0: చా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల కామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: ఈ దసరాని మీ లైఫ్ లో ఒక కొత్త బిగినింగ్ కి పర్ఫెక్ట్ టైం గా మార్చుకోండి. మీ ఫేవరెట్ కియా కార్ ని ఇంటికి తీసుకెళ్ళండి. అప్ టు 1.08 లాక్స్ వరకు స్పెషల్ ఫెస్టివ్ బెనిఫిట్స్, అట్రాక్టివ్ ఫైనాన్స్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా పొందండి. ఈ దసరాకి మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని మరియు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ని కియాతో అప్గ్రేడ్ చేసుకోండి. ఈ రోజే మీ నియరెస్ట్ కియా డీలర్షిప్ ని విజిట్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: क्या आपको किसी सरकारी विभाग से जुड़ी कोई शिकायत दर्ज करनी है?
2: तो आपकी सहायता करेगी भारत सरकार के प्रशासनिक सुधार और लोक शिकायत विभाग के सीपी ग्राम्स पोर्टल पर समाधान दीदी.
1: समाधान दीदी 22 भारतीय भाषाओं में आपकी बात सुनती और समझती है. आपको बस अपनी शिकायत को बोलना है. समाधान दीदी की AI तकनीक आपकी शिकायत को सीधे सही मंत्रालय तक पहुँचाती है.
2: आज ही www.pgportal.gov.in पर जाएं और अपनी शिकायत दर्ज करें.
1: सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की సమాధానం దీది.
3: ఈ దసరాని మీ లైఫ్ లో ఒక కొత్త బిగినింగ్ కి పర్ఫెక్ట్ టైం గా మార్చుకోండి. మీ ఫేవరెట్ కియా కార్ ని ఇంటికి తీసుకెళ్ళండి. అప్ టు 1.08 lakhs వరకు స్పెషల్ ఫెస్టివ్ బెనిఫిట్స్, అట్రాక్టివ్ ఫైనాన్స్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా పొందండి. ఈ దసరాకి మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని మరియు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ని కియాతో అప్గ్రేడ్ చేసుకోండి. ఈ రోజే మీ నియరెస్ట్ కియా డీలర్షిప్ ని విజిట్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
4: సమాచార వేదిక.

0: అనంత నగరంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు ఆదివారం శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. దేవాలయాల్లో అమ్మవార్లను వివిధ రూపాలతో అలంకరించారు. పాతూరు అమ్మవారిశాలలో రాజశ్యామలదేవిగా, కొత్తూరు అమ్మవారిశాలలో మీనాక్షి శైలపుత్రిదేవిగా, అంబాభవానీదేవి ఆలయంలో బాలా త్రిపురసుందరిదేవిగా, శివకోటి శ్రీపీఠంలో అన్నపూర్ణదేవిగా, జ్ఞానపీఠంలో శైలపుత్రిగా, హరిహర దేవాలయంలో గాజుల అలంకరణతో లలితాదేవి దర్శనమిచ్చారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర విభాగంలో విద్యార్థులు, దాతలు స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాలతో విభాగంలో గ్రంథాలయం అభివృద్ది చేయనున్నట్లు లా విభాగం కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీరాములు తెలిపారు. న్యాయశాస్త్రం అభ్యసిస్తున్న విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచడానికి గ్రంథాలయం ఏర్పాటు చేసినట్లు వివరించారు. స్వచ్ఛందంగా గ్రంథాలయ అభివృద్దికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే 10వ తరగతి ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాల గడువును ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 31 వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి కృష్ణప్ప, జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ లాజర్ తెలిపారు. 14 ఏళ్లు నిండిన వారు 10వ తరగతిలో, 15 ఏళ్లు నిండిన వారు 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు ఇంటర్మీడియట్లో ప్రవేశాలు పొందడానికి అర్హులని తెలిపారు. ఓపెన్ స్కూల్లో తెలుగు, ఆంగ్లం, ఉర్దూ, ఒరియా భాషల్లో విద్యను అభ్యసించే అవకాశం ఉందని ఆయన అన్నారు. పాఠశాలకు వెళ్లే అవకాశం లేనివారు, మధ్యలో చదువు మానేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శాంతి భద్రతలతో పాటు త్వరలో జరగబోయే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా జిల్లా పోలీసు యంత్రాంగం పకడ్బందీ ఏర్పాటులో నిమగ్నమైంది. ఇందులో భాగంగా ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో పోలీస్ శాఖ వద్దనున్న అధునాతన ఆయుధాలు, రక్షణ సామాగ్రి, వాహనాలను ఎస్పీ జగదీష్ పరిశీలించారు. ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ పరీక్షలు ఆదివారం ఆరంభమయ్యాయి. ఉదయం, సాయంత్రం 2 విడతల్లో పరీక్షలు జరిగాయి. జిల్లాలో 5 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఎస్ఆర్ఐటి తాడిపత్రి, ఇంజనీరింగ్ కళాశాల ఎస్వీఐటి, సివి రామన్, ఎస్సీఈఎస్ఐ కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఉదయం, మధ్యాహ్నం 2 విడతలు 2,003 మందిని కేటాయించగా 1,965 మంది హాజరయ్యారు. 38 మంది ఉపాధ్యాయులు గైర్హాజరయ్యారు. వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.
1: గజ్జా బొబ్బలా
2: సైబాల్,
1: నడుగుల కామరా
2: సైబాల్,
1: బుర్రద పుల్లా
2: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: ఈ దసరాని మీ లైఫ్ లో ఒక కొత్త బిగినింగ్ కి పర్ఫెక్ట్ టైం గా మార్చుకోండి. మీ ఫేవరెట్ కియా కార్ ని ఇంటికి తీసుకెళ్లండి. అప్ టు 1.08 లాక్స్ వరకు స్పెషల్ ఫెస్టివ్ బెనిఫిట్స్, అట్రాక్టివ్ ఫైనాన్స్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా పొందండి. ఈ దసరాకి మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని మరియు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ని కియాతో అప్గ్రేడ్ చేసుకోండి. ఈ రోజే మీ నియరెస్ట్ కియా డీలర్షిప్ ని విజిట్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
0: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 27వ భాగం విందాం. రచన శ్రీమతి జలంధర.
5: నవలా స్రవంతి శీర్షికన ధారావాహికంగా ప్రసారమవుతున్న నవల పున్నాగపూలు 27వ భాగం వింటారు. రచన శ్రీమతి జలంధర. ఇంతవరకు జరిగిన కథ. తాగుడికి బానిస అయిన భర్త రాజారావుని కుటుంబ సభ్యుల సలహా మేర జీకే హీలింగ్ సెంటర్లో చేర్పిస్తుంది రాధ. ఆ హాస్పిటల్ తన పెదనాన్న గోకులకృష్ణ మీద భక్తి ప్రేమతో అతని శిష్యులు, ముఖ్యంగా డాక్టర్ కృష్ణ ఆధ్వర్యంలో కట్టబడినట్లు తెలుసుకుని అక్కడి వాతావరణం, చికిత్సా విధానానికి అబ్బురపడుతుంది. ఆ హాస్పిటల్లో రోగులకే కాక వారి బంధువులకి కూడా కౌన్సిలింగ్ ఇస్తుంటారు. ఆ క్రమంలో రాధకి పరిచయమైన తక్కిన రోగులు నర్స్ శ్రీదేవి, రాణి, స్వప్న ముఖ్యులు. వీరందరిది బాధాకరమైన గతం. ఆ గతాన్ని డాక్టర్ షీలా మేడం కౌన్సిలింగ్, డాక్టర్ కృష్ణ పర్యవేక్షణలో మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంటారు. మినిస్టర్ గారి సతీమణి కాంతం ఒకరోజున డాక్టర్ కృష్ణ దగ్గరికి వస్తుంది. ఆవిడిని పరీక్షించిన

కృష్ణ ఆవిడకి క్యాన్సర్ అని 6 నెలల కన్నా బ్రతకదని చెప్తాడు. తాను మరణించే లోపల ఆ హాస్పిటల్కి ఏదైనా సహాయం చేయాలని ఇంట్లో ఎవరికీ తెలియకుండా 2 పెద్ద సంచుల నిండా డబ్బులు తీసుకెళ్లి ఇస్తుంది. ఆ డబ్బు మినిస్టర్ ఏ విధంగా సంపాదించి ఉంటాడో తెలిసిన డాక్టర్ కృష్ణ సున్నితంగా తిరస్కరిస్తాడు. ఇంటికి తిరిగి వచ్చిన కాంతం తన గతాన్ని నెమరవేసుకుంటుంది. పొదరిల్లు లాంటి తమ సంసారంలో దురాశ భిక్షపతి రూపంలో ప్రవేశించిన వైనాన్ని నెమరవేసుకుంటూ తమ దగ్గర మితంగా డబ్బున్నప్పుడు అమితానందం అనుభవించిన తాము ఇప్పుడు అమితమైన డబ్బున్న ప్రేమకు తప్పించిపోతున్నానని తనకి క్యాన్సర్ అన్న సంగతి ఎవరికీ చెప్పుకోలేక అమ్మలాంటి అత్తగారితో చెప్పాలని వెళ్లి ఆ వయసులో ఆవిడని బాధపడటం ఇష్టంలేక ఆవిడ ఒడిలో సేదతీరి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి తిరిగి వచ్చిన కాంతం కాసేపు తర్వాత తన తమ్ముళ్లకి కబురు పెడుతుంది. అందరూ వచ్చాక తనకి క్యాన్సర్ అన్న సంగతి చెప్తుంది. విషయం విన్న వాళ్లు ముసలి కన్నీళ్లు కార్చి ఆవిడ పోకముందే ఎలా లబ్ధి పొందాలో ఆలోచిస్తుండగా తమ కష్టాలు ఏకరు పెడతారు. అవన్నీ విన్న కాంతం ఏవగించుకుని తనకి విశ్రాంతి కావాలని వారిని తరిమిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు వినండి. పున్నాగపూలు నవల 27వ భాగం. ఆ మరునాడు పొద్దున్నే రాత్రి వచ్చాం, మామయ్యలు గట్టిగా మాట్లాడుతున్నారని వెళ్ళిపోయాం అంటూ పెద్ద కూతురు వచ్చింది పిల్లలతో. నీ తమ్ముళ్లను బాగా వాయించావమ్మా, ఈ బుద్ధి ఎప్పుడో చెప్పవలసింది, అందుకే అనవసరంగా ఆ వైల్డ్ మూడ్లో నుంచి మైల్డ్ అయిపోతావని నేను వెనక్కి వెళ్ళిపోయాను అన్నది చిన్న కూతురు. అమ్మా, నేను నీ దగ్గరే ఉంటానే అమ్మా, మమ్మల్ని వదిలిపెట్టి పోవద్దమ్మా గట్టిగా పట్టుకుని ఏడ్చింది పెద్ద కూతురు. కూతురిద్దరూ ఏడవడం ప్రారంభించారు. అప్పుడు నిజం దుఃఖం వచ్చింది కాంతానికి. ఎంత ముద్దుగా పెంచుకున్నది పిల్లల్ని, ఏమింది మధ్యలో ఎంతకింత దూరం అయిపోతారు అందరూ. చిన్నవాడేడిరా, వస్తాడమ్మా, ఊళ్ళో లేడు, ఎటో చూస్తూ అన్నాడు పెద్ద కొడుకు. పిల్లలేరే అన్నది కాంతం. నిన్ను డిస్టర్బ్ చేస్తారని కిందే ఉంచి వచ్చాం, పంపిస్తాలే తర్వాత. ఈ లోపల హడావిడి హడావిడి, మేడం డాక్టర్ గారు వచ్చారు అంటూ తీసుకొచ్చాడు సెక్రటరీ. అందరూ కొంచెం బయటుంటారా అన్నాడు. మెల్లిగా వెళ్ళిపోయారంతా పెద్ద కొడుకు తప్ప. గబగబా ఏవో మాట్లాడి టెస్ట్ చేసి అమెరికాలో ఉండే డాక్టర్కు ఫోన్ నెంబర్లు, ఈమెయిల్. చాలా హడావుడి. అతను ఎంత గొప్ప డాక్టరో చెప్పాడు పెద్ద కొడుకు. ఎందుకు ఆ క్షణాన డాక్టర్ జీకే గుర్తుకొచ్చాడు. ఆయన హౌస్ విజిట్స్కు వస్తే ఎవరో ఆత్మీయులొచ్చినట్టు ఉండేది. అల్లరి పెట్టి నవ్వించి పిల్లల్ని ఎత్తుకుని ఎంత సరదా. అత్తగారికి ఆయనంటే ఎంత ప్రాణం. ఇతడు మామూలు డాక్టర్ కాడే, ధన్వంతరే, ఈ రూపంలో వచ్చాడు మన కోసం అనేది. ఎందుకు వీళ్లంతా ఫీజుల డాక్టర్లు, పేషెంట్ను చూసి మరొక కొత్త కేసు దొరికింది అనుకుంటారు. వాళ్లు నొప్పికి మందు ఇవ్వగలరు కానీ బాధ తెలుసుకోలేరు, దుఃఖం అర్థం చేసుకోరు. ఎందుకు ఈ వ్యాధి వచ్చిందో, మనిషికి స్వాంతిని చెప్పి ఎంత హాయిగా ఉండవచ్చో అర్థం చేసుకోరు. డాక్టర్ జీకే హాస్పిటల్? ఆంటీ ఎప్పుడు వస్తారు అని కృష్ణ కళ్లకు కట్టినట్టు కనపడ్డాడు. అమ్మ మిమ్మల్ని రమ్మన్నారు, అత్తగారి పనిమనిషి వచ్చింది. వాళ్లంతా వెళ్లిపోగానే మెల్లిగా పనిమనిషి సాయంతో కాలకృత్యాలు తీర్చుకుని అత్తగారి దగ్గరికి వెళ్ళింది కాంతం. 2 చేతులు చాచి ప్రేమగా కౌగిలించుకున్నది ఆవిడ. ఏమిటమ్మా, విన్నాను, నీకు క్యాన్సరా, 6 నెలల కన్నా బ్రతకవా. ఇద్దరి కన్నులలో నీరు ధారావాహిని, ఎన్నో మలినాలను కలిగించే కన్నీరుది. అతి నిర్మలమైన ప్రేమకు కన్నీరు వారధి అవడం ఎంత ఆశ్చర్యం అన్నీ విన్నాను. వీళ్లంతా ఊరికే హడావుడి చేస్తున్నారు. మనం ఎన్నాళ్లు ఉన్నాం అనేది ముఖ్యం కాదు, ఎలా ఉన్నామన్నది ముఖ్యం. నువ్వు అమెరికా ఆస్ట్రేలియా వెళ్లొద్దు, ఎన్నాళ్లు ఉంటావో, అన్నాళ్లు నీకెక్కడ హాయిగా ఉంటుందో అక్కడ ఉండు అన్నది. ఏదో పెద్ద రిలీఫ్గా అనిపించింది కాంతానికి. ఆప్తవాక్యానికి ఎంత అద్భుతమైన వైబ్రేషన్ ఉంటుందో అర్థమైంది. ఎందుకో మనసు మెదడు కూడా చల్లబడి సేదతీరినట్టయింది. ఆవిడ మనసు మీద ముడుచుకుని చిన్న పిల్లలా పడుకున్నది కాంతం. కాంతం చేతిని పొదవి పట్టుకుని పక్కనే కూర్చున్నది అత్తగారు. ఎదుటి మనిషికి నిజంగా ఏమి కావాలో అర్థమవడానికి మనసు సంస్కారం ఉండాలి. ఈమె ఏమి చదువుకున్నది, ఎవరు చెప్పారు నాకేం కావాలో అనుకున్నది కాంతం. ఈ చిన్న గదిలో ఇంత ప్రశాంతత ఎలా వచ్చింది, ఆవిడ పూజ ధ్యానం భగవద్గీత వలన. అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ అంటే అర్థం ఈవిడకు ఎలా తెలిసింది. ఎదురుగా టీవీలో ప్రోగ్రాం ఏదో వస్తుంది, పడుకునే వింటోంది కాంతం. వేదమూలం ఇదం బ్రహ్మం, భార్యామూలం ఇదం గృహం, కృషిమూలం ఇదం ధ్యానం, ధనం మూలం ఇదం జగత్. ధనం ద్వేషించవలసిన

విషయం కాదు, అది ఆర్జించవలసినదే అని శాస్త్రం చెబుతోంది. డబ్బు సంపాదించడం తెలియకపోతే తల్లి కూడా నిందిస్తుంది, స్నేహితులు పారిపోతారు, భార్య గౌరవించదు, బిడ్డలు ఆప్యాయత చూపరు. ఉద్యోగం పురుషధర్మం. జంతువులకు తమను తాము రక్షించుకునే సాధనాలు వాటి శరీరంలో ఉంటే వాటికి లేని బుద్ధి మనిషికి ప్రసాదించాడు భగవంతుడు. ధనం ఈశ్వరుడి సృష్టిలోని పదార్థం కాదు. ఈశ్వరుడి సృష్టికి విలువలు మారవు. మనిషి దానికి ఖరీదు కట్టినప్పుడే సమస్య. జామకాయ ఇండియా అయినా అమెరికా అయినా ఒకటే రుచి, కాని డాలరు రూపాయలకు వేరేవేరు ఖరీదులు. పావర్టీ స్టార్టెడ్ విత్ రూపీ అన్నాడొక మహానుభావుడు. భోగం ఎవరి స్థాయిని బట్టి వారికి ఉంటుంది. డబ్బు ఎలా వస్తోంది అన్నది మర్చిపోయి డబ్బు ఎంత వస్తోంది అనగానే ధర్మానికి దూరం అయినాడు. అదే గుర్తు. కుప్పల కుప్పలుగా సంపాదిస్తాడు. వింటున్న కాంతానికి ఆ గదిలో నల్లమూటలు గుర్తుకొచ్చాయి. భోగానుభవం ముందు ధర్మం అధర్మం ఉండదు. నిషిద్ధకర్మ పాపభీతి ఉండవు. భోగస్థానాలు భగవంతుడు సృష్టించాడు. గులాబీ సౌరభం, చందనం చెట్టు, వీణ వేణువు, సంగీతం, పర్వతాలు, ఇవన్నీ అనుభవించే ఉపకరణాలు కూడా చేతిలో పెట్టాడు. ఒక్కటే నియమం, ఈ భోగాల అనుభవం ఈశ్వర ప్రసాదం అనుకుంటే అందులో విశ్వమానవ ప్రేమ ఉంటుంది, హింస ఉండదు. తృష్ణ అన్న మాటకు అర్థం తన భోగం, తన సంతోషం కోసం అక్కర్లేనివన్నింటినీ పాపాలు చేసి చేర్చుకోవడం. అర్థమైందా? సీడి ఆపుతూ అన్నది ఆ వృద్ధురాలు. తృష్ణ కోరికలని పాము పిల్లలను పెడుతుంది. అవి కాలికి బంధనాలై వదిలిపెట్టవు. వదిలించుకోబోతే కాటేస్తాయి. ఇదే పరిస్థితి ఇప్పుడు నీ భర్తది, నీ తమ్ముళ్ళది, నీ చిన్న కొడుకుది. ఆ జ్ఞాన వృద్ధురాలి కళ్ళు మెరుస్తున్నాయి. అమ్మా ముసలమ్మా అనుకున్నది కాంతం. చిన్నప్పుడు తోటకూర దొంగతనం చేసిన నాడే నువ్వు నన్ను అదిలించి ఉంటే ఈనాడు నాకు ఈ గజదొంగనన్న నీచమైన పట్టం, ఈ ఉరిశిక్ష ఉండేవా అని దగ్గరకొచ్చిన కన్నతల్లి చెవికొరికాడు ఒక నిందితుడు అని కథ చెప్పారు. కాని చెబితే ఆగే గుణం ఆ పిల్లాడికి లేకపోయినా నా బిడ్డ అన్న మమకారం కళ్ళు మూసేసినా ఇది జరగదు కదా. గోర్కి అమ్మలాగా బిడ్డను చంపేసే శక్తి చాలా తక్కువ మంది తల్లులకు ఉంటుంది. కళ్ళనీళ్లు తుడుచుకుంటూ అన్నది ఆ మాతృహృదయం. ఆవిడ కాంతానికి బాగా అర్థమవుతోంది. పిల్లల్ని ప్రేమతోనూ మన కలలతోనూ పెంచుతాం. మేము పడ్డ కష్టం మా పిల్లలు పడకూడదని, మనకు లేని ప్రతి సుఖం పిల్లలకు ఇద్దామని ప్రయత్నిస్తాం. నేను మామూలు క్లర్కు కొడుకునే కాంతం. నేను సైకిల్ మీద వెళ్లానంటే ఆశ్చర్యం లేదు. కాని నా బిడ్డలు డబ్బున్నవారి పిల్లలు, వాళ్ళు కారులోనే వెళతారు అని భర్త మొదటి కారు కొన్నప్పుడు విని ఓ ముచ్చటపడిపోయింది కాంతం. పిల్లలు కారులో స్కూలుకు వెళుతుంటే భర్త ముఖంలో గర్వంతో కూడిన ఆనందం చూసి మురిసిపోయేది. కాని అది అక్కడ ఆగలేదు. భర్త హోదా పెరిగిన దగ్గరుంచి కార్ల ఖరీదులు పెరిగిపోయాయి. హోదాలు పెరిగాయి. ముచ్చట కాస్త హోదా, హోదా కాస్త అవసరంగా పెరిగింది. ఇప్పుడు ఆడదానికి ఎప్పుడు ఇల్లు చక్కపెట్టుకోవడం, భర్తను అనుసరించడం, పిల్లల్ని ప్రేమించడం, అతిథుల్ని ఆదరించడం, ఇదే ఇల్లాలితనం అని చెప్పారు. తను కాని తన అత్తగారు కాని తన తల్లిగాని ఇట్లాగే ఉన్నారు. తమ గురించి ఆలోచించుకోవడమో, తప్పు ఒప్పు గురించి చర్చలో, ధర్మం అధర్మం గురించి ఆలోచన సాధారణంగా మంచి ఇల్లాళ్లకు సంబంధలేని విషయాలుగా మాట్లాడతారు అందరూ. కాని ఆ ఇల్లాలితనానికి పరిణామం ఇదే అయితే ఇప్పుడు మానవ ధర్మశాస్త్రాలు తిప్పిరాయొద్దు,

కట్టుకుని పెట్టుకుని తిరిగే భార్యలు ఎక్కడివి? నాకెందుకు? దీనివలన వచ్చే ప్రమాదం నీకు అర్థమవుతోందా అని సంస్కారవంతులైన భార్యలు ఉండే సమాజం తయారైతే ఏ పనైనా చేసి సంసారాన్ని పోషించుకోవడం నా ధర్మం అనుకునే ధోరణితో అపరాధాలు చేసి శిక్షల పాలయ్యే మగవారు చాలా తక్కువ అయిపోవచ్చేమో. ఫోన్ చేసి కొడుకును రమ్మనిది ముసలమ్మ. అరగంట తర్వాత ఏమిటమ్మా అంటూ వచ్చాడు భర్త. అర్జెంటు పనులున్నాయని పారిపోకు, మాట్లాడకుండా కూర్చు గదమాయించినట్టు అన్నది తల్లి. నిజంగా పనులు? నసిగాడు భర్త. అంత పెద్ద మంత్రి అమ్మ దగ్గర నసగడం చూసి నవ్వొచ్చింది కాంతానికి. చూడు, నువ్వు నిన్ను ఉద్ధరించే పనులు చేయడం లేదు, పోని సంఘాన్ని ఉద్ధరించే పనులు చేస్తున్నావంటే అది నీ మనసుకే తెలుసు, అవునా? మాట్లాడలేదు మంత్రిగారు. కాంతానికి క్యాన్సర్, 6 నెలల కన్నా బ్రతకదన్నారట, తెలుసా నీకు? తెలుసమ్మా, అందుకే అమెరికా పంపించి వైద్యం చేయించాలని ఇప్పుడు ఆ విషయాలు మాట్లాడడానికే ఎవరినో రమ్మన్నాను. అన్నీ అరేంజ్ చేస్తారు. వైద్యానికి కూడా బ్రోకర్లేమిట్రా? అది ఎక్కడికి వెళ్లదు, బ్రతుకున్న కొద్ది రోజులు మన దేశంలోనే ఉంటుంది. అక్కడ వాళ్లు తగ్గిస్తారన్న గ్యారంటీ ఏమీ లేదు. ఎవరు లేని అనాథలా నా కోడలు ఆ తెలియని మట్టిలో కలిసిపోవడం నాకిష్టం లేదు, ముందు దానికిష్టం లేదు, అవునా కాంతం? చిన్నపిల్లల గబగబా తలూపేసింది కాంతం. జాలి వేసింది భిక్షపతికి. ఆమెనే చూస్తున్నాడు నెరుస్తున్న జుట్టు కళ్ల కింద నీడలు. ఏ క్షణాన చెయ్యి జారిపోతుందో, ఎప్పుడూ తన మాట కాదనని ఇల్లాలు. ఒకవేళ కాదని ఉంటే, ఎదురు తిరిగి ఉంటే? తను చాలా చేసేవాడు. ఏం కావాలి కాంతం నీకు, చెప్పు, నన్నేం చేయమంటావు? అతని గొంతులో ఆప్యాయతకు కరిగిపోయింది కాంతం. భోరున ఏడ్చింది. గభాలను లేచి దగ్గర తీసుకున్నాడు భర్త. అతని కౌగిలిలో ఆప్యాయంగా వెన్ను నిమురుతున్న అత్తగారి స్పర్శతో భగవంతుడా, నన్ను ఇప్పుడే ఇలాగే తీసుకుని వెళ్ళిపో ప్రార్థించింది కాంతం. అలా జరగదుగా, దేని లెక్కలు దానివే. కాసేపటికి తమాయించుకున్నది. నేను అమెరికా వెళ్ళను, డాక్టర్ జీకే హాస్పిటల్లో జాయిన్ అయిపోతాను. అలాగే కాని, నీకేది ఇష్టమో అలా చెయ్యి, అదే నాకు కావాలి, ప్రేమగా అన్నాడు కన్నీళ్లతో భర్త. ప్రపంచానికి శత్రువులకు అరివీర భయంకరుడన్న పేరు తెచ్చుకున్న అతనిలో ఈ ఛానల్ ఉన్నదన్న విషయం ఎవరికీ తెలీదు. ప్రతి మనిషి జీవితంలోనూ టీవీలో ఉన్నట్టు చాలా చాలా ఛానళ్లుంటాయి. రిమోట్లో ఏది నొక్కితే ఏ ఛానల్ వస్తుందో తెలుసుకోవడం ఒక రకమైన జ్ఞానం. అయితే ఒక ఛానల్ చూసి ఇంకొక ఛానల్ కూడా అట్లాగే ఉంటుందన్న అజ్ఞానం నుంచి బయటపడి ఏ ఛానల్ విలువ వీక్నెస్ ఆ ఛానల్వే అని తెలియడం మరొక రకమైన జ్ఞానం. మరొక విషయం, నా తమ్ముడు వెధవులు ఇద్దరు నా దగ్గరకొచ్చారు. నేను చచ్చిపోతానన్న భయం కన్నా వాళ్ల ఫ్యూచర్ ఏమవుతుందో అన్న భయం వాళ్ళది, కచ్చగా చెబుతోంది కాంతం. మీ హోదా, పదవి, డబ్బు చూసి ఇదంతా వాళ్లదే అన్న భ్రమలో చాలా వాటిలో ఇరుక్కున్నారట. పిల్లలు చిన్నవాళ్లు, నా మరదళ్ల అజ్ఞానం, అహంకారం నాకు తెలుసు, తల పంకించాడు భర్త. డబ్బు సహాయంతో బయటపడేయించండి, పిల్లల చదువుల సంగతి మాత్రం చూడండి. నేను ఈ ఇంటి నుంచి వెళ్లిపోగానే వాళ్లు ఈ ఇంటి ఛాయలకు కానీ హాస్పిటల్కు కానీ రాకూడదు, ఇది మీ అక్క ఆఖరి కోరిక అని చెప్పండి. మీ బ్రతుకు మీరు బ్రతకండి, నా పేరు ఎక్కడన్నా ఉపయోగించుకున్నారా, మీ అంతు చూస్తానని బెదిరించండి. మీ మాట కాదంటే నిజంగా అంతు చూడండి, ఏమాత్రం మొహమాట పడొద్దు. మరొకసారి వాళ్లు బాగుపడే అవకాశం ఇచ్చి చూడండి. ఈ పడగ నీడ నుంచి బయటపడితే కానీ వాళ్లు బాగుపడరు. ఆవేశంగా, కోపంగా తనను ఈ పరిస్థితిలో పెట్టిన పుట్టింటి వాళ్లను తలుచుకుని అసహ్యించుకుంటూ మాట్లాడే కాంతల్లో అతనొక కొత్త వ్యక్తిని చూస్తున్నాడు. అత్తగారు అర్థమైంది అన్నట్టు తల పంకించింది. కాంతం, నీ తల్లిదండ్రి చాలా మంచివాళ్లు, వాళ్ల పిల్లలు తలో రకమయ్యారు. నువ్వు నీ చుట్టూ జరుగుతున్న ఈ గందరగోళాన్ని సహించడం తప్ప ఏ పాపమూ చేయలేదు. కానీ ఏది పుణ్యమో ఏది పాపమో ఒక స్థితి తర్వాత దాకా తెలియదు. ఒక మనిషిని ఒక మనిషి కోపంతో పొడిచేస్తే హత్య, 10 మంది చేస్తే దుమ్మి, 100 మంది ఒక తప్పును ఎదిరించి పోరాడి 10 మందిని చంపితే అది ఉద్యమం. ఈ ఉద్యమ నాయకుడికి పదవి వస్తే గౌరవం, ఆ పదవిలో గొప్ప అధికారం వస్తే నియంతగా మారవచ్చు. అప్పుడు అతను ఏం చేసినా రైటు అనక తప్పదు జనానికి, లేకపోతే చంపేస్తాడన్న భయం ఉంటుంది. ఆ వ్యక్తి అధికార దాహంతో ఆలోచించకుండా బ్రతికితే అలా చచ్చిపోతాడేమో. కాని ఆలోచించడం ప్రారంభిస్తే చాలా పెద్ద సమస్య. ఎందుకంటే ఈ అధికారమని ముక్కొండపు పర్వతం మీద ఒంటికాలితో నిలబడడానికే చోటుంటుంది. ఉండాలి, మరొకరితో పంచుకుంటే ఆ స్థితి ఉండదు, అది రెండో పాదానికి కూడా చోటివ్వని పరిస్థితి. కాని ఈ ఒంటికాలి మీద అధికార దాహ తపస్సు ఎన్ని రోజులు సాగుతుంది? ఆశ్చర్యపోయి వింటున్నారు అతని తల్లి, భార్య. అతనిలో ఈ ఛానల్ ఈ మధ్యకాలంలో ఎవరు చూడలేదు, చూడాలని ప్రయత్నం కూడా చేయరు. ఉందని తెలియదు కదా, తనను ప్రాణంగా ప్రేమించిన ఇల్లాలు భయంకరమైన వ్యాధి పాలై 6 నెలల కన్నా బ్రతకదు అని తెలియడంతో అతనిలో ఆ ఛానల్ తలుపు బలవంతంగా తెరుచుకున్నదా?
ఇంతకీ మనం ధర్మం అధర్మం గురించి మాట్లాడుతున్నాం.

0: చేస్తున్నాం కదూ. మీ తమ్ముళ్ళు ఎలా పుట్టారో అనుకుంటున్నాం. ఎవరూ మంచివాళ్లు చెడ్డవాళ్లు కాదు. పరిస్థితులు వాతావరణం మేనకలాగా భ్రమింపచేస్తే చెడని విశ్వామిత్రుడు ఉండడు. నా హోదా, అదుపులేని డబ్బు, నోరెత్తని నీ మాతృప్రేమ మహిమ కలిసి ఏం చేశాయో తెలుసా? మన చిన్న కొడుకును జైలుపాలు చేశాయి. అదేమిటి? ముసలమ్మ ఉలిక్కిపడింది. ఆశ్చర్యంగా వింటోంది కాంతం. అదే మరి, టీవీ చూడలేదా? తాగిన మత్తు మందు మత్తు ప్లాట్ఫామ్ మీద పడుకున్న పసిపిల్లల మీద కారెక్కించాడు. ఇదిగో, అది సరిదిద్దడానికే వెళుతున్నాను. వెళ్లొద్దు అని అరిచింది కాంతం. తప్పదు కదా అన్నాడు భిక్షపతి. శుభ్రంగా తప్పుతుంది. ఆ పసిపిల్లల ప్రాణాలు వెనక తేగలమా? వాడిని రక్షిస్తే ఏం చేసినా సహిస్తామనుకుంటాడు. మనం సహిస్తే భగవంతుడు మనని, వాడిని కూడా క్షమించడు, కచ్చగా అన్నది కాంతం. 6 నెలల్లో చచ్చిపోతానని తెలిసి వచ్చిన మార్పాయిది. మామూలుగా అయితే ఎట్లాగో అట్లా నా పిల్లాడిని బయటకు తీసుకురండి అనేది. తను చేసేవాడే, ఇదేం మార్పు? వాడికి ఏదైనా దారి చూపించండి. ఎన్నాళ్ళు ఆ మేకతోక ఉద్యోగాలు అని అంటే ఆవిడ తమ్ముళ్లకు లేని అర్హతలు అంటగట్టి ఏమిటేమిటో చేశాడు. ఇవాళ వాళ్ల గురించి తనకు తెలిసిన ధర్మం చెబుతోంది, కొడుకు గురించి నిర్ణయం చెబుతోంది. నవ్వొచ్చింది భిక్షపతికి. తనమీద అవినీతి ఆరోపణలు వస్తే భార్యను తన స్థానంలో ఉంచాడు ఒక మంత్రి. వంటింట్లో చపాతీలు చేసుకుంటూ భర్త రా అనగానే గబగబా చేతులు కడుకుని వచ్చి ప్రమాణ స్వీకారం చేసింది. భార్య వంటింట్లో పోపుల పెట్లో సామాను సర్దేసినట్టు కొన్ని ఏళ్లుగా పేరుకుపోయిన ఫైళ్లన్నీ తీయించి పని పూర్తి చేయించి కందిపప్పు పెసరపప్పు డబ్బాల మీద స్టిక్కర్ల మీద పేరు రాసినట్లు పేర్లు రాయించి వారం రోజుల్లో సర్దేసింది. ఆవిడకు అదంతా తెలిసి చేసింది కాదు, ఇది నా పని అనుకున్నది. అట్లాగే మృత్యు తొంగిచూసినప్పుడు ఇది నా ధర్మం అనిపిస్తోందా కాంతానికి? కాని ఈ రాజకీయపు చీకటి అడవుల మధ్యకు వచ్చేసిన తను ఎట్లా వెనక్కు వెళ్లగలదు? ఎవరు వెళ్లనిస్తారు? చావో రేవో తేల్చుకోవాలి అంతే. తన కొడుకును రక్షించుకోవడం తన ధర్మం అనుకున్నాడు ఇప్పటిదాకా. కాని భార్య విరుద్ధ ధర్మం చెబుతోంది. స్వధర్మం పక్కన మంది ధర్మం అనే పెద్ద గీత గీస్తే ఇది కనపడకుండా పోతుందా? భిక్షపతి ఈనాడు భార్య కోరికతో అయోమయంలో పడ్డాడు. తండ్రిగా మీరు, తల్లిగా నేను బాధపడవచ్చు వాడి కోసం, కాని మీరు మంత్రిగా మంది కష్టం ఆలోచిస్తే ఇదే ధర్మం. వాడు బాగుపడాలన్నా ఇదే దారి అన్నది కాంతం. నవ్వుకున్నాడతను. తన కొడుకులో పాము పగ తనకు తెలుసు. అతడు బాగుపడలేడు, కష్టం. ఈ శిక్ష మరింత కచ్చ పెంచి మరింత దుర్మార్గుడవుతాడు. కాని మనిషిగా మారడం కష్టమే. కాని కాంతం చెప్పింది మృత్యు ఒడ్డున నిలబడి తీర్పు చెబుతోంది. ఏం చెయ్యాలి? సరే, ముందు విషయం కనుక్కొని మళ్లీ వస్తాను. ఆప్యాయంగా ఆమె తలమీద చెయ్యి వేసి నిమిరి కళ్లలోకి చూస్తూ వస్తాను, వస్తానమ్మా అని చెప్పి బయటకు అడుగువేశాడు కాంతం భర్త భిక్షపతి. నవల స్రవంతి శీర్షికన ధారావాహికంగా ప్రసారమవుతున్న నవల పున్నాగపూలు 27వ భాగం విన్నారు. రచన శ్రీమతి జలంధర. ఈ నవల తరువాయి భాగం వచ్చే వారం ప్రసారమవుతుంది.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఈ దసరాని మీ లైఫ్ లో ఒక కొత్త బిగినింగ్ కి పర్ఫెక్ట్ టైం గా మార్చుకోండి. మీ ఫేవరెట్ కియా కార్ ని ఇంటికి తీసుకెళ్లండి. అప్ టు 1.08 లాక్స్ వరకు స్పెషల్ ఫెస్టివ్ బెనిఫిట్స్, అట్రాక్టివ్ ఫైనాన్స్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా పొందండి. ఈ దసరాకి మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని మరియు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ని కియాతో అప్గ్రేడ్ చేసుకోండి. ఈ రోజు మీ నియరెస్ట్ కియా డీలర్షిప్ ని విజిట్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
2: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ఇప్పుడు సృజన సాహితీ కార్యక్రమం. ఇందులో స్వీయ కవితలు వినిపిస్తారు శ్రీ సి లక్ష్మీనారాయణ.
3: శీర్షిక బతుకుపాట. బతుకుపాటలో ఆకలి కేకలు చరణాలైనప్పుడు గుండె రోదనలే గమకాలుగా మారుతాయి. ఏడుపు తాలూకు రాగమేదో నిత్య పారాయణం చేయాల్సొస్తుంది. పసిబుగ్గలపై నిలిచిన కన్నీటి గుర్తుల పాట బంధాలు దూరమైన వృద్ధుల దీనగాథ. పొలంలో నురగలు కక్కిన రైతు కరువు

పాట రోడ్ల కూడళ్లలో యాచకుల రూకల కథ, కర్మాగార పొగల్లో కరిగిపోయిన కూలీల స్వప్న గీతం, వలసబాట పట్టిన అడుగుల అలసట గాథ, అక్షరాల కోసం తపించిన పేద బాల్యపు మౌనగానం, అన్యాయాల నీడలో నలిగిన ఆశల విషాద రాగం. అయినా బతుకుపాట ఆగిపోదు, ఒక్క చిరునవ్వు చిగురించిన కొత్త పల్లవి పుడుతుంది, ఒక్క ఆశ మొలకెత్తిన కొత్త రాగం వినిపిస్తుంది, మనిషి గుండె కొట్టుకునేంత వరకు బతుకుపాట సాగుతూనే ఉంటుంది. శీర్షిక సంతకం. గుర్తుండిపోవాలి అక్కడ నీదొక ముద్ర, తడిమిన ప్రతిసారి గుప్పుమనాలి, గొంతెత్తితే పెన్నేటి పాటవ్వాలి, గిజిగాడు గూడవ్వాలి, తుమ్మచెట్టు నీడవ్వాలి, పదం పాడటం మొదలైతే నీ మూలాలు నమస్కరించాలి, నీ పాదం వెనుక గడిచిన ఎన్నో రాత్రుల గాయపు రాగాలెన్నో స్ఫురణకు రావాలి, మరికొన్ని గుండెలకు లేపనమవ్వాలి, మేఘాలన్నీ రచ్చబండకెక్కి ఓ తీర్మానానికి వచ్చి బొట్లు బొట్లుగా కరువు నేలపై అడుగులేస్తే ఎదురుచూపల విత్తనం నల్ల రేగళ్లలో జజ్జినక సాహసం ఆడాలి. కాలం గోడపై చెక్కిన అక్షరంలా తరాలు తిరిగేసిన ప్రతిసారి నీ కథ వినిపించాలి, మట్టిలో కలిసిన మమకారం మొలకెత్తాలి, నువ్వు నడిచిన దారుల్లో కొత్త అడుగులు ధైర్యంగా సాగాలి, గాలి చెప్పే గుసగుసల్లో నీ స్వప్నాల సువాసన ఉండాలి. సంతకమంటే ఒక పేరు కాదు, ఒక జీవితం వెలిగించిన వెలుగు కావాలి, ఎప్పుడో ఆరిపోయిన దీపాల్లో మళ్లీ జ్యోతిరగల్చే చినుకవ్వాలి, ఎవరో గుర్తుపట్టే గుర్తు కాదు, ఎన్నో గుండెలు మోసే జ్ఞాపకమవ్వాలి, నువ్వు లేని వేళల్లో కూడా నీ అడుగుల ప్రతిధ్వని వినిపించాలి, అదే సంతకం, కాలం చెరపలేని మనిషి ముద్ర కావాలి. శీర్షిక మన మధ్యన మనిషి. చీకటి తెర సగం కూడా తెరవకనే కీచురాల చెప్పుల్ల సుప్రభాతంతో పల్లెవేకువలో ఉషోదయ సంగీతం వింటూ కిర్రుమనే చెప్పుల వేగంతో ప్రకృతి భూమితో స్నేహహస్తం కలుపుతాడు. కాలంతో పాటి నడిచే దావలో రోజూ ఎదురుపడతాడు, కాలంతో పోటీ పడే దావలో ఆకలినే తింటూ బ్రతికేస్తున్నాడు, పగులు రాత్రి మధ్యన సమయం సరిపోక ఉపక్రమిస్తున్నాడు, బంధాలను ఇంటి చూలాల ఉట్టిలో పెట్టి సంపాదనని రెక్కలు కట్టుకొని ఊరిలోని వీధుల మీద పడతాడు, తిరిగి తిరిగి రెక్కలు అలసి నిస్సత్తువు నిండిన మనసుతో నింగిని నిజంగానే నిందిస్తాడు. పట్నం పట్నాల వేగాన్ని అందుకోలేని పల్లె నివాసి పాలకేంద్రమవుతూ చల్లని మజ్జిగ అవుతుంటాడు, పరదాల పట్టీల అందాల జీవనం కోసం పగలు ప్రతీకారాల వేటుకు బలవుతాడు. బొందిలో ప్రాణం ఉన్నంతవరకే మన మధ్యన మనిషి. ఉసురే లేని మనిషికి ఊరవతల గోతిలో నిద్రేగతి, మూనాళ్ల కూడతో మరిచిపోతారు. శీర్షిక హిమపు చెట్టు. ఎడారిలో మొలసిన పచ్చని చెట్టు రాత్రి సూర్యుడై వెలుగుతుంది, జరజరా పాకుతూ పహారా కాసే నీడ సైత్యం హత్య చేయబడింది, ఒకే వర్ణపు హస్తమయమైంది, గూడు తెగిన అర్ధరాత్రి యుద్ధం, తాలి తెగిన ఆలి సందర్భం, అస్పృహలో ఆగిపోయిన గుండెలెన్నో, గుక్క తిప్పలేని చిన్నారుల ఎక్కిళ్ళు వెనుక గుండె వెప్పి చెప్పలేని ఆర్ధనాదాలెన్నో, కళ్ళుండి చెమర్చలేని మనుషులెందరో. హిమపు రంగు ఇప్పుడు రక్తవర్ణము పూసుకొని పారుతోంది, గుట్టలు గుట్టలుగా అక్కడ అమరుల పార్థివ దేహాలు నిర్దిస్తున్నాయి, అందరూ ఉండి ఎవరూ లేని సగం సగంగా మారిన బంధాలు, అర్ధాంతరంగా ముగిసిన కథల తెగిన తోక చుక్కల వరుసలో ఎన్నో కుటుంబాలు కథలు కుంటపడ్డాయి. శీర్షిక జ్ఞానం మొత్తం పుస్తకమే. తిండికి ముందు కొట్లాటికి వెనక ఉండాలనేది మా అమ్మ, అట్లనే ఫాలో అయ్యాను. నాతో నడిచిన కాళ్లకు నవ్వులు పువ్వులు తొడిగేవాడిని, అలా నడిచిన చోటంతా పూల గుబాలింపు, గుంపులు గుంపులుగా గుమిగుడితే గిజిగాడు గూడులా గట్టిగా బంధాన్ని పెనివేసుకునేవాణ్ణి, ఎవరో విడిదీస్తే గాని తెగని స్నేహబంధాల్ని పోగు చేసుకునేవాణ్ణి, అక్కడంతా నమ్మకమే. చదువుల బడైనా సాహిత్య సభైనా లాస్ట్ బెంచ్లో కూర్చున్నా, అల్లరి ఉండదు, అజమాయిషీ ఉండదు, నాకు నేను ఓ మౌన ఋషిలా కొమ్మలు వేడాడుతున్న తేనె పెట్టెలా జ్ఞానాన్ని సమకూర్చుకునేవాణ్ణి, తేనెటీగల తేనె బాటుసారుల పాలైనట్లు నా జ్ఞానం మొత్తం పుస్తకమై మీ చేతుల్లో తెరవబడుతుంది. శీర్షిక వద. అప్పుడే మొలకెత్తుతున్న మనిషిలోని క్రూరత్వం ఉన్మాదిగా మారకముందే చిగురులోనే గోటితో గిల్లేయాలి, మూడు కత్తెరలేసి కత్తిరించాలి, చూపుల్లో తేడా గమనించగానే కళ్ళల్లో కారం కొట్టాలి,
గుండుసూదులతో

గుచ్చాలి, అంధకారంలోకి తోసేయాలి, వాడికో చీకటి సామ్రాజ్యాన్ని బహుమానంగా ఇవ్వాలి. వల్లంతా కామంతో నిండిపోయాక ఏ చిన్నారో బలవ్వక ముందే వాడి మగతనాన్ని తల్వార్తో వధించాలి. అవును, వధించాలి, తప్పు కాదు, తప్పు కాదు. తప్పటడుగులు నడిచేలా అవకాశం ఇవ్వడమే తప్పు. తప్పును కప్పి పుచ్చుకోవడానికి, తప్పు చేయడానికి అవకాశం ఇవ్వకుండా వధించాలి. వధించడం ఆగితే మళ్ళీ సైకోలు, ఉన్మాదులు పుట్టుకొస్తూనే ఉంటారు. శీర్షిక మరుగుజ్జుతనపు ఆలోచనలు. ఆలోచనలన్నీ అవిటివైనప్పుడు నీ తెలివి చల్లారిపోతుంది, మరుగుజ్జుతనపు రూపాన్ని సంతరించుకుంటావు. లోపం పుట్టకతో రాకపోయినా వికాసపు దశల్లో వికారపు ప్రవర్తనలతో కూడికలలో కూడుకొని భాగహారాల్లో హారంగా మారి మెడలో వేసుకోవాల్సి వస్తుంది. సమాజం చీకొడుతుంటే తెగిన గాలిపటంలా ఆకాశ వీధుల్లో అనాథవైపోతావు. డేగ కెమెరా కళ్ళకు చిక్కి తూట్లు పొడిపించుకుంటావు. కాలు కాలిన పిల్లిలా, గిర్రులు తిరుగుతున్న బొంగరంలా ఏ సుట్టగాలికో దుమ్మురేగి కొట్టుకుపోతావు. మరుగుజ్జుతనపు ఆలోచనలతో నిందలు వేయడం మానేసి లోకరక్షణ, దుష్టశిక్షణకు శ్రీకారం చుట్టి ఓ వెలుగుదారిపరచు. ఆ దారిలోనే నీ ఊరేగింపుకి వేల జన సందోహంతో స్వాగతం పలుకుతారు. శీర్షిక ఎరుపెక్కిన నగరం. అటుగా ఎవరు వెళ్ళినా మసిబొగ్గులను తలిపించిన అదో అద్భుత చిత్ర దృశ్యమే. పడమటి గోడ ఎరుపెక్కి నల్లగా పుల్లైస్లా కరిగిపోతుంది. కరిగిన కాలం నిరసన తెలిపి నిషీదిని అరువిచ్చిందో ఏమో. ఎరుపెక్కిన నగరం కాస్త చీకటి దుప్పటి కప్పుకుంది. ధూపమేదో వెలిగించినట్లు పొగచూరిన మేడలు నల్లగా మారినా సాయంత్రపు నీరండకు మాత్రం నగరం ఎరుపెక్కక మానదు. నిద్రలోకి జారుకున్న చంటిపాప నవ్వినట్టు ఇప్పుడు నగరం కన్నులు మెల్లగా మూతబడుతున్నాయి. రేపటి వేకువకు మళ్ళీ నగరం ఎరుపెక్కక మానదు. ఇది సూర్యుడు దినచర్య, ఇదే దినచర్య. శీర్షిక అడవి రాల్చిన ఆకు. ఏ పిట్టరేట వేసిన విత్తనమో, ఏ గారుకు కురిసిన వానకో పొరలు పొరలుగా నేలతో యుద్ధం చేస్తూ సంకల్పబలంతో అంకురించి భూమిని దట్టంగా హత్తుకుంది. ఎన్నో దూరాలకు ఎదురొగ్గి మరెన్నో భూకంపాలకు స్థిరంగా నిలిచి పిట్టలకు గూడులా మారుతూ మనిషికి నీడలా ఉంటూ ప్రాణవాయువు ఇస్తూ పచ్చదనాన్ని అవనియంతా పరిచింది. ఎవరి కన్నులు ఎర్రబడ్డాయో, ఎవరి చేతులకు గొడ్డళ్ళు మొలిచాయో అరణ్యమంతా శిశిరం ఆవహించింది. మెల్లమెల్లగా పగుచూరిన మేఘంలా నిషీదిని తలపిస్తోంది. గ్లోబలైజేషన్ పేరుతో నల్లకుబేరుల గల్లాపెట్టలు నిండడం కోసం కొరడాలు జిలిపిస్తుంటే అడవి ఆకును రాల్చింది. అడవి రాల్చింది ఆకును కాదు, ఎందరో ఊపిర్లను పోగు చేసుకున్న చెలమల నిధి. అడవి రాల్చిన ఆకుకు చెల్లించాలి మన ప్రాణాలను భారీ మూల్యంగా. శీర్షిక మట్టిగడ్డలు. గడ్డ కట్టిన నేలకు కాస్త పదును కావాలి. వాడిపోయిన ముఖానికి పచ్చరంగలద్దాలి. బిగుసుకుపోయిన పిడికిలిని వదులు చేయాలి. మెత్తమెత్తగా నాగలితో నాలుగు గీతలు గీయాలి. నింగికి కన్నులు అతికించి ఎంతమంది పోయారో, నేలలోకి చేతులు నాటి ఎంతమంది పోయారో, ఎదురుచూపుల ఆశల కోరికలో నగ్న సత్యాలు ఎందరు గ్రహించారు? మట్టిగడ్డలు నమ్ముకొని మట్టి పొరలలోకి చేరుతున్న ప్రస్థానం. గమ్మెపుదారులు మూసుకుపోతుంటే గుండెలో వేర్లు మారిపోతున్నాయి. తాత ముత్తాతల కాలపు నీరెండలో నేర్చుకున్న కొన్ని నమ్మకపు అక్షరాలు నేటి కాలపు విత్తులకు పుట్టుగతుల్లేకపోతుంటే నేను నమ్మిన నేల తల్లి నెత్తిన పెట్టుకోలేకపోతున్నా. అభివృద్ధిని భుజానికెత్తుకొని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్లు ప్రకృతి సేద్యము మొరటని మరచి రసాయనిక ఎరువుల వెలవెల వెదలతో జీవితాలు అంగట్లో రసీదు పేపర్లలో తాకట్టు పెట్టి నమ్మకపు నాగలి ఆట గెలుపోటముల జూదమైంది. శీర్షిక భ్రమ. మొన్న తను ఊరెళ్ళింది, తనతో పాటు నా బిడ్డ. నేనేమో ఉషోదయం వెళితే నా దినచర్య ముగిసేకి అస్తమయం అవుతుంది. తలుపేమో ఇంట్లో ఎవరూ లేరంటూ నన్ను దాటుకు పొమ్మంటుంది. దాటుకుపోయానా మంచానికి ఉన్న ఊయల వైపు అప్రయత్నంగా నా చూపు వెళుతుంది. అక్కడ వట్టి ఊయలే ఊగుతూ ఉంటుంది. కాళ్ళు వంటగది వైపు లాగాయి, చేతులు కుండ్లల్లో కలయి తిప్పుతాయి. అక్కడ అన్నీ వట్టి బోకులే. కానీ తను ఊరెళ్ళిందని ఊసే రాదు. తను ఉన్నట్లే, నా బిడ్డ ఉన్నట్లే భ్రమ కలుగుతూ రాత్రంతా ఎటుపొర్లినా నా బిడ్డకు పొరపాటున ఏమవుతుందోననే భయంతో
నా

0: మనసు తణుకులాడుతుంది. శీర్షిక కళ్ళు మాట్లాడుకుంటాయి, కళ్ళు మాట్లాడుకుంటాయి. తారసపడిన ప్రతిసారి ఎక్కడో చూసిన జ్ఞాపకాలను తవ్వుకుంటూ సందేహపడుతుంటాయి. కళ్ళు నవ్వుతాయి. దశాబ్దాల తర్వాత కలిశామని రెప్పలాడిస్తూ ఆనంద బాష్పాల్ని నేల విడుస్తుంటాయి. కళ్ళు దుఃఖిస్తాయి. వీడిపోతున్నామని ఇక కలవమని తెలిసాక కనురెప్పల అంచుల్లో బాధను దాచలేక పొగిలి పొగిలి దుఃఖిస్తాయి. కళ్ళు ఎదురు చూస్తాయి. ఎవరో వస్తారని దూరమైన అడుగుల చప్పుడు కోసం దారంతా వెతుకుతూ ఆశల దీపాలను వెలిగిస్తుంటాయి. కళ్ళు ప్రేమిస్తాయి. పలకని మాటలను నిశ్శబ్దంలో దాచుకుంటూ ఒక్క చూపుతోనే మనసంతా చదివేస్తూ ప్రేమగీతాలు పాడుతుంటాయి. కళ్ళు గుర్తుంచుకుంటాయి. కాలం చెరపలేని మధుర జ్ఞాపకాలను, ఎన్నో ఏళ్ళు గడిచినా మనసులు దాచుకున్న కథలను నిశ్శబ్దంగా మోస్తుంటాయి.
1: మీరింతవరకు సృజన సాహితీ కార్యక్రమంలో శ్రీ సి లక్ష్మీనారాయణ వినిపించిన స్వీయ కవితలు విన్నారు. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. భక్తిమాల సినీ భక్తిగీతాల కార్యక్రమం. ముందుగా చెంచులక్ష్మి చిత్రం కోసం పి సుశీల పాడిన సదాశివ బ్రహ్మం గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

భక్తిమాల కార్యక్రమంలో మీరు విన్న పాట శ్రీ రామాంజనేయ యుద్ధం చిత్రం కోసం కె రఘురామయ్య పాడిన గబ్బిట వెంకటరావు గీతమది. ఆ పాటకు సంగీతం కెవి మహాదేవన్. తర్వాత చక్రధారి చిత్రం కోసం వి రామకృష్ణ పాడిన ఆత్రేయ గీతానికి సంగీతం జికె వెంకటేష్.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: and ask questions on the subject. To participate, simply dial the telephone numbers 011-2331-0481, 011-2371-7117 from 9:30 p.m. onwards tonight. And now, for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
1: Thank you, Abhishek. Prime Minister Narendra Modi's visit to Tamil Nadu, his first since the summer's assembly elections, is covered prominently by most of the dailies. Modi calls on youth to drive India's growth, writes Hindustan Times. The Pioneer, quoting the Prime Minister, says, "Present era belongs to youth." Modi invokes Tamil pride, vows helping hand to see Joseph Vijay, informs the Asian Age. Sporadic protests break uneasy calm in the national capital, states the Hindu. On the Riyadh airport attack, the Indian Express says one Indian killed, 10 others injured. Government says unacceptable. Islamabad suspends Khyber government amid PTI protest march, reports the Statesman. And finally, on the newly appointed Indian women's cricket captain, the Pioneer reports Smriti Mandhana named celebrity advocate by UNICEF India. And with that, it's back to you, Abhishek.
0: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi highlights potential of India's youth in solving global challenges while remaining anchored in the ancient cultural roots. Delhi government to distribute 1,300 e-autos to women and transgenders under Durga scheme. One person killed and 11 injured in second Houthi strike on Riyadh airport in 2 days. US President Donald Trump announces an energy ceasefire between Russia and Ukraine with immediate effect. 139 people killed after overcrowded boat capsized off Djibouti coast. And in cricket, India beat West Indies by 14 runs in the third T20 international to take 2-1 lead in the 5-match series. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి కృష్ణా జిల్లా సమాచారాలకు వింటారు రచనాశ్రీ సామా సునీల్.
3: ఈనాటి కృష్ణా జిల్లా సమాచార లేఖలో జిల్లా అభివృద్ది, కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందించిన సహాయ సహకారాలు, ప్రభుత్వ నిధులతో గ్రామీణ ప్రాంతాలలో చేపట్టిన అభివృద్ది పనులు, మంత్రుల పర్యటన తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. గిలకలదిండి షిప్పింగ్ హార్బర్ పనుల నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి మంత్రి కుల్లు రవీంద్ర ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కాంట్రాక్టు ప్రతినిధులు మరియు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం హార్బర్ నిర్మాణానికి 447 కోట్ల రూపాయలను కేటాయించిందని, 4 నెలల సమయంలో కాంట్రాక్టు సంస్థ పనులను 100% పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను ఆదేశించినట్లు తెలిపారు. జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఎటువంటి పొరపాట్లు తావులేకుండా సమర్థవంతంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో మొదటి దశగా బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, కౌంటింగ్, పోస్టల్ బ్యాలెట్ తదితర కీలక బాధ్యతలకు నోడల్ అధికారులను నియమించి వారి బాధ్యతలను స్పష్టంగా నిర్దేశించామని తెలిపారు. ఎన్నికల పోలింగ్ సామగ్రి సకాలంలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో జరుగుతున్న రీసర్వే, 22A భూముల సమస్యలపై ప్రత్యేకమైన దృష్టి సారించి సమస్యలు పరిష్కరించడానికి రాష్ట భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయ జాయింట్ సెక్రటరీ వి వీరబ్రహ్మయ్య మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల విధులు, రీసర్వే, 22A భూములు తదితర అంశాలను ఏకకాలంలో అధికారులు నిర్వహించాల్సి ఉన్నందున ప్రాధాన్యతలను స్పష్టంగా నిర్దేశించుకుని పనిచేయాలని అధికారులకు తెలిపారు. భారత రాష్టపతి ద్రౌపదీ ముర్ము జిల్లాలో ఈ నెల 14-15 తేదీలలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ బాలాజీ జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడుతో కలిసి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నందు అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్టపతి పర్యటన సందర్భంగా విమానాశ్రయం పరిసర ప్రాంతాలు, రాకపోకల మార్గాలు, పార్కింగ్ బందోబస్తు ఏర్పాట్లను ట్రాఫిక్ పోలీసులు ఇతర విభాగాల సిబ్బందితో కలిసి సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపట్టే విధంగా సూచనలు చేశామని తెలిపారు. రాష్టపతి వెంట వచ్చే ఉన్నతాధికారులు సిబ్బంది కోసం అంతర్జాతీయ విమానాశ్రయం నందు గ్రీన్ రూముల ఏర్పాటు, త్రాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం విధులలో ఎటువంటి ఆటంకం లేకుండా రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకునే విధంగా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవం సందర్భంగా విభిన్న ప్రతిభావంతులు వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

0: ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట ప్రభుత్వం వయోవృద్దుల రక్షణకు ప్రత్యేకమైన చట్టాలు రూపొందించిందని, వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి నుండి మండల స్థాయి వరకు వయోవృద్దుల రక్షణ కోసం ప్రత్యేకమైన కమిటీలు ఏర్పాటు చేశామని, రాష్ట ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రతి నెల 1వ తేదీన వృద్దులకు 4,000 రూపాయల పింఛను జిల్లాలో అందిస్తున్నామని మంత్రి తెలిపారు. గుడివాడ నియోజకవర్గంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జిల్లా అధికారులతో కలిసి రాష్ట వ్యాప్తంగా 20,067 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ విలేజ్ హెల్త్ క్లినిక్లను వర్చువల్ విధానంలో లాంఛనంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు వైద్యం కోసం దూర ప్రాంతాలకు పెళ్లే అవసరం లేకుండా వారి గ్రామంలోని ప్రాథమిక వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసిందని తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతి నియోజకవర్గ అభివృద్ది కోసం రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాలకు నిధులను కేటాయిస్తున్నారని, ఒక్కొక్క గ్రామానికి 1,00,000 రూపాయల నిధులు అందించడం ద్వారా రహదారి నిర్మాణం, ప్రజలకు అవసరమైన త్రాగునీరు అందించడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట వ్యాప్తంగా 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 11,359 కోట్ల రూపాయల అభివృద్ది పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గానికి 51 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ది పనులను రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర లాంఛనంగా ప్రారంభించారు. త్రాగునీరు, డ్రైనేజీ రహదారులు, మౌలిక వసతులతో పాటు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పట్టణాన్ని అభివృద్ది చేసేందుకు ఈ నిధులు ఉపయోగించుకుని సమగ్ర ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో నవంబర్ నెల సమాచార లేఖ విందాం. రచన సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర తరంగిణి ఫిలిం గీతలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం.

0: చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా మీరు విన్న పాట దేశంలో దొంగలు పడ్డారు. చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట అది. ఆ పాటకు సాహిత్యం అదృష్ట దీపక్, సంగీతం చక్రవర్తి.
1: ఈ దసరాని మీ లైఫ్ లో ఒక కొత్త బిగినింగ్ కి పర్ఫెక్ట్ టైం గా మార్చుకోండి. మీ ఫేవరెట్ కియా కార్ ని ఇంటికి తీసుకెళ్ళండి. అప్ టు 1.08 లాక్స్ వరకు స్పెషల్ ఫెస్టివ్ బెనిఫిట్స్, అట్రాక్టివ్ ఫైనాన్స్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా పొందండి. ఈ దసరాకి మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని మరియు డ్రైవ్ ఎక్స్‌పీరియన్స్ ని కియాతో అప్గ్రేడ్ చేసుకోండి. ఈ రోజే మీ నియరెస్ట్ కియా డీలర్‌షిప్ ని విజిట్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
2: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: త్రిశూలం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆత్రేయ గీతానికి సంగీతం కెవి మహాదేవన్.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. తరువాత ఇదాలోకం చిత్రం కోసం పి సుశీల వి రామకృష్ణ పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతానికి సంగీతం చక్రవర్తి.

కార్యక్రమం చివరిగా వధువరుడు చిత్రం కోసం వాణిజ్యరామ్ వి రామకృష్ణ పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డికి తనకి సంగీతం మాస్టర్ వేణు.

0: చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఈ ప్రసారంలో 9:30 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం సరిగ్గా 9:00. ఇప్పుడు విందాం నాన్నకు నమస్కారం శీర్షికన లోక్సభ మొదటి డిప్యూటీ స్పీకర్ డాక్టర్ మాడభూషి అనంతశయనం అయ్యంగారు గురించి వారి మనవడు డాక్టర్ మాడభూషి సంపత్ కుమార్ గారితో పరిచయం.
1: మాడభూషి సంపత్ కుమార్ గారు నమస్కారం. నాన్నకు నమస్కారం అనే కార్యక్రమంలో ప్రముఖులైన వారిని గురించి వారి పిల్లల ద్వారా శ్రోతలకు తెలియని ఎన్నో విషయాలను తెలియజెప్పే కార్యక్రమమే ఈ నాన్నకు నమస్కారం. దీనికి భిన్నంగా ఈరోజు మీ తాతగారు లోక్సభలో మొదటి డిప్యూటీ స్పీకర్ అయిన డాక్టర్ మాడభూషి అనంతశయనం అయ్యంగారి గురించి వారి మనవడైన మీ ద్వారా శ్రోతలకు తెలియజేయాలనుకుంటున్నాము. వారి గురించి కొన్ని విషయాలు చెప్పండి సార్.
2: నమస్కారం అండి. స్వతంత్ర భారతదేశంలో ఏర్పడినటువంటి మొట్టమొదటి లోక్సభలో మొదటి డిప్యూటీ స్పీకర్గాను, అదే సభలో స్పీకర్గాను పనిచేసి చట్టసభల నిర్వహణకు ఒక ప్రామాణికతను, మార్గదర్శకత్వాన్ని వహించిన డాక్టర్ మాడభూషి అనంతశయనం అయ్యంగారు నాకు వరుసకు తాతగారు అవుతారు. ఆయన తిరుపతిలోని తిరుచానూరులో ఉండేవారు. మేము తిరుపతికి 30 మైళ్ళ దూరంలో ఒక పల్లెటూరులో ఉండేవాళ్ళం. తిరుపతి చిత్తూరు ప్రాంతాల్లో ఈ అయ్యంగారు కుటుంబాలు వందల సంఖ్యలో ఉండేవాళ్ళు. డిగ్రీలు చదువుకున్నటువంటి వాళ్ళంతా లాయర్లు అయ్యేవారు, మిగిలిన వాళ్ళు పౌరాహిత్యం చేసేటటువంటి వాళ్ళు. ఈయన లాయర్గా ఆయన జీవితాన్ని గడిపాడు. అనంతశయనం అయ్యంగారు న్యాయ వ్యవస్థలోనూ, రాజకీయ వ్యవస్థలోనూ, సాంఘిక సాంస్కృతిక వ్యవస్థల్లోనూ ఉన్న లొసుగుల్ని, ముసుగుల్ని తొలగించి పారదర్శకతకు ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. సమాజంలో విలువలు తగ్గిపోయిన తర్వాత విలువైన వ్యక్తులను కూడా మర్చిపోవడం సాధారణమే. ఎంతోమంది మహానుభావుల్ని మనం మర్చిపోయాము, అలాగే అనంతశయనం అయ్యంగారిని కూడా మర్చిపోయాము. ఈరోజు ఆయన గుర్తు చేసుకునే అవకాశం కల్పించినందుకు చెన్నై ఆకాశవాణికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నానండి.
1: మీరు మీ తాతగారిని చూశారండి మీ చిన్నతనంలో?
2: చూశానండి. ఆయన మరణించే నాటికి నాకు 17-18 ఏళ్ళు వయసుంది. అంటే అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నానమాట. మేము అనేక సార్లు ఆయన్ని కలవడం, అంటే ప్రతిరోజు ఆయన ఆ ఇంట్లో లేకపోయినా సరే
1: తిరుపతి వెళ్ళడం,
2: లేకపోతే ఆయన మా ఇంటికి రావడం, లేకపోతే మిగిలిన కార్యక్రమాల్లో కలవడం, అట్లా చేస్తూ ఉండేవాళ్ళండి.
1: మరి వారి బాల్యం గురించి, విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, ఈ వివరాలు.
2: ఆయన 1891 ఫిబ్రవరి 4వ తేదీన తిరుపతి పక్కనే ఉన్నటువంటి తిరుచానూరులో జన్మించారు.
1: అంటే ఇప్పుడు మనం అలమేల మంగాపురం అంటాం,
2: అలమేల మంగాపురం అని అక్కడ జన్మించారు. ఇప్పుడు తిరుపతి తిరుచానూరు ఒకటిగా ఉంది, అప్పుడు అది ఒక పల్లెటూరు లాగా ఉండేది. ఆయన్ని తిరుచానూరు అయ్యేవారు అని కూడా పిలిచేవారు ఆ అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ. అక్కడే తిరుపతిలో ఉన్నటువంటి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం హై స్కూల్లో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. ఆ తర్వాత మద్రాసులోని పచ్చప్ప కళాశాలలో బీఏ చదివారు. తర్వాత మద్రాసులోనే లా కాలేజీలో బిఎల్ పట్టాను పొందారండి ఆయన.
1: ఈ చదువు అయిపోయిన తర్వాత తప్పకుండా ఉద్యోగంలో చేరాలి కదా, మరి ఆయన ఏ ఉద్యోగాలు చేశారు, ఎక్కడెక్కడ చేశారు, ఈ వివరాలు కూడా చెప్తే బాగుంటుంది.
2: ఆయన లా చదివారు, అయితే 1912లో ఒక లెక్కల మాస్టర్గా ఆయన ఉద్యోగం ప్రారంభించారు. నిజానికి ఆయన చదివింది బిఏ మ్యాథమెటిక్స్, తర్వాత బిఎల్ లా చదివారు. అయితే లాగా ముందుగానే లాయర్గా ప్రాక్టీస్ చేయకుండా ఒక లెక్కల మాస్టర్గా ఉద్యోగం ప్రారంభించారు. ఆ తర్వాత 1915లో, అంటే 3 సంవత్సరాలు ఈ లెక్కల మాస్టర్గా పనిచేసిన తర్వాత న్యాయవాది వృత్తి ప్రారంభించారు చిత్తూరులో. ఆయన అంటే ఆ కాలంలో నిజానికి ఒక 24 సంవత్సరాల వ్యక్తి లాయర్గా ఉండడం అనేటటువంటి చాలా అరుదైనటువంటి విషయం.
1: అంటే అంత
2: చిన్నతనంలోనే ఒక లాయర్గా ఈయన ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఆయనకి ఉన్నటువంటి గొప్ప వరం ఏమిటంటే జ్ఞాపక శక్తి. ఏ చట్టానైనా సరే, ఏ కేసు అయినా సరే అన్నీ మనసులోనే ఉంటాయి దానికి. అందువల్ల ఆయన్ని నడిచే న్యాయ వ్యవస్థ అని కూడా పిలిచేవాళ్ళు అనమాట. కోర్టులో వాదించేటప్పుడు ఎలాంటి కాగితాలు లేకుండానే ఆయన అలవోకగా అలా మాట్లాడేవాళ్ళు అనమాట. దాన్ని చూసే మిగిలిన లాయర్లు కానీ లేకపోతే జడ్జిలు కానీ భయపడి ఆయన తీర్పుకి ఆయన చూస్తేనే భయపడేటటువంటి వారు. లాయర్ వృత్తిని చేపట్టడం అనేది భుక్తి కోసం కాదు. న్యాయస్థానాలు అంటే అప్పుడు బ్రిటిష్ న్యాయస్థానాలు, న్యాయస్థానాలు చేస్తున్నటువంటి అన్యాయాల్ని ఎలాగైనా తొలగించాలి, సామాన్య ప్రజలకి న్యాయం కలిగించాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఆయన లాయర్గా లాయర్ వృత్తిని స్వీకరించాడు. ప్రజల అవసరాలకు తీర్చే విధంగా న్యాయ వ్యవస్థ ఉండాలి అని న్యాయస్థానంలో ఎన్నో మార్పులకి ఆయన దోహదం చేశాడండి. తర్వాత భారతదేశంలో అప్పుడు న్యాయస్థానం, అత్యున్నత న్యాయస్థానం అనేటటువంటిది ప్రివీ కౌన్సిల్, అది ఇంగ్లాండ్లో ఉండేది, భారతదేశంలో లేదు. అంటే ఇప్పుడు మన సుప్రీంకోర్టు ఉంది కదా, అలాంటి సుప్రీంకోర్టు ఇంగ్లాండ్లో ఉండేది. అంటే భారతదేశంలో ఎవరైనా సరే ఈ చిన్న కోర్టులు చెప్పిన తీర్పులకి కట్టుబడి ఉండాల్సిందే, పై కోర్టుకి వెళ్ళడానికి అవకాశం లేదు, ఎందుకంటే అది ఇంగ్లాండ్లో ఉంది కాబట్టి. అందుకని ఆయన ఏం చేశారంటే ఫెడరల్ కోర్టు అంటే చిన్న కోర్టుకు కూడా సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి హోదాను కల్పించాలి అని పోరాడారు. అప్పట్లో అలాంటి అవకాశాలు ఆయన కల్పించడానికి ప్రయత్నం చేసి, తర్వాత ఆయన చిత్తూరు బార్ అసోసియేషన్ ఉంది అంటే లాయర్స్ అసోసియేషన్, దానికి అధ్యక్షుడిగా అయ్యాడు. అప్పుడు ఇలాంటి పోరాటాలని కూడా చేశాడు ఆయన.
1: ఆయన జైలుకు కూడా వెళ్ళారని చదివానండి.
2: ఎందుకంటే ఆయన 1940 నుంచి 1944 దాకా జైల్లో ఉన్నారు. ఈ గాంధీ మహాత్ముడి ఈ క్విట్ ఇండియా ఉద్యమం, తర్వాత సత్యాగ్రహం వీటిల్లో పాల్గొని ఆయన 2 సార్లు జైలుకు వెళ్ళాడు. 3 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు అనమాట. మొట్టమొదటిసారి ఆయన వ్యక్తిగతంగా ఒక సత్యాగ్రహానికి పూనుకున్నారు. తానే వ్యక్తిగతంగా ఈ న్యాయ వ్యవస్థలో లేదా ప్రజలకు న్యాయం కలగాలి అన్నటువంటి ధోరణితో చేశారు 1940. అప్పుడు ఒకసారి 1 సంవత్సరం జైలుకు వెళ్ళారు. తర్వాత 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు మళ్ళీ 2 సంవత్సరాలు జైల్లో ఉన్నారండి ఆయన.
1: మరి ఇలాగా న్యాయ వృత్తి, తర్వాత మొట్టమొదటి లెక్కల మాస్టర్గా ఉన్నారు, ఇలాంటి ఒక వ్యక్తి గబుకున్న రాజకీయాల్లో రావడం ఎలా తటస్థించింది, దాని నేపథ్యం ఏమిటండి?
2: అది కూడా ఒక విచిత్రమైందే. ఎందుకంటే ఈయన లాయర్గా ఉన్నారు, తర్వాత ఆ కాలంలో అందరికీ దేశభక్తి అనేటటువంటిది ఒక సామాన్యమైనటువంటి విషయం. ప్రత్యేకించి ఆ కాలంలో ఎక్కువ మంది లాయర్లు దేశభక్తి కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఈయన కూడా అలాగే ఆ దేశభక్తి ప్రపూరితమైనటువంటి మనస్సుతో లాయర్గా ఒక పక్క ప్రాక్టీస్ చేస్తూనే నేషనల్ కాంగ్రెస్లో, అంటే కాంగ్రెస్ అంటే గాంధీ మహాత్ముడి అడుగుజాడలను అడగడానికి ప్రయత్నం చేస్తున్నమాట. అప్పుడు ఈయన వాగ్దాటిని, ఈయనకుండేటటువంటి దేశభక్తిని, ఈయన సాంఘిక సేవని గుర్తించి గాంధీ మహాత్ముడు నేషనల్ కాంగ్రెస్లో చేరమని చెప్పారు. ఈయన చేరాడు. ఈ జాతీయ ఉద్యమంలో చేరిన తర్వాత అట్నే రాజకీయాల్లో కూడా రావాల్సి వచ్చింది. అంటే దేశభక్తులందరూ అప్పుడు ఆ కాలంలో రాజకీయాల్లో కూడా ఉన్నారన్నమాట. అప్పుడు 1920-21 కాలంలో ఈయన గాంధీ మహాత్ముడు ఇచ్చినటువంటి సహాయ నిరాకరణోద్యమం ఆ పిలుపు మేరకు న్యాయవాది వృత్తిని వదిలిపెట్టేసి నేషనల్ కాంగ్రెస్లో చేరి రాజకీయాల్లోకి వచ్చారన్నమాట. 1922 మొదటిసారిగా చిత్తూరు

0: చిత్తూరు మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికల్లో నిలబడి గెలిచారు చిత్తూరులో. తర్వాత చిత్తూరు కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆంధ్రాలోనే ఈ నేషనల్ కాంగ్రెస్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు ఆయన. స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఆయన నేషనల్ కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులని నిర్వహించారు. చిత్తూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు మొట్టమొదటిగా. ఆ జిల్లాకే కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాత ఆంధ్ర ప్రాంతానికి కాంగ్రెస్ కమిటీ సభ్యులయ్యారు. ఆ తర్వాత ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి సభ్యులయ్యారు. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క మెట్టుగా చిత్తూరు జిల్లా నుంచి ఆల్ ఇండియా దాకా ఆయన కాంగ్రెస్లో ఎదిగారన్నమాట. 46-47 ప్రాంతంలో పార్లమెంట్ కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శిగా కూడా పనిచేశారండి.
1: అంటే రాజకీయాల్లో
0: కింది నుంచి పైదాకా
1: ఎదిగిన ఒక వ్యక్తి. మరి ఎలాగ డిప్యూటీ స్పీకర్ గా ఆయన ఎన్నుకోబడ్డారు? లోక్సభకి మొదటి డిప్యూటీ స్పీకర్ కదా ఆయన, అది ఎలా జరిగింది?
0: ఈయన పార్లమెంట్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉన్నారు కదా అండి. అప్పుడు ఈ సభలో నిర్వహించేటటువంటి అనేక కార్యక్రమాలకి ఈయన అక్కడ మాట్లాడడం, తర్వాత ఈయన మాట తీరు అంటే కేవలం వాగ్దాడిగా మాట్లాడడమే కాదు, ఒక ఆలోచనాత్మకమైనటువంటి సలహా ఇవ్వడం, ఆ మాట్లాడే దాంట్లో ప్రజలకి లేకపోతే నేషనల్ కాంగ్రెస్కి మన భారతదేశానికి మేలు కలిగించే విధంగా మాట్లాడడం అన్నమాట. అప్పటికి చాలామంది కాంగ్రెస్లో ఉన్నప్పటికి కూడా బ్రిటిష్ వాళ్ళకి మద్దతు పలికే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈయన అలా కాకుండా కేవలం దేశభక్తి, మన భారతదేశానికి సంబంధించే మేలు కలిగే విధంగానే మాట్లాడేవాళ్ళు. భారతదేశంలో కూడా సామాన్య ప్రజలకి ఈ న్యాయ వ్యవస్థ కానీ చట్టాలు కానీ సామాన్య ప్రజలకు ఎలా ఉపయోగపడాలి అనే అంశాల గురించి ఎక్కువగా మాట్లాడేవాళ్ళు. అందుకని ఈయనకి ప్రజల్లో కూడా మంచి పలుకుబడి ఉంది. మొట్టమొదటి లోక్సభ ఎన్నికల్లో 1952 జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేశారు, గెలుపొందారు. అప్పుడు ఆ సభలో జీవి మావలంకర్ అనే ఆయన ఉత్తర భారతదేశంలో చాలా గొప్ప వ్యక్తి, ఆయన్ని స్పీకర్గా నియమించారు. ఈయన్ని డిప్యూటీ స్పీకర్గా నియమించారన్నమాట. అయితే ఇక్కడ ఏమిటంటే తేడా, ఆ జీవి మావలంకర్ అంత పెద్ద వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయనకి 55 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు.
1: ఓహో,
0: అంటే ఆయన స్పీకర్ కాకూడదు, వేరే వాళ్ళని స్పీకర్గా పెట్టాలని. కానీ అనంత సైనాయం గారి గురించి మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా వ్యతిరేకంగా ఓటు వేయలేదు, ఏకగ్రీవంగా డిప్యూటీ స్పీకర్ అయ్యారు. ఆ తర్వాత 1955లో ఆయన మరణించారు మావలంకర్. అంటే 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు పూర్తి కాకుండానే 4 సంవత్సరాల్లోనే ఆయన మరణించారు. వెంటనే ఇంకా ఎవ్వరు సభలో ఉండేటటువంటి ప్రతిపక్షాలు కానీ పాలకపక్షం కానీ ఎవరు కానీ ఎవరు ఏం మాట్లాడకుండా అందరూ ఏకగ్రీవంగా అనంత సైనాయం గారే స్పీకర్గా ఉండాలి అని చెప్పి ఈయన్ని స్పీకర్ని కూడా చేసేశారన్నమాట.
1: డిప్యూటీ స్పీకర్ నుండి స్పీకర్గా కూడా,
0: అంటే మొదటి లోక్సభలోనే ఈయన స్పీకర్గాను డిప్యూటీ స్పీకర్గాను పనిచేశాడు, స్పీకర్గాను పనిచేశారన్నమాట. అంటే మొట్టమొదటి స్పీకర్గా 1956 మార్చి 8 ఈయన
1: నియమితులయ్యారన్నమాట.
0: అది తర్వాత 1957లో రెండో లోక్సభ ఎన్నికలు జరిగింది 1 సంవత్సరానికంతా. అప్పుడు మళ్ళీ ఈయన చిత్తూరు నుంచి లోక్సభకి
1: ఎన్నికయ్యారు.
0: ఎన్నికైన తర్వాత ఇంకా రెండో మాట మాట్లాడకుండా ఈయన్నే స్పీకర్గా ఏకగ్రీవంగా
1: ఎన్నుకున్నారన్నమాట.
0: అది ఆయన అలా స్పీకర్గా ప్రతిపక్షాలు పాలకపక్షాలు ఒకే వ్యక్తిని 2 సార్లు స్పీకర్గా ఎన్నుకోవడం అనేటటువంటిది సామాన్యమైనటువంటి విషయం.
1: అది మన భారతదేశ చరిత్రలోనే
0: ఒక అపూర్వమైనటువంటి విషయం
1: అని చెప్పాలి.
0: ఇంకొక విషయం ఏమిటంటే, ఉత్తర భారతదేశంలో మహామహులు చాలామంది ఉన్నారు, అయినా సరే వాళ్ళందరినీ పక్కన పెట్టి, దక్షిణ భారతదేశంలో కూడా ఉన్నారు, ఏది మన భోగరాజు పట్టాభి సీతారామయ్య, టంగుటూరి ప్రకాశం, తర్వాత అక్కడ గోవింద వల్లపంత్, బుల్లపాయి దేశాయి, ఇట్లాంటి వాళ్ళందరూ ఈ స్పీకర్ పదవికి చాలా సరైనటువంటి వ్యక్తులుగా సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులుగా భావించారు. అయితే కూడా వాళ్ళందరికన్నా కూడా ఈయన మంచి వ్యక్తి, ఈయన సమర్థుడు అనే ఉద్దేశంతో ఏకగ్రీవంగా ఈయన ఎన్నుకున్నారండి. స్పీకర్ అంటే సాధారణంగా ఇప్పుడైతే మనం ఏదో ఒక పక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఉంటారు. అయితే ఈయన ఏ రోజైతే స్పీకర్గా ఎన్నికయ్యారో ఆ రోజు నుంచి ఈయన ఒక న్యాయమూర్తిలాగా ఉండేవారన్నమాట. అంటే ప్రతిపక్షాలకి అక్కడ ఆ సభల్లో నిజానికి ప్రతిపక్ష నాయకుడు అని ప్రత్యేకంగా ఒక వ్యక్తి ఎవరు లేరు. అయితే ఈయన ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి నాయకులకందరికీ మాట్లాడడానికి అవకాశం ఇచ్చి

0: ఇవ్వడమే కాకుండా వాళ్ళు మాట్లాడిన విషయాల్ని, మంచి విషయాల్ని, ప్రభుత్వానికి పనికొచ్చే విషయాల్ని లేకపోతే ప్రజలకు పనికొచ్చే విషయాల్ని గుర్తుంచుకొని వాటిని అమలు చేసేటట్టుగా ప్రభుత్వాన్ని చేసేవాడనమాట. అంటే ప్రతిపక్షం చెప్పింది అన్నటువంటి ధోరణిలో దాన్ని నిరసించేది కాకుండా ఆ విషయాల్నే ప్రభుత్వం అమలు చేయాలి, అంగీకరించడం, అమలు చేయాలి అని వీళ్ళని ఇచ్చేసేవాడనమాట. అట్లా ప్రతిపక్షానికి, ప్రభుత్వ పక్షానికి కూడా మంచి స్పీకర్గా, మంచి వక్తగా ఆయన ఎంతో మేలు చేశాడు. తర్వాత అప్పుడు రాజ్యాంగాన్ని ఎలా అమలుపరచాలి లేకపోతే చట్టసభలను ఎలా నిర్వహించాలి అనే విషయాలు ఎవరికీ తెలియవు. ఈయనే ఆ సమయస్ఫూర్తితో ఆయా సందర్భానికి తగిన విధంగా ఎలా నడిపించాలి అని చెప్పి నడిపించిన తీరు ఇప్పటికి కూడా మనకి చాలా విషయాల్లో ఆదర్శప్రాయంగా ఉంది. అంతేకాకుండా ఈ భారతదేశంలో ఉండే పార్లమెంటుకే కాకుండా విదేశాలకి, అంటే మన పార్లమెంటు ఇతర పార్లమెంటుతో ఎలా వ్యవహరించాలి లేకపోతే వివిధ దేశాలు ఇతర దేశాల పార్లమెంటుతో ఎలా వ్యవహరించాలి అనే విషయాల మీద కూడా ఈయన చాలా ఉపన్యాసాలు ఇచ్చాడు. ఉపన్యాసాలు ఇవ్వడమే కాకుండా 1960లో టోక్యోలో జరిగిన అంతర్జాతీయ పార్లమెంటరీ అసోసియేషన్స్ సదస్సులో పాల్గొని అన్ని దేశాలకి కొన్ని సూచనలు చేశాడు. ఆ సూచనలు ఇప్పటికి కూడా చాలా దేశాలు పాటిస్తున్నాయి. అందుకనే ఒక దేశంలో ఉండే పార్లమెంటు ఇంకొక దేశంలో ఉండే విషయాల గురించి ప్రస్తావించకూడదు. ప్రస్తావిస్తే ఎలాంటి విషయాల గురించి ప్రస్తావించాలి లేకపోతే ఎవరంటే వాళ్ళు ఏదంటే అది మాట్లాడి ఒక దేశానికి గొడవలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. తర్వాత 1956లో చైనాలోను, 1957లో భారతదేశంలో, 1959లో కెన్బర్లో ఇలాంటి సమావేశాలు నిర్వహించి అన్ని దేశాలకి ఒక ఆదర్శవంతమైనటువంటి పార్లమెంటరీ విధానాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి కూడా ఈయనే అండి.
1: డిప్యూటీ స్పీకర్గా, తర్వాత స్పీకర్గా గురించి, అనంత శయన అయ్యంగారి గురించి చేసిన సేవల గురించి ఇంతవరకు మీరు చాలా చక్కగా వివరించారు. మరి గవర్నర్గా కూడా ఈయన ఉన్నారు కదండి కొంతకాలం, ఆ వివరాలు చెప్పండి.
0: అవునండి, ఈయన 2 సార్లు లోక్సభకు స్పీకర్ అయ్యి, లోక్సభలో పార్లమెంట్ మెంబర్గా అయ్యి తర్వాత స్పీకర్ అయ్యాడు కదా, ఆ తర్వాత 3వ సారి కూడా లోక్సభకి ఎన్నికయ్యారు. అయితే 3వ సారి బీహార్లో గవర్నర్ లేకపోవడంతో అక్కడ సమర్థుడైనటువంటి ఒక వ్యక్తిని గవర్నర్గా నియమించాలి అని ప్రభుత్వం భావించింది. అందుకని ఈయన ఏం చేశాడంటే లోక్సభ పదవికి రాజీనామా చేసి బీహార్ గవర్నర్గా వెళ్ళాడు. అక్కడ 1962 నుంచి 1967 వరకు ఆయన బీహార్ గవర్నర్గా పనిచేశాడు. బీహార్లో అప్పుడు పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా ఉండేదన్నమాట. ఈయన గవర్నర్గా వెళ్ళి ఆ రాష్ట్రాన్ని, అక్కడ ఉండేటటువంటి పరిస్థితుల్ని చక్కదిద్ది పూర్తి కాలం అక్కడ పనిచేసి ఆ తర్వాత పదవి విరమణ చేశారు.
1: ఇంత తెలివితేటలు, ఇంత సమయస్ఫూర్తి ఇవన్నీ ఉన్న ఒక వ్యక్తి తప్పకుండా ఎన్నో గ్రంథాలు రచించి ఉండాలి కదా, మరి వాటి వివరాలు కూడా చెప్తే ఆయన తెలుసుకుంటారు.
0: చాలా వ్యాసాలు, చాలా గ్రంథాలు కూడా రాశారు. వాటిలో మనం చెప్పుకోవాల్సినటువంటి గ్రంథాలు 2 ఉన్నాయి. ఒకటి ఏమిటంటే అవర్ పార్లమెంట్ అని ఇంగ్లీష్లో గ్రంథం రాశాడు. అది 1962లో రాశాడు. ఆయన పార్లమెంట్లో తన అనుభవాలను, పార్లమెంటు సభ్యులు, ప్రతిపక్షాలు, ప్రభుత్వం ఇవన్నీ ఎలా ప్రవర్తించాలి అన్నటువంటి విషయాల్ని క్రోడీకరిస్తూ అవర్ పార్లమెంట్ అనేటటువంటి పుస్తకం రాశాడు. అది ఇప్పటికి కూడా ప్రామాణికమైనటువంటి గ్రంథం. అయితే మన దురదృష్టం ఏంటంటే ఆ గ్రంథాన్ని మళ్ళీ ముద్రించలేదు. ఇదే పేరుతో వేరే వాళ్ళు ఎవరో పుస్తకం రాసుకొని ఆ పుస్తకం ఇప్పుడు చలామణి అవుతూ ఉంది. కానీ ఈ పుస్తకం, అసలైన పుస్తకం చలామణిలో లేదు. తర్వాత ఇండియన్ కల్చర్ అండ్ రిలీజియస్ థాట్ అనేటటువంటి పుస్తకాన్ని కూడా ఆయన రాశారు. అందులో మన భారతీయ సంస్కృతి ఎంత గొప్పది, దాన్ని మనం ఎందుకు సంరక్షించుకోవాలి, ఎందుకు పాటించాలి అన్నటువంటి విషయాలు అందులో చాలా ఉన్నాయండి. ఇదే సమయంలో ఈయనకి 1954లో శ్రీ వైష్ణవ థియలాజికల్ యూనివర్సిటీ బృందావనంలో ఉంది, వాళ్ళు డాక్టరేట్ బిరుదును కూడా ఇచ్చి గౌరవించారు. ఎందుకంటే ఈయన మన సంస్కృతికి చేస్తున్నటువంటి
1: సేవ. వీరు రాసిన గ్రంథాల గురించి కూడా వీరు వివరించారు. మరి వీరు చేసిన సాంఘిక సేవ ఎటువంటిది?
0: ఈయన ఒక పక్క స్వాతంత్ర సమరంలో పాల్గొంటూ న్యాయవాది వృత్తి నిర్వహిస్తూ రాజకీయాల్లో పాల్గొంటూ ఉంటే కూడా సాంఘిక సేవ అనేటటువంటిది ఈయన ప్రధానమైనటువంటి లక్ష్యంగా పెట్టుకున్నాడండి. ఇవన్నీ కూడా నిజానికి ఈ ఉద్యోగాలన్నీ కూడా ఆ సాంఘిక సేవ చేయడం కోసమే ఈయన ఎన్నుకున్నటువంటి ఒక మార్గంగా మనం చెప్పచ్చు. అనేక ఈ సంఘాల్లో సభ్యుడుగాను, అధ్యక్షుడుగాను రకరకాల పదవుల్లో ఉండి అణగారిన ప్రజలకి ఎలాగైనా సేవ చేయాలి అనేటటువంటిది ఆయన ఉద్దేశం అన్నమాట. గాంధీ ప్రభావం.

0: తో సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా హరిజనోద్ధరణ, అంటరాని తరం నిర్మూలన, దళితుల ఆలయ ప్రవేశం అన్న రెండు అంశాల మీద ఈయన చాలా కృషి చేశాడు. ఒక ఇక్కడ తిరుపతి చిత్తూరు జిల్లాలోనే కాకుండా అక్కడ ఉత్తర భారతదేశంలో బీహార్లో అక్కడ కూడా ఆయన దళితుల ఆలయ ప్రవేశానికి ఎంతో కృషి చేసి మద్దతు పలికి ఈయనే దగ్గరుండి వాళ్ళని లోపలికి, ఎందుకంటే ఈయనకి ఒక పదవి ఉంది కాబట్టి ఆ పదవి ద్వారా ఆయన వాళ్ళందరినీ ఆలయాల్లోకి ప్రవేశించడానికి అవకాశం కల్పించాడు. తర్వాత హరిజన సేవా సంఘం అని ఒక దాన్ని స్థాపించి దానికి అధ్యక్షులుగా ఉండి దళితుల ఆలయ ప్రవేశానికి ఈయన చాలా కృషి చేశాడు. దాంతోపాటు కేవలం ఆలయ ప్రవేశం అనేటటువంటిది ఒక పెద్ద సమస్య ఇది కాదు, దళితులు సాంఘికంగాను ఆర్థికంగాను అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కొన్ని ప్రత్యేకమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టి ఆ కార్యక్రమాల ద్వారా వాళ్ళు అభివృద్ధి చెందాలి, సాంఘికంగా అభివృద్ధి చెందితేనే మిగిలిన విషయాలన్నీ కూడా బాగా జరుగుతాయి అనేటటువంటి అభిప్రాయంతో ఆయన పనిచేశాడు. తర్వాత కులం మతం అనేటటువంటివి భారతీయ సమాజంలోని మూలాంశాలు కావు, అవి కేవలం తరువాత కల్పించినవి మాత్రమే, కాబట్టి కులం పేరుతో ఒకరు దేవుణ్ణి కొలవకూడదు లేకపోతే దేవాలయంలోకి రాకూడదు అన్నదాన్ని మనం అంగీకరించకూడదు అనే దీన్ని ఈయన చేశాడు. ఇప్పుడు మనం చట్టపరంగా దళితులకి దేవాలయ ప్రవేశం లేకపోతే రకరకాల ప్రయోజనాలు కలుగుతున్నాయి చూసారా, వాటిని న్యాయపరంగా కల్పించడానికి ప్రయత్నం చేసినటువంటి మొదటి వ్యక్తి ఈయనే. ఈయన న్యాయవాదిగా ఉంటూ స్పీకర్గా ఉంటూ ఆ చట్టసభల్లో ఇలాంటివన్నీ రావడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఈయనండి. తర్వాత రాజకీయాల్లో నుంచి పూర్తిగా వైదొలగిన తర్వాత కూడా తిరుపతిలో ఉంటూ ఆయన సాంఘిక విద్యా సాంస్కృతిక రంగాల్లో విశేషమైనటువంటి కృషి చేశాడు. రిషికుల్ విశ్వవిద్యాలయం ఉంది, దానికి ఛాన్సలర్గా పనిచేశాడు.
1: రిషికుల్
0: తర్వాత రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం తిరుపతిలో ఉంది, ఇప్పుడు అది వెంకటేశ్వర యూనివర్సిటీకి అనుబంధంగా డీమ్డ్ యూనివర్సిటీగా ఉందన్నమాట. అది ఒకప్పుడు ఒక విద్యాపీఠంగా ఉంది, దానికి అధ్యక్షులుగా ఉంటూ సంస్కృత భాషకు భారతీయ సంస్కృతికి ఎంతో సేవ చేశారు. తర్వాత తిరుపతిలో రామవిలాస సభ అని ఉంది, ఆ రామవిలాస సభలో దానికి అధ్యక్షులుగా ఉండి సాంఘిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయడానికి చాలా కృషి చేశారు. ఒకప్పుడు రామవిలాస సభ అంటే ఒక పెద్ద, ఇప్పుడు మనకి త్యాగరాయ గాన సభ ఇట్లాంటి ఉండేది చూసారా, అట్లాంటి ఆ విధంగా ఎన్నో కార్యక్రమాలని ఇది దాని ద్వారా ఈయన చేశాడు. ఇట్లా సమాజానికి రాజకీయాల్లోనూ తర్వాత చట్టసభల్లోనూ ఎన్నో సేవలు చేసి తన జీవితాంతం కూడా సమాజాభివృద్ధికే పాటుపడినటువంటి అనంతసేన అయ్యంగారు 1978 మార్చి 19వ తేదీన తన 80వ ఏట ఆయన తిరుపతిలో మరణించారు. ఆయన పేరుతో మాడభూషి అనంతసేనం ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అఫైర్స్ అన్న ఒక సంస్థ కూడా పనిచేస్తోంది. ఆ సంస్థ ద్వారా ఈ దేశానికి సంబంధించినటువంటి కార్యనిర్వహణ ఎలా చేయాలి అనే అంశాలని వాళ్ళు చూస్తూ ఉంటారు. తర్వాత తిరుపతిలో ఇటీవల అంటే 2007 సంవత్సరం ఏప్రిల్ 14 ఆయన నిలువెత్త విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. మన జాతి నిర్మాతలు చాలామంది ఉన్నారు, అలాగే ఈయన కూడా. ఇలాంటి జాతి నిర్మాతలు చేసినటువంటి కృషిని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది, అదే మనం వాళ్ళకి అర్పించేటటువంటి నివాళిగానే భావిస్తున్నాను. ఇట్లాంటి ఒక మంచి అవకాశాన్ని కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి.
1: చాలా సంతోషం సంపత్ కుమార్ గారు. ఈరోజు నాన్నకు నమస్కారం ఈ శీర్షికలో మీరు మీ తాతగారైన డాక్టర్ అనంతశయనం అయ్యంగారి గురించి చాలా విషయాలు మా శ్రోతలకి వివరించారు. మీకు మా నిలయం తరఫున కృతజ్ఞతలు. నమస్కారం.
0: నమస్కారం అండి. ధన్యవాదాలు.
2: మీరింతవరకు నాన్నకు నమస్కారం శీర్షికన లోక్సభ మొదటి డిప్యూటీ స్పీకర్ డాక్టర్ మాడభూషి అనంతశయనం అయ్యంగారి గురించి వారి మనవడు డాక్టర్ మాడభూషి సంపత్ కుమార్ గారితో పరిచయం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడొక లలిత గీతం విందాం. గానం సిహెచ్ కుసుమకుమారి, రచన మల్లవరపు శ్రీనివాసరావు, సంగీతం పాలగుమి విశ్వనాథం. ఈ మధుమాసంలోని పాంథ.

సిహెచ్ కుసుమకుమారి గానం చేసిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9:30. అభిలాష, ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు. కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు ఎస్ పోలరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి. వీరంతా కోరుతున్న పాట శాంతినివాసం. చిత్రం కోసం కెజే యేసుదాస్, పి సుశీల పాడిన వేటూరి గీతానికి సంగీతం చక్రవర్తి. వీరి కోసం ఈ పాట.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: ఈ దసరాని మీ లైఫ్ లో ఒక కొత్త బిగినింగ్ కి పర్ఫెక్ట్ టైం గా మార్చుకోండి. మీ ఫేవరెట్ కియా కార్ ని ఇంటికి తీసుకెళ్ళండి. అప్ టు 1.08 lakhs వరకు స్పెషల్ ఫెస్టివ్ బెనిఫిట్స్, అట్రాక్టివ్ ఫైనాన్స్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా పొందండి. ఈ దసరాకి మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని మరియు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ని కియాతో అప్గ్రేడ్ చేసుకోండి. ఈ రోజే మీ నియరెస్ట్ కియా డీలర్షిప్ ని విజిట్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
2: ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జానకంపేట్ ఎల్లారెడ్డిగూడ నుంచి కోరుతున్న శ్రోతలు చిలుక నారాయణ, అనసూయ, యమున వీరంతా కోరుతున్న పాట పొదరిల్లు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరు గీతానికి సంగీతం చక్రవర్తి. వీరికోసం ఈ పాట

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: ఈ దసరాని మీ లైఫ్ లో ఒక కొత్త బిగినింగ్ కి పర్ఫెక్ట్ టైం గా మార్చుకోండి. మీ ఫేవరెట్ కియా కార్ ని ఇంటికి తీసుకెళ్ళండి. అప్ టు 1.08 lakhs వరకు స్పెషల్ ఫెస్టివ్ బెనిఫిట్స్, అట్రాక్టివ్ ఫైనాన్స్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా పొందండి. ఈ దసరాకి మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని మరియు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ని కియాతో అప్గ్రేడ్ చేసుకోండి. ఈ రోజే మీ నియరెస్ట్ కియా డీలర్షిప్ ని విజిట్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
2: అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కొన్న పాటలు వింటున్నారు. తర్వాత ఈ ఉత్తరం అనంతపురం జిల్లా సింగనమల్ నుండి కోరుతున్న శ్రోతలు ఎం లక్ష్మీనారాయణ, ఎం నాగమునెమ్మ, ఎం రవికుమార్, ఎం భారతి. వీరంతా కోరుతున్న పాట పాండురంగ మహత్యం. చిత్రం కోసం ఘంటసాల, పి సుశీల పాడిన పాట. వీరికోసం ఈ పాట.

ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ నుండి కోరుతున్న శ్రోతలు అనుమళ్ళ నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న పాట దసరా బుల్లోడు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన ఆత్రేయ గీతానికి సంగీతం కెవి మహాదేవన్. వీరికోసం ఈ పాట.

ఈ ఉత్తరం అనంతపురం గుత్తి రోడ్ రాణీనగర్ నుంచి కోరుతున్న శ్రోతలు బొజ్జప్ప గారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, పెద్ద ఆంజనేయులు, వన్నమ్మ, పెద్ద హనుమంతప్ప వీరంతా కోరుతున్న పాట చీకటి వెలుగులు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గీతానికి సంగీతం చక్రవర్తి వీరికోసమే పాట.

శ్రోతలు, ఇంతవరకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలకు కావస్తోంది. ప్రకటించిన అంశం మరికాసేపట్లో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. యువత విద్యార్థుల కోసం దేశంలో విస్తృత అవకాశాలు వేచి ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. నిన్న తమిళనాడు వచ్చిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గిరిజనుల హక్కులను గౌరవిస్తూ వారి సంస్కృతిని కాపాడుతూ అభివృద్ది ఫలాలు అందజేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరం మండలం కాకవాడలో నిన్న నిర్వహించిన అడవితల్లి బాట 2.0 బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నవరాత్రి ఉత్సవాలకు విజయవాడకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం, దేవస్థానం, సంబంధిత శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. దర్శన క్యూలైన్ల నిర్వహణ, రద్దీ నియంత్రణ, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు, రద్దీకి అనుగుణంగా అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ తిరుపతి మధ్య ప్రత్యేక రైలును రేపటి నుంచి ఈ నెల 16 వరకు నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్ఓ నుస్రత్ మండ్రూప్కర్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైలు రోజు ఉదయం 9:30 గంటలకు విజయవాడలో బయలుదేరి అదే రోజు రాత్రి 7 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఆ రైలు అదే రాత్రి 9:10 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:30 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై నిన్న బాల త్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి కాళహస్తి, కాణింపాకం దేవస్థానాల నుంచి పట్టు వస్తాలను సమర్పించారు. కాళహస్తి ఈవో బీకే వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, పాలక మండలి సభ్యులు అమ్మవారికి పట్టుచీర, పూజా సామగ్రి, సారెను సమర్పించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం 4 ఆన్లైన్ ప్రసాద కౌంటర్లను ఏర్పాటు చేసింది. భక్తులు ముందుగానే ఆన్లైన్లో ప్రసాదాలు కొనుగోలు చేయడంతో పాటు కౌంటర్లలో మొబైల్ ఫోన్ల ద్వారా ఆన్లైన్ పేమెంట్లు చేసి ప్రసాదాలను కొనుగోలు చేయవచ్చు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా కనకాచలంపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో నిన్న రాత్రి నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శాస్త్రోక్తంగా కలస ప్రతిష్ట చేపట్టారు. విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. శ్రీకాకుళం జిల్లా పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో రాష్టస్థాయి టెన్నికాయిట్ పోటీలు ప్రారంభమయ్యాయి. 50వ టెన్నికాయిట్ పోటీలను రాష్ట టీపీసీ చైర్మన్ బాబురావు నిన్న జెండా ఊపి ప్రారంభించారు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై ని జయశ్రీతో 10:03 అయిపోయింది. మన క్లాక్ లో టైం, మరి మనమున్నాము నవరస భరిత హరివిల్లు కార్యక్రమంలో. సో వెల్, మరి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ మెసేజెస్ అండ్ విషెస్. సో నేను కూడా బ్యూటిఫుల్ క్వశ్చన్స్ తో సంసిద్ధంగా ఉన్నాను. మీరు కూడా నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలు పంపించాలి అంటే 8662488114 ఇది నా వాట్సాప్ నంబర్. సో నేను అడిగే ప్రశ్నలకి హరివిల్లు కార్యక్రమంలో మీరు కూడా నాకు వాట్సాప్ లో మెసేజెస్ పంపిస్తూ ఉండొచ్చు. అండ్ ఎస్, హాయ్ జయస్వి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ హాయ్ అండి, క్రీస్తు శకం, అమ్మో ఎన్నిసార్లు అండి క్రీస్తు శకం, అదేంటండి జరిగిపోయిన విషయాలని హిస్టరీలో క్రీస్తు శకం అని చెప్తారుగా, క్రీస్తు పూర్వం అని చెప్తారుగా, ఇంతకంటే కొత్త పదం ఏదన్నా ఉంటే మీరు చెప్పండి. ఓకే, సో థ్యాంక్ యూ. అండ్ శ్రీమాత్రే నమః అంటూ శరన్నవరాత్రుల 2వ రోజున తొలి వేకువన సిగ్నేచర్ ట్యూన్ తో వందే మాత్రంతో సవ్వడి వెన్నంటి పలికిన నీ మృదు మధుర గళం, ఉదయానమాలో నింపేను నూతనోత్తేజపు బలం, ఇంద్రకీలాద్రిపై కొలువైన ఆ కనకదుర్గమ్మ తల్లి నేడు వేదమాతగా శ్రీ గాయత్రీదేవిగా మురిసే ఈవేళ ఆలయ పురోహితుల మాటల్లో అవతార వైభవాన్ని మా అందరి కోసం అందించి ఆధ్యాత్మిక సౌరభాన్ని నిర్మించారు. భక్తిరస వందనాలో మీరు వినిపించినటువంటి గాయత్రీమాత కథ, ఆ తల్లి యొక్క వైభవం, తొలిసారిగా విన్నటువంటి కమలాసన సుతలోక అనేటువంటి ఆ గీతం చాలా ఆనందాన్ని అందించింది, అలాగే గాయత్రి సుప్రభాతం కూడా. అండ్ కాఫీ టైంలో తోడైనటువంటి పరిశోధనల సారం డాక్టర్ రామ్ మనోహర్ లోహియా గారి యొక్క స్మరణతో ఘనమైన చరితల హారం, ప్రతి అంశాన్ని తరచి చూసి మీరు పంచే విజ్ఞానపు జల్లు, వింటుంటే పులకించిపోయేను ఈ శ్రోత మనస్సు అండ్ తనువు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత మంచి విషయాన్ని మా కోసం పంచుకున్నందుకు, సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు మద్రాస్ నుంచి. సో థ్యాంక్స్ అ లాట్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ ఎస్, ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ప్లే చేస్తాను, స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
3: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్. ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
5: అలాగా? ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
3: మమ్మీ నేను
5: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
6: सुनती हो? कमाल ही हो गया.
7: क्या हो गया ऐसा?
6: सिलेंडर आने में देरी हो रही थी ना, देखो आज आ गया.
7: ये कमाल कैसे हो गया?
6: मैंने www.pgportal.gov.in पर जाकर अपनी कंप्लेंट को बोलकर दर्ज किया और देखो तुरंत एक्शन हुआ.
7: ये तो बहुत बढ़िया पोर्टल है.
6: 22 भारतीय भाषाओं में आप अपनी शिकायत दर्ज कराएं, अपनी समस्या का समाधान और प्राथमिकता का अनुभव पाएं, जैसे हमने पाया. सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की समाधान दीदी.
1: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్పీతో.

నవరస భరిత హరివిల్లు కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి నా మొట్టమొదటి ప్రశ్న, మరీచా పరిణయం తెలుగు కవిత రచనకి ఎవరికి ఆపాదించారు? మరీచా పరిణయం అనేటువంటి తెలుగు రచనని ఎవరికి ఆపాదించారు? సో మరీచా పరిణయం అనేటువంటి తెలుగు రచనని ఎవరికి అట్రిబ్యూట్ చేశారు? సో రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 ఈ నెంబర్ కి వాట్సాప్ చేయండి. ఆన్సర్ ఆలోచించండి, మరీచా పరిణయం తెలుగు కవిత ఈ రచనని ఎవరికి ఆపాదించారు? సో ఇది నా ఫస్ట్ క్వశ్చన్. అండ్ శుభోదయం మిత్రమా, ప్రియసఖి, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా మీకు, మన శ్రోతలందరికీ, ఆర్జేస్ అందరికీ, ఆకాశవాణి మొత్తానికి దేవీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. అండ్ గాయత్రీదేవి కరుణాకటాక్షలు అందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ అద్భుతమైన గాత్రంతో మార్నింగ్ నుంచి మనసు పరవశించే మాటలు అండ్ ప్రతి పాట చెవులకు ఎంతో వీనుల విందుగా మైమరిచిపోయాం. గాయత్రీదేవి గురించి వింటుంటే ఆనంద పారవశ్యంలో మునిగిపోయాం. అండ్ ఈ రోజు మీరు వచ్చి విజయవాడలో ఉన్నటువంటి గాయత్రి అమ్మవారి దర్శనం మాకు కలిగించారు. ధన్యోస్మి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ వర్డ్స్. హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి, నిష్కా, హనీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఆర్జేస్ అందరికి కూడా పేరు పేరున మీ విషెస్ తెలియజేస్తాను. ధన్యవాదాలు. వేటపాలెం రామానగర్ నుంచి బొడు బాలసుబ్రహ్మణ్యం గారు ఉదయం నుంచి చాలా మంచి విషయాలు చెప్పారు. అండ్ ఈ రోజు జోరుగా హుషారుగాలో ఆధ్యాత్మిక విషయాలు, మాకు ఎన్నో తెలియని విషయాలు తెలుసుకున్నాము. మంచి భక్తి పాటలు వినిపించారు. ధన్యవాదాలు. గాయత్రి మంత్ర విశిష్టత చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆర్జే గారికి, వివిధ భారతీయ శ్రోతలకు నమస్కారం. నమస్కారం అండి మీకు కూడా. ఆచార్య చిరంజీవి రామలింగ, దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి, థ్యాంక్ యూ. అండ్ దేవీ శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు మేడం. ప్రళయ గర్జనతో తాండవం చేస్తూ, ప్రసన్న వదనంతో ప్రేమని కురిపిస్తూ, అనుక్షణం వెన్నంటి ఉండే ప్రకృతి రూపమై, చతుర్వేదములను లోకంలో సంధించి పంచభూత రూపాలనే పంచముఖ ప్రతిరూపాలుగా ధరించి, వివేకానికి జ్ఞానానికి ప్రతీక అయిన హంసవాహనంపై ఆసీనమై, త్రిసంధ్యలను ధరించిన త్రినైనిగా, దశ దిశలను వెలిగించే సూర్యకాంతికి ప్రతీకగా, దశహస్తాలతో విరాజిల్లుతూ, అంతఃకరణాల సమానమైన 24 బీజాక్షరాలను ధ్వనించే గాయత్రి మంత్రమే సర్వదేవతా మంత్రాలకు మూలమంత్రంగా నిలిపిన వేదమాత చరిత కొరకు సనాతన ధర్మాన్ని సంగ్రహించి, సున్నితంగా శోధించి, మాకోసం సాధించి, అమ్మకు నివేదించి, మాకు బోధించిన నేటి మీ బోధన ఈ ఏటి శరన్నవరాత్రులలో భాగమై ఈ ఉదయం ప్రతి హృదయంలో నిండుగా నిలిచిపోయింటుంది. థ్యాంక్ యూ సో మచ్ ధర్మరాజుల వాసు గారు, చనబండ నుంచి మీ యొక్క అంత్యప్రాసకి నా నమస్సులండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. అండ్ హలో జయస్వి, ఎలా ఉన్నారు? నేను సూపర్ గా ఉన్నానండి. మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ మంచి పాటలు వినిపించారు తప్పకుండా. నేను అడిగిన క్వశ్చన్ సంగతి ఏం చేశారు? మరీచా పరిణయం అనేటువంటి ఈ తెలుగు రచన ఎవరికి అంకితం చేశారు లేదా ఆపాదించారు? సో మీరు కనుక ఆన్సర్స్ చేయాలి అనుకుంటే 8662488114 ఈ నెంబర్ కి నాకు వాట్సాప్ చేయండి. అండ్ దుర్గారావు గారు, గుడ్ మార్నింగ్ బాయ్స్, మా అమ్మకి థ్యాంక్స్. ఈ రోజు, ఈ 9 రోజులు నా పేరే వినిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దుర్గా దుర్గా అన్నారు కదా, ఎస్. శుభోదయం మేడం. అండ్ భారతి, భారతి ఆచారి కౌతాళం కర్నూలు జిల్లా నుంచి, థ్యాంక్ యూ సో మచ్ అండి. విజయవాడ నుంచి నందు మోహనాంగి అని పెట్టారు. సో ఓకే, నేను అడిగిన ప్రశ్నకి మీరు పంపిస్తున్నారా? ఓకే, థ్యాంక్ యూ అండి. ఇలాగే రోజు తెలియని ఎన్నో విషయాలు మనస్ఫూర్తిగా చెప్పాలని కోరుకుంటూ విజయవాడ నుంచి నందు నవరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ నందు. అండ్ మీరు కూడా ఆన్సర్స్ పంపించండి. మరీచా పరిణయం అనేటువంటి ఈ రచన ఎవరికి ఆపాదించారు లేదా అంకితం చేశారు? సో ఇప్పుడైతే మీ అందరికోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

ఇస్ మరి బ్యూటిఫుల్ సాంగ్ కదా. నీతో పరిచయమే పరిచయమే పరవశమే. ఈ పరిచయాలు పరవశాలు ఎంత ఆనందాన్ని ఇస్తాయో, కానీ ఇవన్నీ కొంచెం అలా అదొక ఆ ఫ్లో వేర్లేండి, ఎంత చెప్పుకున్నా తక్కువే కదా. సరే గాని ఈ పరిచయం సంగతి పక్కన పెడితే పరిణయం సంగతి ఏం చేశారు, అదేనండి నా ప్రశ్న. మరీచా పరిణయం అనేటువంటి తెలుగు కవిత ఇది ఎవరికి ఆపాదించారు? సో ఆన్సర్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా వస్తున్నాయి, చూద్దాం ఎవరు రైట్ ఆన్సర్స్ పంపించారు. నెక్స్ట్, హాయ్ జయస్వి, హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా శుభాకాంక్షలు నవరాత్రి. అండ్ జయస్వి గారు రైట్ ఆన్సర్ పంపిస్తూ సత్యభార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి, మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు సరైన సమాధానాన్ని అందించారు, కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావలి గారు థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్. శుభోదయం జయస్వి, ఎలా ఉన్నారు? సూపర్ అండి, నేను క్షేమమే, మీరు కుశలమా? మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగా దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి సరైన సమాధానం పంపించారు. అండ్ కిషోర్ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. అలాగే తిరుమల అంబ, శుభోదయం మేడం, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ తిరుమల అంబ ఈజ్ నాట్ ది ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి సరైన సమాధానాన్ని అందించారు, ధన్యవాదాలు. సునంద అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. అండ్ బొడుతు

తులసిదాస్ నవీపేట్ నిజామాబాద్ నుంచి సరైన సమాధానం. భాస్కర్ గారు పెడన నుంచి అండ్ శుభోదయం జయస్వి అంటూ నవరాత్రుల శుభారంభాన్ని ఇచ్చారు. గాయత్రి మంత్ర అంతరార్థాన్ని చక్కగా చెప్పారు. మీరు వస్తే ఎఫ్ఎంకి ఒక కళ వస్తుందండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. శ్రీలక్ష్మి రామకృష్ణ ఖమ్మం నుంచి అన్నమాట. ధన్యవాదాలండి. ఎలాగో నవరాత్రులు ఉన్నాయి కదా, సో అలాగే ఒక్కొక్క రోజు ఒక కార్జీ మీకు ఒక్కొక్క కొత్త కళని పరిచయం చేస్తాయి. సో ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జయస్వి గారు గుడ్ మార్నింగ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్ మీకు కూడా. సౌజన్య గారు ఫ్రమ్ మంగళగిరి నుంచి, శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభోదయం అంటున్నారు. మీకు కూడా శుభోదయం. అండ్ మీ మొదటి ప్రశ్న నక్కి నా సమాధానం అంటూ వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. వాసు గారు సరైన సమాధానాన్ని అందించారు, ధన్యవాదాలండి మీకు కూడా. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ రావు గారు, రాణి గారు పోలవరం నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రం మచిలీపట్నం దుర్గా గాయత్రి అవతార గురించి చక్కగా విశేషాలు అందించారు. అండ్ మీరు అడిగినటువంటి ఈ ప్రశ్నకి సమాధానం అంటూ మంచి వివరణను కూడా పంపినందుకు మీకు ధన్యవాదాలండి. అలాగే ప్రొద్దుటూర్ కడప జిల్లా నుంచి దస్తగిరి అండ్ సంధ్య రైట్ ఆన్సర్. హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్. అండ్ హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్. అయ్యరాజుల సోమయాజుల గారు, సుబ్రహ్మణ్యం గారు తెలుగులో వ్రాసారు, ఓకే థ్యాంక్ యూ అండి నాకు ఈ విషయాన్ని తెలియజేసినందుకు. అండ్ పి శ్రీనివాసరావు గారు గుడివాడ నుంచి మనకి పంపించారన్నమాట రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోరి మండలం నుంచి, జయస్వి మేడం శుభోదయం, మీకు కూడా శుభోదయం సార్. హలో నమస్తే, నమస్తే గాను కోకిల జయస్వి గారు. సుధా ఫ్రమ్ కొత్తగూడెం నుంచి, సో స్వీట్ ఆఫ్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. అండ్ ఇప్పటికి నా ఆన్సర్ రివీల్ చేసే టైం అయితే వచ్చింది. సో శ్రీకృష్ణదేవరాయల వారి యొక్క కుమార్తె మోహనాంగి రచించిందన్నమాట. సో మోహనాంగి ద డాటర్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ, తండ్రి గారైన శ్రీకృష్ణదేవరాయల వారికి అంకితం ఇచ్చారు అంటూ పంపించారు కొంతమంది మోహనాంగి అన్నదాన్ని. సో రైట్ ఆన్సర్ అండి, మీరందరూ పంపించింది సరైన సమాధానమే. మరీచా పరిణయం అనేటువంటి తెలుగు కవిత మోహనాంగి డాటర్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ అంకితం చేశారు. సరైన సమాధానాలు పంపించిన మీ అందరికి కంగ్రాచులేషన్స్. మరి ఈనాటి హరివిల్లులో నా రెండో ప్రశ్న, అస్సాం నుంచి వేరు చేసి మేఘాలయ ఏ సంవత్సరంలో అధికారికంగా రాష్ట్ర హోదాని కల్పించారు? అస్సాం నుంచి వేరుపడ్డ తర్వాత మేఘాలయకి ఆఫీషియల్ గా ఏ సంవత్సరంలో అధికారికంగా రాష్ట్ర హోదా కలిగింది? సో రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 కి నాకు వాట్సాప్ చేయండి. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ వన్ బ్యూటిఫుల్ సాంగ్ అన్నమాట, ఇద్దరు మిత్రులు మూవీ నుంచి

0: ఆకాశవాణి దార్శనిక భారత్. జాతి నిర్మాణంలో పన్నులు ఒక అనివార్య శక్తి. ఈ అంశం గురించి చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ కె బాలకృష్ణ గారితో పరిచయం వింటారు. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
1: ఈరోజు కర్నూలు ఆకాశవాణి కేంద్రంలో శ్రీ కె బాలకృష్ణ గారు ఉన్నారు. వీరు పలు రాష్ట్రాల్లో చార్టర్డ్ అకౌంటెంట్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. దార్శనిక భారత్ పరంపరలో భాగంగా 2047 నాటికి అభివృద్ది చెందిన దేశానిగా చూడాలనే దార్శనిక భావంతో మన ప్రియతమ ప్రధాని దార్శనికతతో ఈ ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను ప్రజలకు సుపరిపాలన అందించే క్రమంలో ప్రవేశపెట్టింది. దానిలో భాగంగా పన్నులకు సంబంధించి చట్టాలలో ఎన్నో సంస్కరణలను తెచ్చారు. మరి వాటి గురించి శ్రీ కొవ్వూరు బాలకృష్ణ గారితో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీ కొవ్వూరు బాలకృష్ణ గారు.
2: నమస్కారం సార్. ఆకాశవాణి ద్వారా శ్రోతలందరితో ఈ ముఖ్యమైన విషయం మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.
1: ఇక చాలా సంతోషం అండి ఈరోజు ఆకాశవాణి కర్నూలు కేంద్రానికి మీరు రావడము. ఈ సందర్భంలో ఈరోజు మనము పన్నుల గురించి మాట్లాడుకుంటున్నామండి. అంటే ప్రపంచ వ్యాప్తంగా పన్నుల గురించి చాలా వరకు మాట్లాడుకుంటున్నారు. అయితే మన దేశంలో దీన్ని లక్ష్యంగా పెట్టుకుని దార్శనిక భారత్ 2047తో ఎలా జోడిస్తారో తెలియజేస్తారండి.
2: చాలా బాగా అడిగారు సార్. 2047లో మన దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. ఆ సందర్భంగా భారత్ను పూర్తి స్థాయి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్నదే దార్శనిక్ భారత్ 2047 లక్ష్యం. ఈ లక్ష్యానికి పన్నుల వ్యవస్థ ఒక వెన్నముక్కలా పనిచేస్తుంది. ఉదాహరణకు 2017లో వచ్చిన GST అంటే వస్తు సేవల పన్ను. 17 రకాల కేంద్ర రాష్ట్ర పన్నులను 13 సెస్సులను ఒకే పన్నుగా మార్చింది. దీనివల్ల దేశం ఒకే మార్కెట్గా మారింది. 2017లో 66.5 లక్షలుగా ఉన్న రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్లు 2026 మే నాటికి 65 లక్షలుగా పెరిగారు. అలాగే GST వసూళ్లు 2017-18లో 7.4 లక్షల కోట్ల నుండి 2025-26లో 22 లక్షల కోట్లుగా పెరిగాయి. ఇలా పన్నుల వ్యవస్థ బలపడితేనే ప్రభుత్వానికి రోడ్లు, ఆసుపత్రులు, పథకాల కోసం నిధులు అందుతాయి. అదే దేశాభివృద్ధికి పునాదిగా మారుతుంది.
1: చాలా చక్కగా చెప్పారండి. అంటే మనకు నిత్యావసరమైన కొన్ని అవసరాలుంటాయి. అంటే మన గ్రామీణ ప్రాంతాల్లో కానీ మన సిటీస్ లో కానీ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు సరిగ్గా లేకపోవడం, తర్వాత నీటి వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ కూడా మన ట్యాక్స్ రూపంలో మన ప్రభుత్వం కలెక్ట్ చేసి ఆ తర్వాత మనకే మన సౌకర్యార్థమే దాన్ని ఉపయోగిస్తున్నారని వచ్చిన సారాంశంగా మీరు చెప్తారా?
2: అవునవును సార్, ఎగ్జాక్ట్ గా.
1: అయితే అండి ఇక పన్ను అంటే ఏంటో మా శ్రోతలకు కాస్త వివరిస్తారా అండి?
2: ఖచ్చితంగా అండి. సులభంగా చెప్పాలంటే పన్ను అనేది ప్రజలు, వ్యాపారులు తమ ఆదాయం లేదా వారు కొనుగోలు చేసే వస్తువులు సేవలపై ప్రభుత్వానికి తప్పనిసరిగా చెల్లించే మొత్తం. ఇది ఏదో ఒక ప్రత్యేక సేవకు నేరుగా ప్రతిఫలం కాదు. దీనికి బదులుగా ఈ డబ్బును ప్రభుత్వం రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, రక్షణ వ్యవస్థ వంటి ప్రజా అవసరాల కోసం

0: ఖర్చు చేస్తుంది. అంటే పన్ను అనేది ఒక దేశం సమాజం కలిసి నడవడానికి ప్రజలందరూ కలిసి పోగు చేసే ఒక సామాజిక వనరు అని అర్థం చేసుకోవచ్చు.
1: చాలా చక్కగా వివరించారండి. అంటే చాలా వరకు పన్ను కడతా ఉన్నాము, మనకు ఎందుకు కడుతున్నామో కూడా తెలియదు. అయితే మీరు ఇందాక తెలియజేశారు, ఈ పన్ను ద్వారానే మన ప్రభుత్వం రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, తర్వాత రక్షణ వ్యవస్థ, ఇంకా ప్రజా అవసరాల కోసము ఎన్నో లబ్ధి చెందే కార్యక్రమాలు ఈ పన్నుల ద్వారానే వారు అందిస్తున్నారని తెలియజేశారండి. చాలా మంచిదండి. ఇక మరొక ప్రశ్న అండి, బాలకృష్ణ గారు, పన్ను కట్టడం వల్ల సాధారణ పౌరుడికి దేశానికి కలిగే ప్రయోజనాలు గురించి తెలియజేస్తారండి.
0: మనం చెప్పుకోవాలంటే పన్నుల వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి. మొదటిది, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రభుత్వం రోడ్లు, వంతెనలు, రైల్వేలు వంటి మౌలిక సదుపాయాలు నిర్మించగలుగుతుంది పన్నుల వల్లే. రెండవది, విద్య, ఆరోగ్యం వంటి ప్రజా సంక్షేమ పథకాలు నడపడానికి ఇదే ప్రధాన ఆధారం. ఉదాహరణకు ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు తీసుకున్నామంటే ఇందులో కోట్లాది కుటుంబాలకు ఆరోగ్య బీమా అందుతుంది. మూడోది, రక్షణ, పోలీసు వ్యవస్థ వంటి భద్రతా వ్యవస్థలను నిర్వహించడానికి కూడా పన్నులే ఆధారం. ఇక నాలుగవది, పన్నుల ద్వారానే ప్రభుత్వం ఆదాయ అసమానతలను కొంతమేర తగ్గించే ప్రయత్నం చేయగలుగుతుంది. ఎక్కువ సంపాదించేవారు ఎక్కువ పన్ను కట్టడం ద్వారా ఆ డబ్బు పేద మధ్యతరగతి వర్గాలకు సంక్షేమానికి ఉపయోగపడేలా చేయగలుగుతుంది. కాబట్టి పన్ను కట్టడం అంటే పరోక్షంగా మనలో ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగమవ్వడమే అన్నమాట.
1: చాలా సంతోషం అండి. ఇక మరొక ప్రశ్న అండి, పన్నులు ప్రధానంగా ఎన్ని రకాలు ఉంటాయో తెలియజేస్తారా అండి?
0: ఈ పన్నులను మనం ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, అంటే ప్రత్యక్ష పన్ను. రెండవది ఇండైరెక్ట్ ట్యాక్స్, అంటే పరోక్ష పన్ను. ఈ రెండింటి మధ్య తేడా ఏంటంటే, డైరెక్ట్ ట్యాక్స్ ని ఒక వ్యక్తి లేదా సంస్థ నేరుగా తన ఆదాయంపై ప్రభుత్వానికి చెల్లిస్తారు, దీన్ని ఇంకొకరికి బదిలీ చేయలేరు. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే వస్తువులు లేదా సేవల కొనుగోలు చేసేటప్పుడు మనం చెల్లించే పన్ను. ఇది వినియోగదారుడి నుండి వసూలు చేసి వ్యాపారి ప్రభుత్వానికి చెల్లిస్తారు.
1: అంటే మనం మార్కెట్ లో కొనుక్కుంటున్న సబ్బులు, కిరాణా వస్తువులు, వీటి మీద కూడా ఇప్పుడు పన్నులు వేస్తా ఉన్నారు కదండి?
0: అవునండి.
1: ఇది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కింద వస్తుంది.
0: అంతే అండి. నిత్యావసర వస్తువుల మీద వ్యాపారి వినియోగదారు దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి దాన్ని గవర్నమెంట్ కి పే చేస్తారు.
1: కార్లు,
0: ఈ లగ్జరీ ఐటమ్స్ మీద ట్యాక్స్ రేట్ ఎక్కువ ఉంటుంది. నిత్యావసర వస్తువుల మీద ట్యాక్స్ రేట్ తక్కువ ఉంటుంది లేదా అసలు ఉండదు కొన్ని వస్తువుల మీద.
1: చాలా చక్కగా చెప్పారండి. ఇక పోతే అండి, డైరెక్ట్ ట్యాక్స్ గురించి కొంత వివరంగా చెప్పండి, ఉదాహరణలు కూడా ఇస్తే బాగుంటుందండి. ఎందుకంటే మా శ్రోతలందరూ గ్రామీణ ప్రాంత శ్రోతలు, తర్వాత వారికి బాగా మనం అర్థమయ్యేటట్టు చెప్తే ఇంకా బాగుంటుందని ఆశిస్తూ మరి మీ ద్వారా వారికి వివరంగా తెలియజేయమని అడుగుతున్నాను.
0: ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనము డైరెక్ట్ ట్యాక్స్ లో అతి ముఖ్యమైనది ఇన్కమ్ ట్యాక్స్, అంటే ఆదాయపు పన్ను. ఇది ఒక వ్యక్తి సంపాదించే జీతం, వ్యాపార లాభం, పెట్టుబడుల మీద వచ్చే ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. దీనితో పాటు కార్పొరేట్ ట్యాక్స్, అంటే కంపెనీలు తమ లాభాలపై చెల్లించే పన్ను. దీన్ని కూడా డైరెక్ట్ ట్యాక్స్ కిందకే వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ఇటీవల చాలా సంస్కరణలు వచ్చాయి. ఉదాహరణకు ఫేస్లెస్ అసెస్మెంట్ విధానం వచ్చాక పన్ను చెల్లింపుదారు ఏ అధికారిని కలవాల్సిన అవసరం లేకుండా ర్యాండమ్ గా కేసులు కేటాయించి రిస్క్ అనాలిటిక్స్ ఆధారంగా పరిశీలిస్తారు. 2023-24 నుండి డిఫాల్ట్ గా వచ్చిన కొత్త పన్ను విధానం, అంటే న్యూ ట్యాక్స్ రెజీమ్ లో 2025 బడ్జెట్ ప్రకారం జీతం ద్వారా 12,75,000 వరకు ఆదాయం ఉన్నవారు ఏ పన్ను కట్టాల్సిన అవసరం లేదు, అంటే సున్నా పన్ను. అంతేకాకుండా 2026 ఏప్రిల్ 1 నుండి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టం 2025 అమల్లోకి వచ్చింది. అది పాత చట్టంలో ఉన్న 819 సెక్షన్లను 536కి, 512 రూల్స్ ను 333కి కుదించింది. చట్టాన్ని చాలా సరళంగా మార్చింది. ఫలితంగా 2014-15 6.4 కోట్లుగా ఉన్న ట్యాక్స్ పేయర్ల సంఖ్య 2024-25 నాటికి 10 కోట్లకు పైగా చేరింది.
1: మరి ఇది ఎంతో సంతోషించదగ్గ విషయం అండి. ఎందుకంటే 6 కోట్ల నుంచి మీరు అనింది 10.9

కోట్లు అని చెప్పారు, అంటే 11 కోట్లు. 5 కోట్లలో పైగా పన్ను కట్టేవారు పెరిగారు అని చెప్తే, ట్యాక్స్ పేయర్స్ పెరిగారంటే నిజంగా సంతోషం అనిపిస్తా ఉంది. అయితే ఇందాక డైరెక్ట్ ట్యాక్స్ గురించి చెప్పారండి, ఇండైరెక్ట్ ట్యాక్స్ గురించి కూడా మా శ్రోతలకు కాస్త బాగా వివరించండి. అందులో ఇటీవలి కాలంలో

0: ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ లాంటి అనేక పన్నులు వేరువేరుగా ఉండేవి. రాష్ట్రాల మధ్య సరుకు రవాణా చేసేటప్పుడు అనేక సార్లు తనిఖీలు, పన్నులు కట్టాల్సి వచ్చేది. 2017లో జిఎస్టీ వచ్చాక ఇవన్నీ ఒకే పన్నుగా మారి దేశం మొత్తం ఒకే మార్కెట్ గా మారింది.
1: చాలా చక్కగా చెప్పారండి. ఇక ఇలాంటి పన్నుల సంస్కరణలు సాధారణ పౌరుడి జీవితంపై, దేశ ఆర్థిక వ్యవస్థపై చాలా ప్రభావం చూపిస్తుందండి. అది ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మా శ్రోతలకు కాస్త వివరిస్తారండి.
0: ఇప్పుడు మనం చూసామంటే ఇలాంటి సంస్కరణల ప్రధాన ఉద్దేశం పన్ను చెల్లించడం సులభతరం చేయడం, పన్ను వ్యవస్థపై నమ్మకం పెంచడం. పన్నులు సరళంగా, పారదర్శకంగా ఉంటే ఎక్కువ మంది స్వచ్ఛందంగా పన్ను వ్యవస్థలోకి వస్తారు. దీనివల్ల ప్రభుత్వానికి ఎక్కువ వనరులు అందుతాయి. ఆ వనరులతో మరిన్ని అభివృద్ధి పథకాలు చేపట్టగలుగుతుంది. ఇది ఒక సైకిల్ లాంటిది. సులభమైన పన్ను విధానం ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది, ఎక్కువ వసూళ్లు జరుగుతాయి, ఆ డబ్బు దేశాభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఇదే ప్రక్రియ మెల్లగా మనల్ని దార్శనిక భారత్ 2047 లక్ష్యానికి దగ్గరగా తీసుకువెళ్తుంది.
1: ఇకండి, ఒక సాధారణ పౌరుడిగా పన్ను సక్రమంగా చెల్లించడం ఎందుకు ముఖ్యమో అని మీరు చెప్తారు.
0: చాలా మంది పన్ను చెల్లించడం అనేది ఒక భారంగా భావిస్తారు, కానీ నిజానికి ఇది ఒక బాధ్యత, అలాగే ఒక అవకాశం కూడా. మనం ఉపయోగించే రోడ్డు, మనం చదివే ప్రభుత్వ పాఠశాల, మనం వెళ్లే ప్రభుత్వ ఆసుపత్రి, ఇవన్నీ పన్నుల ద్వారానే సాధ్యమవుతాయి. సక్రమంగా సకాలంలో పన్ను చెల్లించడం వల్ల మనం చట్టపరమైన సమస్యల నుండి దూరంగా ఉండటమే కాకుండా రుణాలు తీసుకోవడం, వీసా ప్రాసెస్ లాంటి విషయాల్లో కూడా మన ఆదాయపు పన్ను రిటర్న్లు ఉపయోగపడతాయి. అందుకే ఒక సీఏగా నేను అందరికీ చెప్పేది ఏమిటంటే, పన్ను తప్పించడం కాకుండా పన్ను ప్లానింగ్ సరిగ్గా చేసుకుని చట్టపరంగా ఉన్న అన్ని మినహాయింపులు ఉపయోగించుకొని సక్రమంగా పన్ను చెల్లించడమే ఉత్తమమైన మార్గం.
1: చాలా చక్కగా చెప్పారండి. జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ సంస్కరణలు, పన్ను వ్యవస్థ గురించి మా శ్రోతలకు ఎన్నో విషయాలు వివరించారు. దార్శనిక భారత్ 2047లో భాగంగా పన్నుల గురించి మా శ్రోతలకు ఎంతో వివరంగా వివరించారండి. ముఖ్యంగా డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అవి ఎలా ఉపయోగపడతాయి, తర్వాత వీసా లాంటి ప్రక్రియల్లో ఇలా ఉపయోగపడతాయి, ఇలాంటి విషయాలు ఎన్నో చెప్పారండి. ఇక ఈరోజు మా స్టూడియోకి వచ్చి దార్శనిక్ భారత్ గురించి చాలా చక్కగా చెప్పినందుకు మీకు, కర్నూలు ఆకాశవాణి శ్రోతలందరి తరఫున, తర్వాత వింటున్న ఉభయ రాష్ట్ర శ్రోతలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి.
0: నమస్కారం. థ్యాంక్ యూ.
2: మీరింతవరకు జాతి నిర్మాణంలో పన్నులు ఒక అనివార్య శక్తి ఈ అంశం గురించి చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ కె బాలకృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్, కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి, ఈనాటి రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం వింటారు. మరి ఈనాటి కార్యక్రమంలో ముందుగా కోనసీమ జిల్లా మోరిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని, మరి వీరు కోరుతున్నారు దేవత చిత్రంలోంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పండు పాట, గీతరచన వేటూరి, మరి వీరి కోసం ఈ పాట

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10:45.
1: ఈ దసరాని మీ లైఫ్ లో ఒక కొత్త బిగినింగ్ కి పర్ఫెక్ట్ టైం గా మార్చుకోండి. మీ ఫేవరెట్ కియా కార్ ని ఇంటికి తీసుకెళ్ళండి. అప్ టు 1.08 lakhs వరకు స్పెషల్ ఫెస్టివ్ బెనిఫిట్స్, అట్రాక్టివ్ ఫైనాన్స్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా పొందండి. ఈ దసరాకి మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని మరియు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ని కియాతో అప్గ్రేడ్ చేసుకోండి. ఈ రోజే మీ నియరెస్ట్ కియా డీలర్షిప్ ని విజిట్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఈ దసరాని మీ లైఫ్ లో ఒక కొత్త బిగినింగ్ కి పర్ఫెక్ట్ టైం గా మార్చుకోండి. మీ ఫేవరెట్ కియా కార్ ని ఇంటికి తీసుకెళ్లండి. అప్ టు 1.08 lakhs వరకు స్పెషల్ ఫెస్టివ్ బెనిఫిట్స్, అట్రాక్టివ్ ఫైనాన్స్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా పొందండి. ఈ దసరాకి మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని మరియు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ని కియాతో అప్గ్రేడ్ చేసుకోండి. ఈ రోజే మీ నియరెస్ట్ కియా డీలర్షిప్ ని విజిట్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఈ దసరాని మీ లైఫ్ లో ఒక కొత్త బిగినింగ్ కి పర్ఫెక్ట్ టైం గా మార్చుకోండి. మీ ఫేవరెట్ కియా కార్ ని ఇంటికి తీసుకెళ్ళండి. అప్ టు 1.08 lakhs వరకు స్పెషల్ ఫెస్టివ్ బెనిఫిట్స్, అట్రాక్టివ్ ఫైనాన్స్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా పొందండి. ఈ దసరాకి మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని మరియు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ని కియాతో అప్గ్రేడ్ చేసుకోండి. ఈ రోజే మీ నియరెస్ట్ కియా డీలర్షిప్ ని విజిట్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, వివిధ భారతి, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జేఎస్వితో. సో నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, ఆర్కే లక్ష్మణ్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ను పొందిన మొట్టమొదటి వ్యక్తిగా ఎవరు ఎంపికయ్యారు అని చెప్పి. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు, చూద్దాం ఎవరు ఆన్సర్స్ పంపించారు. హాయ్ జయస్వి, వెరీ గుడ్ మార్నింగ్ అంటూ పోరంకి నుంచి వీరరాఘవమ్మ, రేఖ, సాయి, మోనిక. ఓకే, మరి ఆన్సర్ ఎక్కడండి? ఈసారి ఆన్సర్ కూడా పంపించండి. నెక్స్ట్ రామ్నగర్ నుంచి రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. విజయవాడ నుంచి నందు రైట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు పెడన్ నుంచి, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి, అండ్ సత్య భార్గవి గారు తాడిపత్తి అనంతపురం డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావులి గారు సరైన సమాధానం సైనిక్పురి కాలనీ నుంచి మన కోసం మెసేజ్ చేశారు. ఎస్, బృందావనం పద్మశ్యామ్ గారు శ్రీవత్స హైదరాబాద్ నుంచి, థ్యాంక్ యూ. అండ్ శుభోదయం అండి, మీకు కూడా శుభోదయం. కార్తికేయ ఖమ్మం నుంచి, అలాగే రవీంద్రరెడ్డి గారు సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ రికెల్ ఫ్రమ్ ఇంగ్లాండ్ రైట్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య కర్నూల్, హాయ్ జయస్వి, హాయ్, మా బాలయ్య డైలాగ్ చెప్పండి ప్లీజ్. అయ్యో ఇప్పుడా అండి? ఓకే, ఐ ట్రై మై బెస్ట్, బట్ ఐఎమ్ నాట్ సో ష్యూర్ అబౌట్ దిస్. ఎందుకంటే పొద్దున్నీ వివిధ అంశాలు మనం మాట్లాడున్నాం కాబట్టి బోత్ ఆర్ నాట్ సేమ్. సో దెన్ లత గారు ఫ్రమ్ వియూర్ నుంచి పంపించారు, థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్. అండ్ కార్యక్రమానికి ఆలస్యంగా జాయిన్ అయ్యారా, సో సారీ. అయ్యో ఎందుకండి సారీ, ప్లీజ్ అలా అనకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు. అండ్ దస్తగిరి సంధ్య ఫ్రమ్ పొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు సరైన ఆన్సర్ అందించారు. కడప నుంచి వినయ్, థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. అండ్ రాజశేఖర్ రెడ్డి గారు ఆదోరి మండలం, పొన్నం సత్తయ్య మేడం మళ్ళీ ఎప్పుడొస్తారు? ఇంకా నేను ఆన్సరే చెప్పలేదు, సో వచ్చేస్తాను తొందరలో. ఆచార్య చిరంజీవి రామలింగా దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ధన్యవాదాలు. ఇంతకీ ఆన్సర్ ఏంటి? చాంద్ సిఫారిష్తే తారా రి తారా తారా రి రా రా రా రా. సో ఎన్నో బ్యూటిఫుల్ మూవీస్ చేసినటువంటి యాక్టర్, బాలీవుడ్ యాక్టర్ అమీర్ ఖాన్ గారు అనమాట. సో ఆయన ఎంపికారు. సో వెల్, మరి 10:53 అయిపోయింది మన క్లాక్ లో టైం. సో ఒక బ్యూటిఫుల్ సాంగ్ నేనైతే మీకోసం హమ్ చేసి వినిపిస్తాను. నీ దూర సరిపోని కలతలకి బదులు విసిరేటి నవ్వులకి నిజముల కలలే మారుతుంటే సమయం అసలే చాలది ఇక చివరే

So, well, this beautiful song is dedicated to all of you. ఓ జీ మూవీ నుంచి ఈ పాట పాడుకున్నాం. ఆల్రెడీ 10:55 అయిపోయింది.

టిక్టాక్ లో టిక్ టాక్. ఎస్ నైస్ సాంగ్ అండి, సూపర్ వాయిస్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మళ్ళీ మళ్ళీ వస్తారని ఆశిస్తాను, మళ్ళీ మళ్ళీ వస్తాను, చాలా విషయాలు తెస్తాను. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ మెసేజెస్. సో కలుసుకుందాం మరొక బ్యూటిఫుల్ షోలో, మరొక అద్భుతమైనటువంటి టాపిక్తో, అంతకన్నా మంచి పాటలతో, పాటలతో. అంటిల్ దాన్, నేను మీ ఆర్జే జేఎస్వి సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జేఎస్వితో.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల భాగంగా స్వామివారు ఈ ఉదయం బంగారు తిరుచ్చిపై ఉభయ దేవేరులతో మాడవీధుల్లో ఊరేగారు. ఈ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పెద్దశేష వాహన సేవ జరగనుంది. శరన్నవరాత్రి మహోత్సవాల భాగంగా నూజివీడు పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ కోట మహిషాసుర మర్దిని అమ్మవారు నేడు 2వ రోజు శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం ఈ తెల్లవారుజాము నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు విజయవాడకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం కెనాల్ రోడ్లోని వినాయక దేవాలయం నుంచి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. రద్దీ అధికమైతే వీఎంసీ కార్యాలయం సీతమ్మవారి పాదాల వద్ద ఏర్పాటు చేసిన కంపార్ట్మెంట్లోకి భక్తులను తరలిస్తారు. హైదరాబాద్ తెలంగాణ వైపు నుంచి విచ్చేసే భక్తుల కోసం ఈ ఏడాది కుమ్మరిపాలెం వరకు క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ తిరుపతి మధ్య ప్రత్యేక రైలును రేపటి నుంచి ఈ నెల 16 వరకు నడపనున్నట్లు విజయవాడ రైల్వేస్ పీఆర్ఓ నుస్రత్ మండ్రూప్కర్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైలుకు 2 మార్గాల్లో పెదవడ్లపూడి, దుగ్గిరాల, తెనాలి, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, చిన్నగంజం, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో హాల్ట్ సదుపాయం ఉంది. రాష్టపతి ద్రౌపది ముర్ము చేపట్టే రాష్ట పర్యటన ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. ఆయన నిన్న గన్నవరం విమానాశ్రయంలో రాష్టపతి పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని పలువురు వీవీఐపీలు ప్రముఖులు విచ్చేస్తున్న నేపథ్యంలో సుమారు 3130 మంది పోలీసు అధికారులు సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విజయవాడ నగరానికి విచ్చేసే భక్తుల భద్రత దృష్ట్యా బూమ్ బ్యారియర్లు, యాక్సెస్ కంట్రోలర్స్ ఏర్పాటు, క్షేత్రస్థాయి పరిశీలన కోసం 30 డాష్ బోర్డులతో అధునాతన కంట్రోల్ రూమ్, క్యూలైన్లలో భక్తుల కదలికలు, పార్కింగ్ స్థలాలు, ఆర్టీసీ, రైల్వే ప్రయాణికుల రద్దీని ఏఐ కెమెరాలు, డ్రోన్లు, ఏఎన్పీఆర్ సిస్టమ్, డిజిటల్ ట్విన్స్ పరిజ్ఞానంతో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే సందర్భాల్లో రద్దీ పరిస్థితులను అంచనా వేయడానికి ఏఐఎఫ్ఆర్ఎస్ కెమెరా ఆధారిత దర్శన సమయ అంచనా వ్యవస్థను రూపొందించారు. దర్శన క్యూలైన్ల వద్ద ఏర్పాటు చేసే కెమెరాల నుంచి లభించే సమాచారం ఆధారంగా భక్తుల కదలికలను పర్యవేక్షించడం, ప్రవేశం, నిష్క్రమణ సమాచారాన్ని విశ్లేషించడం, దర్శనానికి పట్టే సమయాన్ని అంచనా వేయడం ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు, పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. మీరు వింటూ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక ఈ రోజు సినిమా కబుర్ల నుంచి వివిధ వరకు వివిధ రకాల బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ తో మంచి మంచి సాంగ్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. మరి ఇంకెందుకు లేట్, మరి సినిమా కబుర్లలో ముందుగా ఫస్ట్ కబురు ఏం చెప్పుకోబోతున్నాం అంటే, మనం ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ రుద్రమదేవి ఫిల్మ్ నుంచి వినేశాం కదా, అండ్ ఈ సినిమాలో మన అనుష్క గారి క్యారెక్టర్ అస్సలు నెవర్ మనం మర్చిపోలేని క్యారెక్టర్. అండ్ అందులోనూ మీకు గుర్తుంటే గనక మన రుద్రమదేవి క్యారెక్టర్ చిన్ననాటి పాత్ర పోషించిన అమ్మాయి గుర్తుందా? సో రుద్రమదేవిగా కనిపించిన ఆ చిన్ననాటి రుద్రమదేవి పాత్రలో ఉన్న ఆ అమ్మాయి మేధ మన హీరో శ్రీకాంత్ గారి పాప. మరి అప్పుడు చిన్న క్యారెక్టర్ ప్లే చేసి అందరినీ అలరించేసింది, పెద్దయ్యాక హీరోయిన్ అవుతుందని తను కూడా ఎక్స్పెక్ట్ చేసిందో లేదో గానీ మొత్తానికి ఇప్పుడు ఏకంగా హీరోయిన్ గా మారిపోయిందండి. మరి హీరో శ్రీకాంత్ గారి కూతురు మేధ హీరోయిన్ గా ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారు. మరి ఈ దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే, ఆ మైత్రి ఇన్ లవ్ సినిమా అనేది రాబోతోంది కొత్తగా. సో ఈ మూవీలో ఆవిడ హీరోయిన్ గా మనకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనమాట. అండ్ దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఈ రోజు ఒక చిన్న గ్లిమ్స్ అవ్వచ్చు, పోస్టర్ అవ్వచ్చు, చిన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ చేస్తారు, ఈ రోజు రిలీజ్ చేయబోతున్నారు. మరి చూడాలి ఎలా ఉండబోతుంది అనేది. అండ్ పృథ్వీవనం డైరెక్టర్ గా మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సో మేధాకి మంచిగా ఈ సినిమాతో సక్సెస్ఫుల్, తన కెరీర్ ని ఎలా మంచిగా హీరోయిన్ గా కొనసాగిస్తూ సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలని మనం కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేస్తూ, మరి మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తున్నారు. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
3: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
4: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
5: నాకైతే నా స్కూల్ డేసే.
2: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
1: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

ఎస్విండోనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక 11:27 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక ఫిల్మ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే అసలు రణబాలి ఫిల్మ్ కి సంబంధించిన అప్డేట్స్ చాలా స్లోగా వస్తున్నాయి కదా. రిలీజ్ డేట్ అయితే దగ్గర పడుతోంది, తీరా సాంగ్ మాత్రం ఒకటే ఒకటి రిలీజ్ చేశారు. ఇంకా మిగతా అప్డేట్స్ ఎప్పుడు వస్తాయి, మిగతా సాంగ్స్ ఎప్పుడు వస్తాయి, అసలు ఏంటి ఈ సస్పెన్స్ ఏంటి అని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. మొత్తానికి ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్, సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. భద్రమ మల్లుడిని అంటే భద్రమల్లుడిని పూజిస్తూ కోబలి అంటూ సాగే సాంగ్ అనమాట ఇది. చాలా చాలా బాగుంది వింటుంటేనే. కేశవాదిత్య ఈ సాంగ్ కి లిరిక్స్ అందించారు అండ్ మహాలింగం గారు ఈ సాంగ్ ని పాడారనమాట. సో ఇప్పటికే టీజర్ కానీ ట్రైలర్ కానీ అసలు సూపర్ రెస్పాన్స్ అయితే వచ్చేస్తోంది. అండ్ అందులోనూ హీరో హీరోయిన్స్ ఇద్దరు రష్మిక అండ్ రియల్ లైఫ్ కపుల్ కాస్త రీల్ లో కనిపించి ఏందయ్య స్వామి అనే సాంగ్ కూడా రిలీజ్ చేయడం, అసలు ఆ సాంగ్ వచ్చిన రెస్పాన్స్ కూడా మామూలుగా లేదు కదా. అండ్ అలాగే ఇప్పుడు వచ్చిన ఈ సెకండ్ సాంగ్ కూడా అలాగనే మంచి రెస్పాన్స్ అయితే వచ్చేస్తోంది. సో చూడాలి ఈ మూవీ ఈ మంత్ 16th న థియేటర్స్ లోకి సందడి చేయబోతుంది కాబట్టి ఈ టీమ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. సో అక్టోబర్ 16th వరకు మనం రణబాలి కోసం వెయిట్ చేద్దాం. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎఫ్ఎం 101.3. ఓజస్ గంభీర్ ఆ సాంగ్ వినేశారు కదా, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 11:37 పిన్నింగ్ క్లాక్ లో టైం చూస్తే సినిమా గబులు ప్రోగ్రామ్ లో మనమున్నాం. నేను మీ ఆర్జే తేజు. శ్రీ విష్ణు హీరోగా నటించిన సామాజవర్గమన సినిమా గుర్తుందా? మరి ఆ డైరెక్టర్ ఫేమ్, ఐ మీన్ ఆ డైరెక్టర్, ఆ సినిమా డైరెక్టర్ అబ్బరాజు గారు ఇంకొక సినిమా చేయబోతున్నారు, అది కూడా మన హీరో నితిన్ తో అనమాట. సో సామాజవర్గమన ఎంత ఫన్నీగా అంటే ఎంత కామెడీగా మనల్ని అందరినీ ఎంతో ఎంటర్టైన్ చేసింది, బాగా అందరికి గుర్తుండిపోయే ఫిలిం. మరి ఆ సినిమా ఎలా అయితే తీశారో మరి ఈ మూవీ కూడా ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా. సో రామ్ అబ్బరాజు గారి డైరెక్షన్ లో హీరో నితిన్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ఈ సినిమాని తీయబోతున్నారు అని మాత్రం ఒక న్యూస్ అయితే వచ్చేస్తుంది. అండ్ కుదిరితే జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారంట. మరి దీని గురించి ఇంకా అప్డేట్స్ పూర్తిగా రావాల్సి ఉన్నాయి, మరి తెలుసుకుందాం త్వరలోనే. అండ్ ప్రెసెంట్ అయితే నితిన్ గారు అలియాస్ రుక్మిణి అనే మూవీ షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. అండ్ ఈ సినిమా ఈ సంవత్సరం December 4th రిలీజ్ కాబోతోంది. సో మరిన్ని మూవీ అప్డేట్స్ తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్విన్టోగా చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ బ్యూటిఫుల్ సాంగ్ శ్రీనివాస కళ్యాణం సినిమా నుంచి వినేశారు కదా. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం నేను మీ ఆర్జే తేజు. ఇక హీరో అల్లు అర్జున్ గారు నెక్స్ట్ చేయబోతున్న ఫిలిం అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అంటే రాక ఫిలిం చేస్తున్నారు కదా అట్లీ గారి డైరెక్షన్ లో. అండ్ ఈ సినిమా కోసం అల్లు అర్జున్ గారు అసలు మామూలుగా కష్టపడట్లేదండి. అండ్ డైలీ తన షెడ్యూల్ అసలు చాలా రిస్కీ స్టంట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మెయిన్ గా ఇంట్రొడక్షన్ సీన్ కోసం ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ ట్రైనర్స్ వాళ్ళు కొంతమంది టెక్నీషియన్స్ పర్యవేక్షణలో ఈ సీన్స్ అయితే రూపొందిస్తున్నారంట. మరి దీనికోసం అల్లు అర్జున్ గారు చాలా కష్టపడుతున్నారు అండ్ ఇందులో చాలా కొత్త లుక్ లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఎలా ఉంటుంది ఫిలిం అనేది మాత్రం టోటల్ గా మనం ఇంకా అప్డేట్స్ తెలుసుకోవడానికి కొంచెం వెయిట్ చేయాల్సిందే. అండ్ ఈ సినిమాలో తెలుసు కదా ఆల్రెడీ దీపికా పదుకొన్ అండ్ అలాగే మృణాల్ ఠాకూర్ అలాగే జాన్వీ కపూర్ ముగ్గురు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరి ఈ రాక మూవీ కూడా అలానే సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ మరి మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ రిప్లై చేస్తున్నాను. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

దిస్ బ్యూటిఫుల్ సాంగ్ ప్రేమికుల రోజు ఫిల్మ్ నుంచి వినేశారు కదా. మరి గుజరాత్ నేలపై పుట్టి నవరాత్రి వేడుకల్లో వికసించిన అందమైన జానపద నృత్యం దాండియా. మెయిన్ గా దుర్గాదేవి విజయానికి ప్రతీకగా, భక్తి అలాగే ఉత్సవాల కలయికగా, వాటి ప్రతీకగా భక్తి అలాగే ఉత్సవాల ఈ నృత్యమే మెయిన్ గా తరతరాలుగా కొనసాగుతూ వస్తూ ఉందన్నమాట. సో ఈ దాండియా అనేది రెండు కర్రల ఝుంకారం, సంగీతానికి అనుగుణంగా సాగే అడుగులు, కలిసి చేసే డాన్స్, వందలాది మంది కలిసి చేసే ఈ డాన్స్ అనేవి, ఇవన్నీ ఈ దాండియా ప్రత్యేకతను మరింత స్పెషల్ గా చూపిస్తూ ఉంటాయి. మరి ఈ సాంప్రదాయ కళ నేడు భారతీయ సంస్కృతికి ఒక ఉత్సాహభరితమైన ప్రతిరూపంగా నిలిచింది అని చెప్పొచ్చు. సో మరి దాండియా హిస్టరీ గురించి కూడా కొన్ని విశేషాలు తెలుసుకోవాలి కదా. సో మెయిన్ గా నవరాత్రి టైంలోనే వేస్తారని చెప్పాను, అండ్ చాలా ఉత్సాహంగా, అసలు ఎంతో ఎనర్జెటిక్ గా చాలా మంది, కొన్ని వందలాది మంది కలిసి స్పెషల్ గా డాన్స్లు వేస్తూ ఉంటారు. అండ్ ఈ సాంగ్ లో మనం విన్న ఈ పాటలో కూడా అలాగనే హీరో హీరోయిన్స్ మధ్య సాంగ్స్ లో, ఈ సాంగ్ లో మనం చూస్తాం చాలా మంది ఒక గ్యాదరింగ్ పెట్టేసుకుని చక్కగా డాన్స్ వేస్తూ ఉంటారు కదా. మరి దాండియాని దాండియా రాజ్ అని కూడా అంటారు. సో ఇది గుజరాత్ లో శతాబ్దాల నాటి జానపద సాంప్రదాయం అన్నమాట. అండ్ దీని మూలాలు మెయిన్ గా నవరాత్రి ఆరాధనతోనే లింక్ అయి ఉంటాయి. సో మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం దాండియా గురించి. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కార్డు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
4: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
5: అట్టా చెప్పు మరి.
4: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
6: అలాగా? ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
4: మమ్మీ, నేను
6: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
7: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.

వింటూనే చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇక మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, నేను మీ ఆర్జే తేజు. సో దాండియా గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో పురాణ సాంప్రదాయం ప్రకారం ఈ దాండియా డాన్స్ అనేది దుర్గాదేవి మహిషాసురుడిపై సాధించిన విజయానికి గుర్తుగా దీన్ని ఎక్కువగా ఆ సెలబ్రేషన్స్ లోనే చేస్తూ ఉంటారు. దాండియా డాన్స్ అనేది అక్కడే ప్రదర్శిస్తూ ఉంటారు. అండ్ ఈ చేతిలోని దాండియా కర్రలను దేవి ఆయుధాలకాగాను కూడా ప్రతీకగా భావిస్తారంట. మరి ఇక మీరు అబ్జర్వ్ చేస్తే గనక ఈ దాండియా అలాగే కోలాటం రెండు సేమ్ గానే అనిపిస్తాయి. సో మనం ఇట్లా ఇప్పుడు ఇందాక మనం విన్నాం ద్వారకా సాంగ్, సోభద్రే నందగోపాలహరి, అలాగే మెయిన్ గా శ్రీకృష్ణుడి సాంగ్స్ కి చాలా రిలేటెడ్ గా కోలాటం కి దగ్గరగా అనిపిస్తుంది దాండియా. కానీ రెండు చూడడానికి సేమ్ డాన్స్ లాగానే ఉన్నా కూడా ప్రదర్శించే ఉద్దేశాలు మాత్రం వేరనమాట. ఇక కోలాటం అంటే మెయిన్ గా సౌత్ ఇండియాకి, సౌత్ ఇండియాలో మనం మెయిన్ గా ఫోక్ సాంగ్స్ కి ఎక్కువగా వేస్తూ ఉంటాం, ఇలా దేవుడి పాటలకు వేస్తూ ఉంటాం. కానీ ఈ దాండియా అనేది కంప్లీట్లీ నవరాత్రి టైంలోనే వేస్తూ ఉంటారు. సో ఇది కేవలం గుజరాత్ స్టేట్ కి మాత్రమే స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉండేది. కానీ ప్రజెంట్ డేస్ లో చూసుకుంటే గుజరాత్ తో పాటుగా చాలా రాష్ట్రాల్లో దాండియా వేడుకలు అయితే చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. అండ్ ఈ నవరాత్రుల సందర్భంగా మన విజయవాడలో కూడా దాండియా వేడుకలు అయితే జరగబోతున్నాయి అక్టోబర్ 17. సో ఆల్రెడీ మనం విన్నాం కదా. సో ఈ 9 డేస్ 9 అకేషనల్ ఈ 9 రోజుల మన విజయవాడలో చాలా రకాల ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నారు కదా. మరి అక్టోబర్ 17 అయితే మాత్రం దాండియా వేడుకలు కూడా నిర్వహిస్తున్నారు మన విజయవాడలో. సో అదనమాట. సో ఇంకా మాట్లాడుకుందాం దాండియా రాజ్ గురించి. అండ్ ఈ విశేషాలు తెలుసుకునే ముందు మీకోసం సాంగ్ అయితే ఊసరవెల్లి నుంచి ప్లే చేస్తాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: అమ్మా, ఈ రోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావు? నాకు
3: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
2: నాకు వేడివేడిగా గారెలు తినాలనుంది డాడీ.
4: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
3: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్ మిక్సీ వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
4: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
3: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా మై హూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
4: అయితే ఓకే, ఎస్ అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.
5: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
6: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి భద్రత సమృద్దికి ఒక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి భద్రత సమృద్దికి అదొక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కోర్సులో మాట్లాడుతూ పంచుకున్న ఆసక్తులను గుర్తించి గౌరవించి వాటిని సామూహిక చర్యగా మార్చడంలోనే ప్రపంచ సహకారం ఉందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి ప్రపంచ సమస్యలకు సమిష్టి స్పందనలు చాలా అవసరమన్నారు. వసుదైక కుటుంబం అనేది భారతదేశానికి కేవలం ఒక నినాదం మాత్రమే కాదని రాధాకృష్ణన్ చెప్పారు. ఏ దేశంలోనైనా ఏదైనా విపత్తు విషాదం సంభవించినప్పుడు సహాయం అందించడంలో భారత్ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. చెన్నైలో జరిగిన జయగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ మోదీ, తయారీ రంగం విస్తరణ యువతకు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించిందని తెలిపారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని, ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా కొత్త రికార్డులు సృష్టించాయని పేర్కొన్నారు. 2014 నుండి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11 రెట్లు పెరిగినట్టు తెలిపారు. వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. యువతకు దేశంలో అపారమైన అవకాశాలున్నాయని, వారి సామర్థ్యాన్ని గుర్తించి దేశాభివృద్దికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. యువత వినూత్న ఆలోచనలు పరిష్కారాలు కేవలం భారత్ భవిష్యత్తుతోనే కాకుండా ప్రపంచ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతాయని అన్నారు. సమిష్టి కృషితో దేశ ఆశయాలను సాధించవచ్చని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.
7: आज कंपोनेंट से टेक्नोलॉजी और फिनिश प्रोडक्ट्स का हर राज्य में केंद्र सरकार प्रोडक्ट चेन को मजबूत कर रही है और इन्हीं कोशिशों का परिणाम है आज हम दुनिया के सेकंड लार्जेस्ट मोबाइल मैन्युफैक्चरर है. 2014 से अब तक हमारे इलेक्ट्रॉनिक्स एक्सपोर्ट 11 टाइम्स बढ़े हैं, हमारे डिफेंस एक्सपोर्ट 50 टाइम्स बढ़े हैं.
6: హార్మోజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. భారతీయ నావికుల భద్రత రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై పదే పదే జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడులు ఇప్పటికే అస్థిరంగా ఉన్న పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదం ఉందని పేర్కొంది. తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించాలని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారా ప్రస్తుత సంఘర్షణకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటించింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులు తక్షణమే నిలిచిపోవాలని, సముద్రపు నావిగేషన్ స్వేచ్ఛ, సజావుగా సాగే సముద్ర వాణిజ్యం కొనసాగేలా చూడాలని భారత్ కోరింది. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ మానవ హక్కుల కమిషన్ 33వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ ఆయన, ప్రతి పౌరుడికి గౌరవం, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయంతో పాటు రాజ్యాంగం విస్తృతమైన వాగ్దానాలు చేసిందని పేర్కొన్నారు. మానవ హక్కుల కమిషన్లు ఫిర్యాదులు విచారించాలని, వ్యవస్థాపరమైన లోపాలు గుర్తించాలని, లేదంటే వెలుగులోకి రాకుండా పోయే ఆందోళనలకు సంస్థాగత గుర్తింపు లభించేలా చూడాలని చెప్పారు.
8: సుప్రీం కోర్టు కే ద్వార సబ్ కే లియే ఖులే హై, కోయి భీ పిటిషన్ కిసీ భీ, కోయి భీ చాహే వో ఆమ్ నాగరిక హై యా కోయి మాననీయ సదస్య హై కిసీ ఎలెక్టెడ్ బోడీ కా, కోయి భీ హై, భారత్ కా హర్ నాగరిక కా ఉస్కా అధికార హై, వో హమారే పాస్ ఆయే, హమ్ కానూన్ కీ వ్యవస్థా కా ఔర్ కానూన్ కే అనురూప్ జో ఉన్కీ సమస్యా హై ఉస్కా హమ్ అప్నీ తరఫ్ సే ఉస్కీ సునవాయి కరేంగే ఔర్ జో జిస్కో బన్తా హై ఉస్కో జరూర్ ఉస్కా అధికార వో దేంగే.
6: మానవ హక్కులు మానవ గౌరవంతో ముడిపడి ఉన్నాయని, వాటిలో ఆరోగ్య సంరక్షణ, ఆహారం, ఆశ్రయం, జీవనోపాధి, స్వచ్ఛమైన వాతావరణం పొందడం వంటివి ఉన్నాయని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణను బలోపేతం చేయడంలో, న్యాయం, గౌరవం, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడంలో కమిషన్ తన సేవలు కొనసాగిస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎన్హెచ్ఆర్సీ ఇండియా మొబైల్ అప్లికేషన్ ప్రారంభం కావడం వల్ల కమిషన్ మరింత సులభంగా అందుబాటులోకి వస్తుందని, పౌరులు తమ ఫిర్యాదులను దాఖలు చేయడానికి, వాటి పురోగతిని ట్రాక్ చేయడానికి, సమాచారాన్ని సులభంగా పొందడానికి వీలవుతుందని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలు నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశంలోని ప్రతి సాధారణ పౌరుడికి, ఎన్నికైన ప్రతినిధికి సుప్రీంకోర్టు తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని, ఎవరి నుండి వచ్చే పిటిషన్లనైనా స్వాగతిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ప్రతి భారతీయ పౌరుడికి కోర్టును ఆశ్రయించే హక్కు ఉందని, వారి ఆందోళనలను విచారించి చట్ట ప్రకారం తగిన న్యాయం అందిస్తామని స్పష్టం చేశారు. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై నిన్న మరొక దాడి జరిగింది. ఈ దాడిలో జరిగిన నష్టం, గాయపడిన వారి వివరాలపై అంచనా వేస్తున్నట్టు జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలియజేసింది. అంతకుముందు కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఒక క్రూయిజ్ క్షిపణిని గాలిలో అటకాయించి ధ్వంసం చేసినట్టు సౌదీ నేతృత్వంలోని కూటమి తెలిపింది. నవరాత్రుల 2వ రోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రుల 2వ రోజు తపస్సు, త్యాగం, సంకల్పానికి చిహ్నమైన అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి ధైర్యం, ఆత్మ నిగ్రహం లభించాలని ప్రధాని ఆకాంక్షించారు. రాజమాత విజయరాజే సింధియా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. దేశ సేవ పట్ల ఆమె చేసిన త్యాగం, అంకిత భావం ప్రతి ఒక్కరికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ప్రధాని పేర్కొన్నారు. అభివృద్ది చెందిన భారత్ను నిర్మించాలనే సంకల్పానికి ఆమె ఆదర్శాలు, ఆలోచనలు కొత్త శక్తినిస్తాయని మోదీ అన్నారు. సామాజిక తత్వవేత్త, స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా వర్ధంతిని పురస్కరించుకుని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రాజకీయ సమగ్రత, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల హక్కుల కోసం డాక్టర్ రామ్ మనోహర్ లోహియా సాగించిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలో నెలకొన్న అసమానతలను నిర్మూలించడానికి, జాతీయ ఐక్యతను పటిష్టం చేయడానికి రామ్ మనోహర్ లోహియా నిరంతరం శ్రమించారని కొనియాడారు. న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం భారీ వర్షం కురిసింది. రేపటి వరకు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో ఈరోజు ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహేల్లో కూడా ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి, భద్రత, సమృద్దికి ఒక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

FM 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటూనే చేస్తూ ఉన్నారు. నేను మీ ఆర్జే తేజు. అండ్ బ్యూటిఫుల్ సాంగ్ సిరిజల్లు సినిమా నుంచి వినేశారు కదా, 12:48 అయిపోయిన క్లాక్ లో టైం చూస్తే. సో ఇక మనమైతే దాండియా రాజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ప్రెసెంట్ మనం విన్న సాంగ్ సిరిజల్లు. అండ్ ఈ శ్రీకృష్ణుడి పాటల్లో మనం ఎక్కువగా కోలాటాల డాన్సుల గురించి బాగా చూస్తూ ఉంటాం కదా. అండ్ దాండియా రాజ్ అనేది శ్రీకృష్ణుడు అలాగే గోపికల రాస్లీలతో కూడా అనుసంధానిస్తారు తెలుసా. అయితే నేటి దాండియా రాజ్ అనేది ప్రధానంగా చూసుకుంటే గుజరాత్ లోని నవరాత్రి వేడుకల్లోనే స్పెషల్ గా డెవలప్ అయిందనే చెప్పాలి. అండ్ ఈ డాండియాలో ఇంకొక అట్రాక్షన్ ఏంటో తెలుసా, వాళ్లు వేర్ చేసే కాస్ట్యూమ్స్ అనమాట. సో లేడీస్ అందరూ కూడా చోళీలు ధరిస్తారు. సో మనం చూస్తాం లెహంగాస్ ఆర్ చోళీస్ అంటూ ఉంటాం కదా, గాగ్రా చోళీస్, ఇది చాలా ఫేమస్ గుజరాత్ ట్రెడిషన్ అనమాట. సో చోళీలో మిర్రర్ వర్క్ ఇంకా స్పెషల్ అట్రాక్షన్. అండ్ జెంట్స్ అందరూ కూడా కుర్తాలు ధరిస్తారు. సో ఇది వాళ్ల ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్. అండ్ వయసుతో సంబంధం లేకుండా అందరూ కలిసిమెలిసి చక్కగా డాండియా అయితే ఆడుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇంకా గుజరాత్ కి చెందిన ఇంకొక స్పెషల్ డాన్స్ అంటే జానపద నృత్యం ఒకటి, గర్బా డాన్స్. మరి ఇది కూడా చాలా మెయిన్ గా గుజరాత్ లోనే నవరాత్రుల రోజుల్లోనే 9 రోజుల వేడుకల్లో ఈ గర్బా నృత్యాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో చాలా ఉత్సాహంగా ప్రదర్శిస్తారు తెలుసా. అండ్ ఇక దీని హిస్టరీ గురించి తెలుసుకోవాలి అంటే, గర్బా అంటే ఒక ఆ పదాన్ని సంస్కృతంలో గర్భ అనే పదంతో, అంటే మామూలుగా నేను పలికింది గర్భ అనేది నార్మల్ గా ఒత్తు లేకుండా, తర్వాత సంస్కృతంలో చూసుకుంటే గర్భ అనే పదంతో సంబంధం కలిగి ఉందని భావిస్తారు. మరి ఈ డాన్స్ అనేది మెయిన్ గా స్త్రీ శక్తికి అలాగే సృష్టికి మూలమైన దైవశక్తిని, జీవన చక్రాన్ని సూచిస్తుంది అని నమ్ముతారు. మరి పూర్వకాలంలో చూసుకుంటే గుజరాత్ ప్రాంతంలో మట్టి కుండలో దీపాన్ని వెలిగించి దాని చుట్టూ మహిళలందరూ కూడా వలయాకారంలో తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేసేవారు. సో ఈ కుండను గర్భి లేదా గర్భదీప్ అని పిలిచేవారన్నమాట. అంటే వెలిగే దీపం అనేది ఆ దైవశక్తికి, జీవానికి ప్రతీకగా భావిస్తారు. ఇక తర్వాత చూసుకుంటే ఈ ఆచారం కాస్త నవరాత్రి వేడుకల్లోనే ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. మరి ఇప్పుడు చూసుకుంటే గర్భా డాన్స్ మట్టి కుండతో పాటుగా అలంకరించిన దీపాలు, విద్యుత్ దీపాల మధ్య కూడా చాలా ఘనంగా ప్రదర్శిస్తూ ఉంటారన్నమాట. సో ఈ నవరాత్రి వేడుకల్లో గుజరాత్ వెళ్లిన వాళ్ళెవరైనా సరే చక్కగా దాండియాస్ అలాగే ఈ గర్భా డాన్సెస్ చూసి కళ్ళారా చూసి హ్యాపీ ఎంజాయ్ చేసేయచ్చు. సో మెయిన్ గా ఈ గర్భా డాన్స్ లో చూసుకుంటే చేతులు, కదలికలు, చప్పట్లు, లయబద్దమైన అడుగులకు ప్రాధాన్యమైతే ఉంటుంది. ఇక దాండియా రాస్ లో మాత్రం కళాకారులందరూ చిన్న చిన్న కర్రలను తాళానికి అనుగుణంగా ఒకదానితో ఒకటి తాకిస్తూ డాన్స్ చేస్తారు. సో అదనమాట గుజరాత్ నేలపై వికసించిన ఈ అద్భుతమైన జానపద కళలు నేడు ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తున్నాయని చెప్పాలి. ఇదన్నమాట ఇవాల్టి మన మీకు తెలుసా ప్రోగ్రామ్ అబౌట్ దాండియా అలాగే గర్భా డాన్స్. మరి మీకోసం ఇంకొక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ గద్దలకొండ గణేష్ మూవీలో మనం చూసాం ఒక పాట. ఓల్డ్ సాంగ్ ని దీంట్లో రీమిక్స్ చేసి పెట్టేశారు కదా. సో ఆ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. వెళ్ళి వచ్చి గోదారమ్మ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. వింటూ స్టేడియం 2 వివిధ భారతీ ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరముందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ 33వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ఈరోజు ప్రసంగిస్తూ రాజ్యాంగం ప్రతి పౌరునికి స్వేచ్ఛ సమానత్వాలను కల్పించినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతి సచివాలయంలో తుడా పరిధిలో 3000 కోట్ల

కోట్ల రూపాయల విలువైన పనులను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ మధ్యాహ్నం ఆర్టీజీఎస్ పై సమీక్షిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి తిరుమానోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట పేదరిక నిర్మూలనా శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం మండలం జొన్నవలస గ్రామంలో సిరిమాను ఇరుసుమాను చెట్లకు స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి ఆదితి విజయలక్ష్మితో కలిసి ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు ఈ ఉదయం బంగారు తిరుచ్చిపై ఉభయ దేవేరులతో మాడవీధుల్లో ఊరేగారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పెదశేష వాహన సేవ జరగనుంది. విజయవాడ కృష్ణాతీరంలోని పున్నమి ఘాట్ మాకినేని బసవపన్నయ్య స్టేడియంలో విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకలు నిన్నటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి వి అనిత, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలు ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతాయి. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను రేపటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్ఓ నుస్రత్ మండోత్కర్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైలు రోజు ఉదయం 9:30 గంటలకు విజయవాడలో బయలుదేరి అదే రోజు రాత్రి 7 గంటలకు తిరుపతి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు అదే రాత్రి 9:10 నిమిషాలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:30 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చి తప్పిపోయిన తమ చిన్నారుల వివరాలను మొబైల్లోని దసరా 2026 యాప్లో నమోదు చేస్తే ఆ సమాచారం నేరుగా మైక్ ప్రధాన ప్రచార కేంద్రానికి, తదుపరి ఆలయ పరిసర ప్రాంతాల్లోని అన్ని మైకులకు చేరుతుందని, దీని ద్వారా వారి ఆచూకీ సులభంగా తెలుసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు.

0: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే ఫ్యాండ్ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అన్ని యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాం.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఎస్బీన్ టెన్యూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. మనమైతే ఇక కుదిరితే కప్ కాఫీ సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. సో జనరల్ గా లేడీస్ అందరికీ కూడా సహనం చాలా ఎక్కువ అంటూ ఉంటారు. అది చాలా ఎంతో నిజం అనేది మాత్రం తెలుస్తుంది. ఆటోమేటిక్ గా మనకి ఎదురయ్యే సిచ్యువేషన్స్ నే మనల్ని అలా సహనంగా మార్చేస్తాయి కూడా కదా. చాలా మందికి ఈ సహనం అనేది అన్ని చోట్ల సక్సెస్ సాధించడానికి యూజ్ అవ్వదు, కొన్ని చోట్ల మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ రోజు మనం మాట్లాడుకుంటే అమ్మవారిని శ్రీ బ్రహ్మచారిణి దేవిగా కూడా పూజిస్తూ ఉంటారు. మరి ఈ అమ్మవారు తపస్సుకు, సహనానికి, త్యాగానికి, అలాగే పట్టుదలకు, ఆత్మ నిగ్రహానికి ప్రతీకగా నిలుస్తారు. మరి జీవితంలో మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే కేవలం ప్రతిభ మాత్రమే సరిపోదు, దానికి ఎంతో ఓర్పు కావాలి, క్రమశిక్షణ కావాలి, అలాగే దృఢమైన సంకల్పం కూడా చాలా అవసరం. మరి ఈ గొప్ప లక్షణాలన్నింటినీ బ్రహ్మచారిణి దేవి మనకు బోధిస్తారన్నమాట. మరి ఒక విత్తనం మొక్కగా మారడానికి చాలా టైం పడుతుంది కదా. మరి ఒక మొక్క మహావృక్షంగా ఎదగడానికి ఎంతో ఓర్పు కావాలి. అలాగే ఒక మహిళ తన కలలను నిజం చేసుకోవడానికి కూడా సహనం, కృషి, పట్టుదల ఎంతో అవసరం. మరి మహిళలు కుటుంబ బాధ్యతలు కానివ్వండి, ఉద్యోగ ఒత్తిళ్లు కానివ్వండి, పిల్లల పెంపకం, సామాజిక అంచనాలు ఇలాంటివి అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భాల్లో సహనం అనేది వారికి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, అలాగే సమస్యలను పరిష్కారాలు కనుక్కోవడానికి సహాయపడుతుంది. అయితే ఈ సహనం అంటే అన్యాయాన్ని భరించడమైతే కాదు, అవసరమైనప్పుడు తన హక్కుల కోసం నిలబడడం కూడా నిజమైన ధైర్యమే అని చెప్పచ్చు. సో మరిన్ని విషయాలు, అసలు సహనంతో అన్ని చోట్ల ఎలా సక్సెస్ సాధిస్తున్నారు మహిళలు, నేటి మహిళలు, దీని గురించి చాలా వివరంగా మాట్లాడుకుందాం. సో వింటూ

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. తిరుపతి పట్టణాభివృద్ది సంస్థ పరిధిలో 3,222 కోట్ల రూపాయల అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. పరిశ్రమలు స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. రాష్ట వ్యాప్తంగా 151 రైతు బజార్లలో కిలో బీపీటీ సన్నరకం బియ్యాన్ని 49 రూపాయలకు అందిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అంకుర పరిశ్రమల స్థాపనలో యువత

0: ముందుకు రావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ కోరారు. తిరుపతి పట్టణాభివృద్ది సంస్థ తుడా పరిధిలో 3,222 కోట్ల రూపాయల అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతి నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. తిరుమల కొండపై భక్తుల రద్దీని తగ్గించడంతో పాటు తిరుపతిలోనే భక్తులకు మెరుగైన వసతి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ది కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఇందులో భాగంగా టీటీడీ ఉద్యోగులకు నివాస స్థలాల అభివృద్దితో పాటు భక్తుల సౌకర్యార్థం డిజిటల్ సమాచార కేంద్రాలు, అత్యవసర వైద్య సహాయ కేంద్రాలు, ఆధునిక భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే తిరుపతి నగరంలో 242 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 9 మాస్టర్ ప్లాన్ రహదారులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. కాకినాడలోని జేఎన్టీలో భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రాంతీయ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి ఎంఎస్ఎంఈ ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటు చేసి స్థానిక పారిశ్రామికవేత్తలకు అంతర్జాతీయ వ్యాపార అవకాశాలు, ప్రభుత్వ రాయితీలు, బ్యాంకు రుణాల వివరాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సదస్సులో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడుతూ పెట్టుబడిదారులకు రాష్ట ప్రభుత్వం అనుకూల వాతావరణం కల్పిస్తుందని చెప్పారు. పరిశ్రమలు స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సూచిస్తూ
1: Every great enterprise must pass 3 tests. Did the people gain? Did the industry gain? Did the planet gain? If the answer is all 3 is yes, you have built something that lasts. The government can build ports and policies, and we'll do it faster every year. But a government cannot create a culture of invention and innovation by passing a simple resolution.
0: గృహ, వ్యవసాయ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా ఏల్చూరులో 35 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ ఉప కేంద్రానికి, అద్దంకిలో ఇండోర్ స్టేడియం, షటిల్ కోర్టుల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడంతో పాటు పట్టణ పరిధిలో 30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రహదారులకు ఈరోజు శంకుస్థాపన చేశారు. ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ ప్రజలకు విద్యుత్ సరఫరా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నామని గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రజలకు తక్కువ ధరకే నిత్యావసర వస్తువులను అందుబాటులోకి తీసుకొచ్చామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడ భవానీపురం రైతు బజార్లో తక్కువ ధరకే బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా 151 రైతు బజార్లలో కిలో బీపీటీ సన్నరకం బియ్యాన్ని 49 రూపాయలకు అందిస్తున్నట్లు తెలిపారు. పండుగల సమయంలో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలియజేస్తూ
2: ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇన్ఫ్లేషన్ ట్రెండ్ ఉండొచ్చు, నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతున్నాయనే నేపథ్యంలో దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్లు బియ్యం, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 151 రైతు బజార్లో కూడా బీపీటీ సన్నరకం బియ్యం 49 రూపాయల కిలోకి 26 కేజీల బ్యాగ్లో ప్రతి ఒక్కరికి అందించే విధంగా సిద్దమయ్యాం. ఇంకా ఎక్కువగా ప్రజలు కోరుకునే వెరైటీ నెల్లూరు వెరైటీ, అది మార్కెట్లో 85 రూపాయలు పలుకుతున్న బియ్యాన్ని కేవలం 50 రూపాయలకే తీసుకొచ్చాం ప్రజల కోసం. ఇది ఒక అద్భుతమైన ప్రైస్ ఇంటర్వెన్షన్. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కందిపప్పు కూడా సరఫరా చేసి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఏర్పాటు
0: చేస్తాం. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా జాతీయ విద్యా విధానం 2020 గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశ పాఠశాల విద్యలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ 1968 నుంచి అమల్లో ఉన్న 10+2 విద్యా విధానానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం 2020లో కొత్త జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానంలో కనీసం 5వ తరగతి వరకు మాతృభాషలో బోధనకు ప్రాధాన్యమిచ్చారు. విద్యార్థులు తమ ఆసక్తులు, సామర్థ్యాలకు అనుగుణంగా వివిధ కోర్సులను ఎంచుకునే అవకాశాన్ని కల్పించారు. విద్యార్థుల్లో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞానాన్ని పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన నిపుణ్ భారత్ విద్యా ప్రవేశ్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా పాఠశాల విద్యలో నైపుణ్యాల అభివృద్దికి దోహదపడుతున్నాయి. పాఠశాల విద్యా

0: వ్యవస్థలో సమగ్ర మార్పులకు దిశానిర్దేశం చేసిన విధానంగా జాతీయ విద్యా విధానం 2020 నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
1: వికసిత్ భారత్ కే సంకల్ప్ కో సిద్ధ కర్నే కి దిశా మే రాష్ట్రీయ శిక్షా నీతి కా బహుత్ బడా యోగదాన్ హై. ఇస్మే పారంపారిక జ్ఞాన్ సే లేకర్ భవిష్య కి టెక్నాలజీ తక్ కో సమాన రూప్ సే మహత్వ దియా గయా హై. ప్రాథమిక శిక్షా కే క్షేత్ర మే నయా పాఠ్యక్రమ్ భీ తయార్ కియా గయా హై.
0: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం మండలం జొన్నవలస గ్రామంలో సిరిమాను ఇరుసుమాను చెట్లకు స్థానిక శాసనసభ్యురాలు పోసపాటి అదితి విజయలక్ష్మితో కలిసి ఈరోజు సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, సిరిమానోత్సవం కోసం ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ విస్తరణ తర్వాత జరుగుతున్న తొలి పండుగ కావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. అంకుర పరిశ్రమల స్థాపనలో యువత ముందుకు రావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. విజయవాడ కొత్తపేటలోని స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన పట్టపత్రుల దినోత్సవంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత తమ ఆలోచనలను ఆచరణలో పెట్టి ఉద్యోగాలు పొందేవారిగా కాకుండా ఇతరులకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని మంత్రి సూచించారు. భారత్లో అంకుర పరిశ్రమల పర్యావరణ వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందుతోందని మంత్రి తెలియజేస్తూ,
2: 12 సంవత్సరాల క్రితం మన దేశంలో దేర్ యూస్ టు బి ఓన్లీ హ్యాండ్ఫుల్ ఆఫ్ స్టార్ట్అప్స్. నౌ దేర్ ఆర్ 2,50,000 స్టార్ట్అప్స్ ఇన్ ఇండియా. దాంట్లో ఒక 125 స్టార్ట్అప్స్ యూనికాన్స్ గా పిలుస్తారు. ఈ యూనికాన్ సిస్టమ్ 23 లక్షల ఉద్యోగాలు ఈ దేశంలో జనరేషన్. ఇవన్నీ యూనికాన్స్ తయారు చేసిన వాళ్ళు ఎవరు తెలుసా, 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు వయసు ఉన్న యువత. ఇవాళ దేశంలో ఇంత పెద్ద సంపదను సృష్టించి ప్రపంచ దేశాలకు ఇవాళ భారతదేశంలో ఉంటున్న యువత తెలివితేటలు మేధో సంపత్తిని చాటి ఇవాళ స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ ను తయారు చేసే దిశగా ఇవాళ భారతదేశం తయారైంది.
0: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం బంగారు తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. ఉభయ దేవేరులతో కలిసి మలయప్ప స్వామిని బంగారు తిరుచిపై మాడవీధుల్లో ఊరేగించారు. ఈ రోజు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పెద్దశేష వాహన సేవ జరగనుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరణ్ నవరాత్రి మహోత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం భరత్ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా శరణ్ నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ తిరుపతి మధ్య ప్రత్యేక రైలు నడుపునున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. రేపటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. 07249 నంబరు కలిగిన రైలు ఉదయం 9:30 విజయవాడలో బయలుదేరి అదే రోజు రాత్రి తిరుపతి చేరుకుంటుందని, తిరుగు ప్రయాణంలో 07250 నంబరు కలిగిన రైలు రాత్రి 9:10 తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం విజయవాడ చేరుకుంటుంది. తిరుపతి పట్టణాభివృద్ది సంస్థ పరిధిలో 3,222 కోట్ల రూపాయల అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. పరిశ్రమలు స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
3: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్.

0: బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 1:36 పిఎం క్లాక్ లో టైం చూస్తే ధీరా ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. ఇక మనమైతే మాట్లాడుకుంటున్నాం, మహిళలకు ప్రతి రంగంలో వర్క్ చేసే వాళ్ళకి, ప్రతి రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సహనం ఉండాలా, అది ఉంటేనే మనం సక్సెస్ సాధిస్తామా, అసలు అన్ని చోట్ల ఎలా సక్సెస్ సాధిస్తున్నారు అబ్బాయి అమ్మాయిలు అందరూ కూడా, సో అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. నిజంగా సహనం అనేది మనం ఎదురయ్యే సిచ్యువేషన్స్ ని బట్టి వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా అని చెప్పాను కదా. అండ్ ఇక చాలా మంది జాబ్స్ చేసేవాళ్లు, సో ఉద్యోగ రంగంలో మహిళలందరూ కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు. ఇప్పుడు కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ ఉండడం, పోటీని ఎదుర్కోవడం, అలాగే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం, ఇలాంటి అంశాల్లో సహనం అనేది కీలక పాత్ర పోషిస్తుందన్నమాట. సో విజయం సాధించిన ప్రతి మహిళ వెనుక ఎన్నో కనిపించిన ప్రయత్నాలుంటాయి, ఎదురుచూపులుంటాయి, ఎన్నో అనుభవాలు కూడా ఉంటాయి. మరి చాలా మంది ఇంకా బిజినెస్ ఉమెన్ ఉంటారు, సో వ్యాపార రంగంలో నష్టాలు రావచ్చు అండ్ లాభాలు రావచ్చు, మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. సో కష్టాలు వచ్చినాయి అంటే నష్టాలు వచ్చాయి అని చెప్పి అలా కృంగిపోకూడదు, అలాగనే లాభాలు వచ్చాయని చెప్పేసి ఇంకా అయిపోయింది ఇంక ఇక్కడతో అమ్మయ్య మనం సక్సెస్ చూసేసాం కదా అని చెప్పేసి అక్కడతో స్టాప్ చేయకూడదు. సో ఇంకా బెటర్ గా ముందుకు ఇంకా ఎలా రీచ్ అవ్వాలో వెయిట్ చేయాలి, చూస్తూ ఉండాలి. సో వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చినా, వినియోగదారుల నుంచి విమర్శలు ఎదురైనా, కొత్త సమస్యలు వచ్చినా సరే వాటి నుంచి ఆ పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ ముజుందర్ షా, సో ఈవిడ బయోటెక్నాలజీ రంగంలో తన వ్యాపార ప్రయాణాన్ని అనేక సవాళ్ల మధ్య నిర్మించుకున్నారు. అయితే ఆమె ప్రయత్నం మహిళలకు పట్టుదల, నైపుణ్యం, దీర్ఘకాలిక దృక్పథం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. మరి ఇలాంటి కొందరు మహిళా విజేతల గురించి కూడా మనం తెలుసుకుందాం, లైవ్ ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం ఇప్పుడు. సో తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అమ్మా, ఈరోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావు నాకు?
1: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
0: నాకు వేడివేడిగా గారెలు తినాలనుంది డాడీ.
2: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
1: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
2: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
1: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా, మై హూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
2: అయితే ఓకే, ఎస్, అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.
3: మా అన్నయ్య సినిమా నుంచి సాంగ్ వినేశారు కదా, 1:44 అయిపోయింది క్లాక్ టైం చూస్తే. నేను మీ ఆర్జే తేజు, ఇక ధీరా ప్రోగ్రామ్ లో మనమున్నాం. అయితే మనం కొందరు మహిళా విజేతల గురించి తెలుసుకుందాం అన్నాను కదా. సో కల్పన చావ్లా గారు, అంతరిక్షంలోకి వెళ్లిన భారతీయ మూలాల స్ఫూర్తి కల్పన చావ్లా. ఎన్నో అడ్డంకులను అధిగమించారు అంతరిక్ష యాత్రికురాలిగా ఎదిగిన కల్పనా చావ్లా. ఆమె కలలు కనడానికి మాత్రమే కాదు, వాటి కోసం నిరంతరం కృషి చేయడానికి కూడా ఎంతో మందికి స్ఫూర్తినిస్తారనే చెప్పాలి. సో అక్కడి వరకు వెళ్లగలిగారు అంటే అంత ఈజీ టాస్క్ అయితే కాదు కదా. ఎన్నో అడ్డంకులను అధిగమించి చివరికి ఆవిడ అనుకున్నది సాధించగలిగారు. నిజంగా రియల్లీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అని చెప్పాలి. ఇక తర్వాత మేరీ కోమ్, ఓటమిని విజయంగా మార్చుకున్న క్రీడాకారిణి మేరీ కోమ్. కఠినమైన శిక్ష, కుటుంబ బాధ్యతలు, పోటీలు, ఇలాంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనే ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారు మేరీకోమ్. మరి నిజంగా ఆమె జీవితం కూడా ఒక క్రమశిక్షణ, పట్టుదలకు నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే సుధామూర్తి గారు, మరి సుధామూర్తి గారు రచయిత్రిగా, విద్యావేత్తగా, సేవా కార్యక్రమాలలో భాగస్వామిగా ఆమె చేసిన కృషి ద్వారా సమాజానికి ఉపయోగపడే ఒక జీవితాన్ని నిర్మించుకోవచ్చు అని తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇలా ఈ మహిళల ప్రయాణాలు మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే నేర్పిస్తాయి. ఏంటంటే పరిస్థితులు ఎలా ఉన్నా సరే మన లక్ష్యంపై స్పష్టతతో కృషి చేస్తూ ముందుకు సాగడం అనేది ఎంతో ముఖ్యం అనేది మాత్రం మనం వీళ్ళందరినీ చూసి నేర్చుకోవచ్చు. అండ్ ఇంకా మాట్లాడుకుందాం కొన్ని విషయాలు. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: 5,000?
1: ఏంట్రా 5,000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదెలాగా?
1: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటూనే చేస్తున్నారు ధీర ప్రోగ్రామ్ ని అండ్ సఖియా నాతోరా. ఈ సినిమా నుంచి సాంగ్ కార్తిక్ పాడిన పాట వినేశాం కదా. ఇక మనమైతే మహిళల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుంటున్నాం, వాళ్ళు ఎలాంటి రోల్ ఎక్కడ ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నారు అనేది. అండ్ ఇక ఫ్యామిలీలో కూడా అండి మహిళలు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటారు కదా, తల్లిగా, కుమార్తెగా, భార్యగా, ఉద్యోగినిగా, సో ఇలా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు.

ఒకరోజు వాళ్ళు ఒక ఇంట్లో బిజీగా, అంటే ఇంట్లో ఒక పని చేయకుండా కామ్గా ఉంటే ఇల్లంతా అసలు చూడ్డానికే అసలు మనం ఎవరం కూడా తట్టుకోలేము, అసలు ఒక్క పని కూడా అవ్వలేదా అయ్యో అని చెప్పేసి ఎంతో ఫీల్ అయిపోతూ ఉంటాం. నిజంగా మరి మహిళలు అనేవాళ్ళు ఇతరుల కలలకు రెక్కలు ఇవ్వడమే కాదు, తన కలలకు కూడా అవకాశాన్ని, ఐ మీన్ ఆకాశాన్ని, అవకాశాన్ని వాళ్లే ఎంచుకోవాలి, తీసుకోవాలి కూడా కదా. మరి ఇప్పుడు మహిళలు విజయం సాధించడానికి జనరల్ గా ఎప్పుడూ వేగంగా పరిగెత్తాల్సిన అవసరమైతే లేదు, కానీ కొన్నిసార్లు నెమ్మదిగా నడిచినా సరే సరైన దిశలో ముందుకు సాగడమే ముఖ్యం అని మాత్రం మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అండ్ మెయిన్ గా సహనం గురించి, టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో సహనంతో ఎదురు చూసే మహిళ కాదు, సహనంతో తన భవిష్యత్తును నిర్మించుకునే మహిళే నిజమైన విజేత. మరి ప్రతి మహిళ తన కలలను సాకారం చేసుకోవాలని, అలాగే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఇవాళ్టి మన ధీర ప్రోగ్రాం. మరి రోజుకు ఒక అమ్మవారి అలంకారం గురించి కూడా మాట్లాడుకుంటూ చక్కగా అమ్మవారి క్వాలిటీస్ ని, ఆ శక్తిని, ఆ పవర్ ని మనం కూడా గెయిన్ చేసుకోవాలి. మరి ప్రతిదీ మనం నేర్చుకుంటూ ముందుకు సాగిపోవాలి సక్సెస్ఫుల్ గా. మరి ఇది ఇవాళ్టి మన ధీర ప్రోగ్రాం. నెక్స్ట్ ఒక సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక శంకర్ దాద ఎంబీబీఎస్ మూవీ నుంచి సాంగ్ వినేశారు కదా. ఇక నేను మీ ఆర్జే తేజు సందేశ నది ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. అది మన ఇంట్లోనే ఉంటుంది, మనం ముందుకు వెళ్తే అది వెనక్కి వెళ్తూ ఉంటుంది అన్నాను కదా. సో కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయారు. మొత్తానికి కన్ఫ్యూజన్ లోనే ఆన్సర్స్ బయటకు వస్తాయండి. సో ఆన్సర్స్ కరెక్ట్ గా ఎవరైనా పంపించారా చూద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్, బాగున్నారా అంటూ క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేయరా, ఇప్పుడే ట్యూన్ చేశాను అని కూడా మెసేజ్ లు కొంతమంది పంపిస్తున్నారు. ఓకే, డెఫినెట్ గా రిపీట్ చేస్తాను. పులిపాటి వెంకటేష్ గారు, పులిపాటి సత్యవతి మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ పంపించారు, బాగున్నారా అంటున్నారు. ఎస్, ఐఎమ్ ఫైన్ అండి, థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ మెసేజ్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహమాను జైనుద్దీన్ గుడ్ ఆఫ్టర్నూన్ అని పెట్టారు మెసేజ్. కృష్ణా జిల్లా కాజా నుండి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. ఇక మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, ఎలా ఉన్నారండి అంటూ. నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. ఇక ఆన్సర్స్ ఇంకా స్టార్ట్ అవ్వాలి కొంతమంది దగ్గర నుంచి. షాడో అనుకుంటున్నారు చాలా మంది, గేట్ అంటున్నారు, పొగగొట్టం అంటున్నారు, ఇవేవి కాదు. సునంద గారు అనంతపురం నుంచి పంపించారు షాడో అని చెప్పేస్తూ, తర్వాత శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పొగగొట్టం కాదు. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి షణ్ముఖి, ఆకాశంలో చందమామ, అది మనం ముందుకు వెళ్తే ముందుకు వస్తున్నట్టుంది, వెనక్కి వెళ్తే వెనక్కి వస్తున్నట్టుగా ఉంటుంది. అంతేకాని మనం ముందుకు వెళ్తే అది వెనక్కి వెళ్తున్నట్టుగా ఏముండదు కదా. సో చందమామ అయితే కాదు. నెక్స్ట్ గేట్ అంటున్నారు పీలేరు నుంచి రఫీ గారు, కాదండి. జనార్దన్ గారు కానూరు సోమాల మండల్ డిస్టిక్ట్ నుంచి మెసేజ్ పంపించారు, డోర్ అంటున్నారా, కాదు. హాయ్ అండి, ఐఎమ్ కరుణ ఫ్రమ్ ఖమ్మం అని చెప్తూ ఒక ఆన్సర్ పెట్టారు, కానీ అది కూడా కాదండి. కాంపౌండ్ వాల్ గేట్ అంటున్నారు, కాదు. ఇంకొక మెసేజ్ ఎవరంటే వీళ్ళు, వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ నుంచి కొమ్మల పవన్ కుమార్ అండ్ లక్ష్మి అనమాట. ఇక చెప్పులు, నీడ ఇవేవి కాదు. నీడ అనేది మనం వెంటే వస్తుంది కదా, సో మనం ముందుకు వెళ్తే అది వెనక్కి వెళ్ళదు కదా. గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ బీవీ సుబ్బారావు గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మార్కపూర్ నుంచి పెట్టాను మెసేజ్ అనమాట ఇది. అండ్ ఇంకా ఇలా వస్తూనే ఉన్నాయి మెసేజ్లు, చాలా మంది నీడ గేట్ ఇలా పెడుతున్నారు. సో చెప్పాను కదా ఇవేవి కాదని. మరి ఇంకేమై ఉంటుంది ఆన్సర్ ఆలోచించండి. నేను ఇందాక చెప్పాను ఒకటి, పెద్ద పెద్ద ఇళ్లలో అయితే ఇంట్లోనే ఉంటాయి, మన ఇంట్లోనే ఉంటుంది అని చెప్పాను. లేదు అంటే ఇంటి బయట, లేకపోతే మన అమ్మవాళ్ళు ఇట్లా ఎండాకాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా టెర్రస్ మీదకి వెళ్ళి కావాల్సిన ఎండ పెట్టుకుని వస్తూ ఉంటారు. సో ఇంకేంటి, ఇంకా నేను క్లూ కూడా ఇచ్చేసాను. సో ఇది మన ఇంట్లోనే ఉంటుంది, మనం ముందుకు వెళ్తే మాత్రం అది వెనక్కి వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఆలోచించండి ఏమై ఉంటుందో. సో వింటూ ఉండండి విత్ భారతీ ఎఫ్ఎం 101.3 అండ్ ఆన్సర్స్ కూడా పంపిస్తూ ఉండండి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
5: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.
0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

అయితే కాదండి ఆన్సర్. సో ఇక నెక్స్ట్ చూద్దాం, చాలా మంది వచ్చేసాయి మెసేజెస్ అయితే. మోహనకృష్ణ కొత్త ముప్పరు ఏలూరు జిల్లా నుంచి పంపించారు ఆన్సర్ బట్ రాంగ్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ సులోచన గారు కరీంనగర్ నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. నమస్కారం అండి అంటూ కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి సుధాదేవి గారు. శృతి దీపు మీరు అడిగిన ప్రశ్నకు జవాబు చీపురు అంటున్నారా? శృతి కాదు దీపు కాదు, దిస్ ఇస్ తేజు. అండ్ ఆన్సర్ కూడా రాంగ్ ఆన్సర్. ఇక ఆన్సర్ డాక్టర్ రామకృష్ణ గారు, సునీత గారు రాజుల నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తలంపాటు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి పంపించారు ఆన్సర్ తిరుపతి జిల్లా. రెండు ఆన్సర్స్ పంపించారు, ఒకే ఒకటైతే కరెక్టే వస్తుందండి, ఇంకొకటైతే రాంగ్. చౌడేపల్లి నుంచి మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్ సారీ గౌతమ్ చౌడేపల్లి మెసేజ్ పంపించారనమాట, రాంగ్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి మెసేజ్ పంపించారు. తేజు గారు ఎలా ఉన్నారు అని చెప్తూ గడప అనుకుంటున్నాను అంటున్నారా? కాదు. నెక్స్ట్ నేను బాగున్నాను. అండ్ ఇక అందరికీ దసరా శుభాకాంక్షలు ముందుగానే వచ్చేసింది. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పెట్టారనమాట, ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. కలమందలపాడు గ్రామం నుంచి కాసిం అండ్ ముత్తజావలి గారు మెసేజ్ చేశారు కానీ రాంగ్ ఆన్సర్. ఎస్ కరెక్ట్ ఆన్సర్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ నేను అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు వచ్చింది మెసేజ్ అయితే. కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి మెసేజ్ పంపించారు. ఇక శేషసాయి రోహన్ అండ్ సాయి దర్శన్ నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ జీ అంటూ, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. రఫీ గారు మెసేజ్ పంపించారు పీలేరు నుంచి. హౌసా? హౌస్ ఎలా వస్తుంది? కాదు. రాజుల నుంచి జయన్న గారు క్వశ్చన్ వినలేదా? సరే నేను ఆల్రెడీ ఇందాక రిపీట్ చేసేసాను. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఇక నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి మెసేజ్ పంపించారు. సన్న కాదు. తర్వాత ఎంఎస్ దుర్గారావు గారు మెసేజ్ పంపించారు ఆన్సర్ కానీ రాంగ్ అండి. సాయి శిరీష తిరుపతి విఎస్ఎన్కే కాలనీ నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. విజయ్ పరమేష్ ఫ్రమ్ గుంతకల్, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఇక అశోక్ గణవరం నుంచి మెసేజ్ పంపించారు, రాంగ్ ఆన్సర్. కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఎస్ఎస్ రామారావు గారు శ్రీకాకుళం నుంచి మెసేజ్ పంపించారు ఆన్సర్ కానీ రాంగ్ అండి. తర్వాత నాయుడుపేట నుంచి నాగమణి గారు మెసేజ్ పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ. గోడ గడియారంలో టైమా? కాదు. దేవసేన గారు మెసేజ్ పంపించారు, ఇప్పుడే ట్యూన్ చేశానండి అంటున్నారా? ఓకే మళ్ళీ అడుగుతాను. ఇక ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. నెక్స్ట్ ఎండ సుబ్బిరామిరెడ్డి పల్లె, ఎండ అంటున్నారా? సుబ్బారెడ్డి పల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి మెసేజ్ చేశారు కానీ ఎండ అయితే కాదు. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ పంపించారు, కాదు రాంగ్ ఆన్సర్. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి నుంచి కిషోర్ అండ్ లక్ష్మణ్ రావు మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ బందరుపల్లి నెల్లూరు జిల్లా నుంచి గడ్డ మంకయ్య గారు మెసేజ్ పంపించారు, సెకండ్ మెసేజ్ అనమాట. ఫస్ట్ డోర్ అన్నారు కానీ కాదు, సెకండ్ ఇది కూడా కాదు. నెక్స్ట్ వర్ణిక గ్రేట్ టూ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు, ఎస్ కరెక్ట్ గా పంపించారు. ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ సెహబాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారు, ఆ క్వశ్చన్ అర్థం కాలేదు. ఓకే నేను మళ్ళీ అడుగుతా. హాయ్ తేజు గారు బాగున్నారా, మీ ప్రశ్నకు జవాబు అని చెప్తూ హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మి నిష్క అండ్ హనీ మెసేజ్ పంపించారు కానీ కాదండి. ఇక సునంద అనంతపురం నుంచి మెసేజ్ చేశారు, ఓకే ఈ లాజిక్ కూడా కరెక్టే, కరెక్ట్ గానే పెట్టారు మీరు ఆన్సర్ ని. నెక్స్ట్ మై నేమ్ ఇస్ ముబీన్ బాబా అంటూ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. పాలం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. కర్నూలు సీను గారు పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. ఊయల అనుకుంటున్నారు ఎవరంటే జమలయ్య విహాన్ అండ్ దొడ్డతెవర పంపించారనమాట కానీ రాంగ్ అండి. వేటపాలెం రామానగర్ దగ్గర బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవంగ గారు మెసేజ్ పంపించారు. చాలా మంది లేట్గా హాజరవ్వడం వల్ల మేము ప్రశ్న కొంచెం వెళ్ళలేకపోయామని చెప్తున్నారు. సో సెకండ్ మళ్ళీ నేను ఆల్రెడీ రిపీట్ చేసేసాను. ఎనీహో మళ్ళీ అడుగుతా. మొహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. నెక్స్ట్ మంగళగిరి నుంచి హుసేన్ అండ్ కట్టా నుంచి సావిత్రి గారు మెసేజ్ పంపించారు, తుమ్మా జయలక్ష్మి గారు కూడా కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి షణ్ముఖి అండ్ గౌతమి కరెక్ట్ ఆన్సర్.
ఆశా శ్రీనివాస్ గారు ఫ్రం బెంగళూరు కరెక్టా?

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 2:46 పిఎం క్లాక్ లో టైం. ఇక సందర్శన ఈ ప్రోగ్రామ్ లో మనమున్నాం. మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ పంపించేసారా ఇప్పటికైతే చూసేద్దాం. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ బీవీ సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుంచి మెసేజ్ పంపించారు, కానీ నీడ

ఆన్సర్ కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కానీ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ శ్రీమాన్ జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. తనూజ్ ఫ్రమ్ నెల్లూర్ కరెక్ట్ ఆన్సర్. రఘువీర్ సింగ్ ఏలూర్ సుగుణాబాయి ఫ్రమ్ ఏలూర్ కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ కరెక్ట్ ఆన్సర్. సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి శ్రీనివాసరెడ్డి గారు ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్. తర్వాత మురారి మహేష్ అండ్ బేతంచెర్ల గౌరీపేట నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కానీ ఆన్సర్ రాలేదు. ఓకే దెన్ సో వచ్చిన మెసేజెస్ అయితే ఏమన్నమాట, నేను అడిగాను చాలా సింపుల్ క్వశ్చన్, మన ఇంట్లోనే ఉంటుంది, మనం ముందుకు వెళ్తే అది వెనక్కి వెళ్తూ ఉంటుంది అన్నాను. సో చాలా మంది ఇళ్లలో ట్రెడ్మిల్స్ ఉంటాయి అండ్ అవి లేని వాళ్ళు స్టెప్స్ ఖచ్చితంగా ఉంటాయి, మెట్లు. సో మనం ముందుకు ఎక్కుతూ ఉంటే అది వెనక్కి వెళ్తున్నట్టుగా ఉంటాయి కదా. సో అదనమాట చాలా సింపుల్ క్వశ్చన్. అండ్ లాడర్ ఇది కూడా చెప్పచ్చు ఆన్సర్. ఇక స్విమ్మింగ్ పూల్లో వాటర్ సో ఇవన్నీ కూడా అనమాట. ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. ముస్తాబాద్ నుంచి సావిత్రి గారు చిన్ని గారు మెసేజ్ పంపించారు మెట్లు అని చెప్పేస్తూ అదనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ అలా అయిపోయింది. సో మెట్లు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అడిగేస్తాను ఇంకా చాలా సింపుల్ గా. ఇది అలా అలా వెనక్కి పురాణాల్లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు, మీ నాలెడ్జ్ ని టెస్ట్ చేసే క్వశ్చన్ అనమాట.

ఓకే దెన్. సో ఇంకా రెండు మెసేజ్లు వచ్చేసాయి. వెంకటేశ్వర్లు గారు ఫ్రమ్ దర్శి కరెక్ట్ ఆన్సర్, ఇక కేదర్ వీరేష్ గారు ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే దెన్. సో ఇక ఆన్సర్ ఏంటి అనేది చెప్పేశాను, మెట్లు అని చెప్పేసి. సో ఇక సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇంద్రుడు దేవేంద్రుడు ఉన్నారు కదా, సో దేవేంద్రుడి ఉద్యానవనం పేరు ఒకటి ఉంది. సో ఇంద్రుడి ఉద్యానవనం పేరు తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి మీ ఆన్సర్స్ ని. సో విన్నారు కదా, ఇంద్రుడి ఉద్యానవనం పేరు ఏంటి? 8662438114 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్.

0: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాం.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
4: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
5: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
4: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
4: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పనా మధుర. భారత రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 14-15 తేదీల్లో విజయవాడ పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ పేర్కొన్నారు. నూజివీడు పట్టణంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వార్డుల వారీగా పర్యటిస్తూ ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని రాష్ట గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట వ్యాప్తంగా 5,000 ఆలయాలను నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్ వద్ద 67 మంది లబ్ధిదారులకు 33,70,344 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఈరోజు పంపిణీ చేశారు. నెల్లూరులోని సర్వేపల్లి కట్టలో 939 పేద కుటుంబాలకు 600 కోట్ల విలువైన 22.31 ఎకరాల స్థలంపై పూర్తి హక్కులు కల్పించి పట్టాలిచ్చామని మంత్రి నారాయణ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. మన్యం జిల్లా శిఖబడి నుంచి జీఎమ్మ వలస వరకు నిర్మించనున్న బీటీ రహదారి నిర్మాణానికి కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి ఈరోజు శంకుస్థాపన చేశారు. పల్లె పండుగ 3.0 కార్యక్రమం కింద మైలవరం నియోజకవర్గంలో 16.2 కోట్ల వ్యయంతో సిమెంటు రహదారుల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ వెల్లడించారు. ఏలూరులో దుకాణం తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడిన 2 నిందితులను 3వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 1.50 లక్షల నగదు, 60,000 రూపాయల చరవాణి స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ

అభినందించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది. 25 లక్షల క్యూసెక్ల వరద నీటిని తట్టుకుని నిలబడటంతో పాటు తాగు సాగు నీటిని అందిస్తూ విద్యుత్ అందిస్తూ 215 టీఎంసీల సామర్థ్యంతో చెన్నై నగరానికి కూడా నీరందిస్తున్నందుకు ఈ ఘనత సాధించిందని వరల్డ్ బుక్ ఆఫ్ సర్టిఫికెట్స్ ను సంస్థ ప్రతినిధి డాక్టర్ ఎలైజర్ ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు జిల్లాలో డీఎస్పీగా పనిచేస్తున్నానని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేస్తున్న నకిలీ పోలీసును ఏలూరు 2 పట్టణ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. నిందితుడు పలువురు బాధితుల దగ్గర ఉద్యోగాల పేరిట 26 లక్షల నగదు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అనకాపల్లిలో నూకాలమ్మ తల్లి ఆలయంలో నిర్వహిస్తున్న దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాల భాగంగా అమ్మవారికి పట్టువస్తాలను అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అందజేశారు. రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి పేర్కొన్నారు. దీని ఫలితంగా ఈరోజు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అన్నారు. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: 5,000?
1: ఏంట్రా 5,000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా, మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదెలాగా?
1: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం, సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్. అమ్మా, ఈ రోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావు నాకు?
3: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
2: నాకు వేడి వేడిగా గారెలు తినాలనుంది డాడీ.
4: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
3: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
4: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
3: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా, మై హూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
4: అయితే ఓకే, ఎస్, అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.

సమరసింహారెడ్డి సినిమా నుంచి సాంగ్ వినేశారు. 3:10 అయిపోయింది క్లాక్ టు టైం చూస్తే సందేశ్వరి ప్రోగ్రామ్ లో మనమున్నాం. ఇంద్రుడి ఉద్యానవనం పేరేంటి అని అడిగాను కదా, చాలా చాలా మెసేజ్లు అయితే వచ్చేసాయి. మరి చూద్దాం ఆన్సర్స్ పంపించేసిన వారు ఎవరెవరు. కేదర్ వీరేష్ గారు రాజులి మండలి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సో ఇక ఆన్సర్స్ కరెక్ట్ గానే వచ్చేసాయి మోస్ట్లీ. ఇక మీ పేర్లన్నీ కూడా చెప్పనా ఫస్ట్? ఒకవేళ ఎవరైనా రాంగ్ ఆన్సర్ చెప్తే రాంగ్ అని మాత్రం అనౌన్స్ చేస్తాను. సో మీ నేమ్స్ అన్ని కూడా చెప్పేస్తా ఫస్ట్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. తర్వాత వేటపాలెం రామానగర్ దగ్గర నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ గారు. ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్ అండ్ మనోజ్, తనూజ్. హాయ్ ఆర్జే తేజు గారు అంటూ బీవీ సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. మార్కాపూర్ నుంచి, అనంతపురం నుంచి బాబు గారు, దేవసేన ఫ్రమ్ తిరుపతి, టీవీ సుబ్బారావు అండ్ శ్రీదేవి ఫ్రమ్ కృష్ణా జిల్లా కాజా నుండి, ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాన జైనుద్దీన్, టి మోహన్ రావు గారు ఫ్రమ్ మార్కాపూర్, విజయవాడ నుంచి నందు గారు, ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, రాజోలు నుంచి జయన్న గారు, తర్వాత పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కలమందలపాడు గ్రామం నుంచి ఖాసీం ముత్తుజావలి గారు. నెక్స్ట్ మెసేజ్ నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి. నెక్స్ట్ దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుంచి బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం, హైదరాబాద్ నుంచి శ్వేత, లక్ష్మి, నిష్కా అండ్ హనీ, మహమ్మద్ ఇనాయతుల్లా గారు భావనీపేట గ్రామం కామారెడ్డి జిల్లా, మోహన కృష్ణ గారు కొత్త ముప్పరు ఏలూరు జిల్లా,

గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా, భాస్కర్ రావు గారు అండ్ రాణి గారు ఫ్రం పోలవరం, జి రెడ్డన్న గారు ఎన్జీఓ కడప కాలనీ ఎన్జీఓ కాలనీ కడప నుంచి, సునంద గారు అనంతపురం నుంచి, కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, బైతంచెర్ల గౌరీపేట నుంచి నంద్యాల డిస్టిక్ నుంచి మురారి అండ్ మహేష్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఫ్యామిలీ అందరూ పంపించారు ఎవరెవరు, దుబాయ్ బాషా అబ్దుల్ మన్నాన్ అండ్ మొబీన్ బేగం రామల్లకోట నుంచి అనమాట వీళ్ళందరూ, థ్యాంక్ యూ. కురుమూర్తి కొల్లాపూర్ నుంచి మెసేజ్ పంపించారు. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి కమల్ పాషా, ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రం అమలాపురం, నరసింహారావు గారు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెం నుంచి, ఇక అనంతపురం నుంచి రమేష్ అండ్ మెకానిక్ వెంకటాచలపతి నాగిరెడ్డి గారు. నెక్స్ట్ మెసేజ్ గౌతమ్ చౌడేపల్లి ఫ్రం ఎక్కడ మీ ఊరు పేరు చౌడేపల్లి ఊరు పేరా ఇంటి పేరా, ఓకే దెన్ సో పేరైతే చదివేశాను. నెక్స్ట్ తిరుపతి గారు తిరుపతి నుంచి శ్రీనివాస్ గన్నవరం, ఓకే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఏ మురహరి యశోద జానకిరాజు, వర్ణిక గ్రేడ్ 2 దిల్సుక్ నగర్ హైదరాబాద్, అనంతపూర్ నుంచి అనురాధ గారు, రాజేష్ అంబికా ప్రేమ్ సాయి వరుణ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట నుంచి, రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రం ఆదోని మండలం, వరకల వెంకటేశ్వర్లు ఫ్రం దర్శి హైదరాబాద్ నుంచి, షణ్ముఖి తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు, వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ నుంచి కొమ్మల పవన్ కుమార్ అండ్ లక్ష్మి, జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి దేవి గారు, కేవీ రమణమూర్తి గారు ఫ్రం శ్రీకాకుళం, లతా గారు ఫ్రం ఉయ్యూరు, పల్లవి గారు ఫ్రం పీలేరు అన్నమయ్య జిల్లా. నెక్స్ట్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప, రెబీనా, కొమరం భీం డిస్టిక్ నుంచి, దస్తగిరి సంధ్య ఫ్రం ప్రొద్దుటూరు కడప జిల్లా, రియాజ్ గారు ఫ్రం నెల్లూరు. నెక్స్ట్ మెసేజ్ అనంతపూర్ పాపంపేట నుంచి బాలరాజు గారు, అనురాధ, లిఖిత అండ్ రక్షిత, నాగార్జున లక్ష్మి ఫ్రం వడియంపేట అనంతపూర్ డిస్టిక్, గురుస్వామి నాయుడు ధనలక్ష్మి రొంపచెల్ల నుంచి మెసేజ్ పంపించారు, సులోచన గారు ఫ్రం కరీంనగర్, ముస్తాబాద్ నుంచి సావిత్రి గారు, చిన్ని గారు, రేణుక దీప్తి ఆదిత్య అనూష కేవీ స్కూల్ ఫ్రం గుంతకల్, అశోక్ గారు ఫ్రం గన్నవరం, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, ఇంద్రుడి ఉద్యానవనం పేరు ఇది అని చెప్తూ దంపూరు బలరాం రెడ్డి గారు, సుగనమ్మ, సౌదామణి, వసుంధర, ఇనమడుగు నుంచి అనమాట, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రం భీమునిపాడు, సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లి టౌన్ నుంచి మెసేజ్ అన్నమయ్య గారు, అన్నమయ్య జిల్లా సుబ్బారెడ్డి గారు, ఓకే మంగళగిరి నుంచి నరసింహస్వామి గారు, మంగళగిరి నుంచి యశోద గారు, తర్వాత వీర కనకారావు గారు, మంగళగిరి నుంచి హుసేన్, కట్టా నుండి తుమ్మ జయలక్ష్మి గారు, విమల గారు. ఇక ఫైనల్ రెండు మెసేజ్లు ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి మెసేజ్ పంపించారు, క్వశ్చన్ రిపీట్ చేస్తారా ఇప్పుడే వింటున్నా అంటున్నారా, ఇంద్రుడి ఉద్యానవనం పేరేంటి అని అన్నాను. ఓకే భానుముఖల నుండి మెసేజ్ మనకి సర్దార్, ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు, మలాంబి గారు ఫ్రం కర్నూలు బాలాజీనగర్, చేంబోలు సుస్మిత సిడ్నీ నుంచి. ఓకే సో వచ్చిన మెసేజెస్ అన్నీ కూడా కరెక్ట్గా వచ్చేసాయి. సో మనం ఏ లాజిక్లు మ్యాజిక్లు లేకుండా చక్కగా సీదా ఇట్లా క్వశ్చన్ అడిగితే వెంటనే ఆన్సర్స్ బాగా వస్తాయి కదా. ఓకే ఇంద్రుడి ఉద్యానవనం పేరేంటి అంటే టక్క టక్క కరెక్ట్గా పెట్టేశారు మొత్తానికి. ఆన్సర్ నందనవనం. సో నందనవనం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఇప్పుడే ఒక మెసేజ్, జగిత్యాల జిల్లా బుగ్గారం నుండి తిరునగిరి ప్రకాష్ అండ్ సుజాత చోటు కార్తికేయ మెసేజ్ పంపించారు. సో నందనవనం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ ఇవాళ సందర్శన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. మరి భార్య పేరు లక్ష్మి, కొడుకు పేరు రాజు, కూతురు పేరు సీత, అయితే భర్త పేరు ఏమై ఉంటుంది? గెస్ట్ చేయండి. భార్య పేరు లక్ష్మి, కొడుకు పేరు రాజు, కూతురు పేరు సీత, అయితే భర్త పేరేంటి? ఆన్సర్ ఏంటో గెస్ట్ చేసి పంపిస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని 8662438114 నెంబర్ కి వాట్సాప్ చేయండి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: అమ్మా, ఈరోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావు నాకు?
1: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
0: నాకు వేడివేడిగా గారెలు తినాలనుంది డాడీ.
2: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
1: అది లేకపోతే

0: చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్ మిక్సీ వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
1: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
0: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా మై హూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
1: అయితే ఓకే, ఎస్ అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.
2: ఎస్బీటీ గారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 సందర్శనీ ప్రోగ్రామ్ లో మనమున్నా. మీకు సోగాడే చిన్నయన సినిమా నుంచి సాంగ్ వినేశారు కదా. 322 టైమ్ అయిపోయింది, 322 పిఎం క్లాక్ లో చూస్తే మాత్రం నేను అడిగిన క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. అండ్ చాలా మంది ఈ పాటలు ఆర్ ఈ మాటలు ఈ హడావళ్ళలో క్వశ్చన్స్ సరిగా వినపడట్లేదు అనుకుంటా, మీకు ఇంకొకసారి రిపీట్ చేయండి మేడం అని అంటున్నారు. ఓకే దెన్, సో వచ్చిన మెసేజెస్ కూడా తక్కువగానే ఉన్నాయి, మరి ఇంకొకసారి రిపీట్ చేస్తాను. భార్య పేరు లక్ష్మి, కొడుకు పేరు రాజు, కూతురు పేరు సీత. అయితే భర్త పేరు ఏమై ఉంటుంది, గెస్ చేయండి. భార్య పేరు లక్ష్మి, కొడుకు పేరు రాజు, కూతురు పేరు సీత. అయితే భర్త పేరు ఏంటి? సో ఆన్సర్స్ తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి అని చెప్పాను. మరి చూద్దాం కరెక్ట్ గా ఎవరు మెసేజ్ పంపిస్తారో. ఇంకొక సాంగ్ తర్వాత ఇంకా ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను, మీ మెసేజెస్ అన్ని కూడా చదువుతాను. సో స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: తింటికి పప్ప దిగిడి దిగిడి, తింటికి పప్ప తింటికి పప్ప దిగిడి దిగిడి, తింటికి పప్ప.

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మూడు గంటల 30 నిమిషాలు అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. అయితే నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్, భార్య పేరు లక్ష్మి, కొడుకు పేరు రాజు, కూతురు పేరు సీత. ఈ పేర్లు వింటే లాజికల్ గా ఆలోచిస్తే వాళ్ళ హస్బెండ్స్ పేర్లు ఏంటనేది కూడా ఈజీగా, అంటే కొడుకు పేరు రాజు అయినప్పుడు ఒకవేళ కోడలు ఉంటే కోడల పేరు ఏమై ఉంటుంది ఆలోచించవచ్చు. ఇక కూతురు పేరు సీత అంటే ఒకవేళ అల్లుడు ఉంటే ఏంటి పేరు అనేది మీకు అర్థమైపోతుంది. మరి భార్య పేరు లక్ష్మి అంటే భర్త పేరు ఏమై ఉండొచ్చు? సో ఇలా ఆలోచించి నాకు పంపిస్తారేమో అని చూస్తున్నా, మరి చూద్దాం. లేకపోతే క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది అని చెప్పేసి ఇంకా వెరైటీగా ఆన్సర్స్ పంపిస్తారా, ఎవరెవరు ఎలాంటి ఆన్సర్స్ పెట్టారు చూసేద్దాం. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాల నుంచి మెసేజ్ పంపించారు, ఆన్సర్ రాముడు అంటున్నారు. కాదు, రాంగ్ ఆన్సర్. రాముడు గారు రాముడు అని చెప్తూ కేదర్ వీరేష్ గారు రాజుల మండలి నుంచి మెసేజ్ పంపించారు, రాంగ్ ఆన్సర్. విజయవాడ నుంచి నందు మెసేజ్ పంపించారు, కాదు రాంగ్ ఆన్సర్. గౌస్ ఫ్రమ్ పమిడి, రాముడు హనుమంతుడు రెండు పేర్లు పెట్టారు, రెండు కాదు. రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం, కాదండి రాంగ్ ఆన్సర్. కే

నాగేంద్రరెడ్డి గారు కే తన్వికారెడ్డి గారు ఆన్సర్ పెట్టారు, కానీ రాంగ్ ఆన్సర్. బేతంచెర్ల గౌరీపేట నంద్యాల జిల్లా నుంచి మురారి అండ్ మహేష్, రాంగ్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు ఫ్రం బందర్పల్లి నెల్లూరు జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్. రేణుకా దీప్తి ఆదిత్య అనుష కేవీ స్కూల్ ఫ్రం గుంతకల్, రాంగ్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రం భీమునిపాడు ఆన్సర్ పెట్టారు, కానీ రాంగ్. అనంతపూర్ పాపంపేట బలరాజు నుంచి మెసేజ్ రాము గారు. అనురాధ, లిఖిత అండ్ రక్షిత. బాలరాజు, అనురాధ, లిఖిత అండ్ రక్షిత. ఓకే, సో వీళ్ళందరూ కూడా ఆన్సర్ రాము అని పెట్టారా? కాదండి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మసూమ్ బాబా గారు కొల్లాపూర్ నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్. అనంతపురం నుంచి అనురాధ గారు, ఈ లాజిక్ కూడా ఓకే, కరెక్ట్ గానే తీసుకోవచ్చు, క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది అని చెప్తే ఓకే. అండ్ ఎగ్జాక్ట్లీ నేను అనుకుంటున్న ఆన్సర్ పంపించింది మాత్రం నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు, సూపర్. అసలు హైదరాబాద్ నుంచి షణ్ముఖి ఆన్సర్ పంపించినారు, ఆన్సర్ ఈజ్ పేరు అనుకుంటున్నానా? కాదు. బి మధుప్రసాద్ గారు ఫ్యామిలీ తలంపాటు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి, తిరుపతి జిల్లా నుంచి మెసేజ్. సో ఇలా ఆలోచించి అందరూ కొడుకు పేరు రాజు కదా అంటే కోడల పేరు రాణి అవుతుంది, కూతురు పేరు సీత అని చెప్పాను కదా అంటే ఒకవేళ అల్లుడు ఉంటే అల్లుడు పేరు రాముడు అవుతుంది, దెన్ భార్య పేరు లక్ష్మి అంటే భర్త పేరు విష్ణువు అవుతుంది కదా అని చెప్పి పెడుతున్నారు. నా లాజిక్ ప్రకారం అదైతే కాదండి, రాంగ్ ఆన్సర్. విష్ణువు అవ్వచ్చు, మనకు తెలియదు కదా ఏం పేరు అనేది, క్లారిటీగా లేదు. మీరు గెస్ట్ చేయండి అన్నాను కదా, మీరు గెస్ట్ చేసిన ఆన్సర్ అయితే అది కాదు. ఓకే, సో చూద్దాం ఇంకా ఆన్సర్ ఏంటనేది. రాముడు అని చెప్తూ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప, రబీనా, కొమరం భీమ్ డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. గౌరీ గారు తిరుపతి నుంచి మెసేజ్ పంపించారు, కొంచెం కన్ఫ్యూజ్డ్ గా ఉందమ్మా అంట. ఓకే, నేను కన్ఫ్యూజన్ క్లియర్ చేసేస్తా తర్వాత. చక్రవర్తి గారు కోలా నాగేశ్వరరావు, కోలా నాగలక్ష్మి గారు నంది వెలుగు నుంచి మెసేజ్ పంపించారనమాట. చక్రవర్తినా? ఓకే, ఆన్సర్ చక్రవర్తి అంటున్నారా? కాదండి. నెక్స్ట్ మెసేజ్ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాస్ రెడ్డి, వారి ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ప్రీవియస్ క్వశ్చన్ కి నందనవనం అని చెప్తూ. అనంతపురం నుంచి రమేష్ అండ్ వెంకటాచలపతి నాగిరెడ్డి గారు, కానీ రాంగ్ ఆన్సర్. సీతారామరాజు లేక లక్ష్మీనారాయణ అంటూ దేవసేన తిరుపతి నుంచి మెసేజ్ పంపించేశారు, కానీ రెండు కాదు. గురుస్వామి నాయుడు గారు, ధనలక్ష్మి గారు రొంపిచెర్ల నుంచి మెసేజ్ చేశారు, కానీ రాంగ్ ఆన్సర్. జి రెడ్డన్న ఎన్జీఓ కాలనీ కడప నుంచి మెసేజ్ పంపించారు, లాజిక్ అర్థం కాలేదండి అంటున్నారా? చెప్తా. ఎస్, కరెక్ట్ ఆన్సర్తో భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, సూపర్. నెక్స్ట్ మను గారు నెల్లూరు నుంచి పంపించారు, రాజు అంటున్నారు కానీ కాదు. శివ అంటున్నారు వెంకటేష్ గారు, ఆర్ వెంకటేష్ ఆర్ శివ అంటున్నారు. వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ నుంచి కొమ్మల పవన్ కుమార్ అండ్ లక్ష్మి, కానీ రెండు కావు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీటి నుంచి కిషోర్ అండ్ లక్ష్మణ్ రావు మెసేజ్ పంపించారు, శివుడు అంటున్నారు కానీ కాదండి. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. రామలకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, తండ్రి వెంకటేష, అదే భర్త పేరు విష్ణు అంటున్నారా? కాదండి. నరసింహారావు గారు దేవరగట్ల, సంజయ్ నగర్ కొత్తగూడెం నుంచి మెసేజ్ పంపించారు, ఆన్సర్ రాము అంటున్నారు కానీ కాదు. ఎస్, కరెక్ట్ ఆన్సర్తో కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి మెసేజ్ పంపించేశారు. సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లి టౌన్ నుంచి మెసేజ్ చేశారు, ఆన్సర్ లాజిక్ ఏదో పెట్టారు కానీ ఆ కుటుంబానికి పెద్దగా పోల్చవచ్చు. దశరథ మహారాజు అంటున్నారా? కాదండి, రాముడు అని చెప్తూ వర్ణిక గ్రేట్ టూ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ నుంచి పెట్టారు, కానీ రాంగ్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు పంపించిన ఆన్సర్ రాంగ్ ఆన్సర్. అశోక్ గారు ఫ్రమ్ గన్నవరం, రాంగ్ ఆన్సర్. కర్నూలు నుంచి శ్రీను గారు కరెక్ట్ ఆన్సర్ కాదు. కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు రాంగ్ ఆన్సర్. పాపినేపాలెం నుంచి నల్లమ్మ గారు మెసేజ్ పంపించారు, రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, రాంగ్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన లక్ష్మి, ఆన్సర్ కరెక్ట్ గా పెట్టేశారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ కాదు. డాక్టర్ రామకృష్ణ గారు, సునీత గారు ఫ్రమ్ రాజోలి. మంగళగిరి నుంచి నరసింహస్వామి అని చెప్తున్నారు, మంగళగిరి నుంచి నరసింహస్వామి మెసేజ్ పంపించారా? నారాయణ ఆర్ వెంకట్రావు అంటున్నారు కానీ కాదండి. ఎస్, ఇంకా కరెక్ట్ ఆన్సర్తో మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు మెసేజ్ పంపించారు. ఉరవకొండ నుంచి శ్రీనివాసుడు అని చెప్తూ ఈశ్వరయ్య గారు మెసేజ్ పంపించారు, కాదు. సునంద గారు అనంతపురం నుంచి మెసేజ్ పంపించారు, కాస్త దగ్గరగా వచ్చారు ఆన్సర్ కానీ ఏం కాదు. సుధాకర్ యాదవ్ ముదనూరు నుంచి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. ఎర్రమల్లి సీతమహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. ఇవాళ నా క్వశ్చన్స్ అన్ని టఫ్ గా అనిపిస్తున్నాయా?
ఉషా గారు ఫ్రమ్ విజయవాడ.

శ్రీనివాస్ అంటున్నారా? కాదండి, సుజాత గారు షేర్వల్లి, ఆన్సర్ వెంకటేశ్వర్ అంటున్నారు కానీ కాదు. దీపక్ నగరి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ అంటున్నారు, దీపక్ ఫ్రమ్ నగరి కానీ రాంగ్ ఆన్సర్. ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కౌస్తుభా గారు, కాదండి రాంగ్ ఆన్సర్. సైనిక్ పురి కాలనీ హైదరాబాద్ నుంచి బృందావన పద్మశ్రీ శ్యామ్ గారు మెసేజ్ చేశారు కానీ రాంగ్ ఆన్సర్. గౌస్ గారు ఫ్రమ్ పమిడి, రాముడు లక్ష్మణుడు హనుమంతుడు అంటున్నారు, ఈ మూడు కాదు. ఆన్సర్ నారాయణ అంటూ ధర్మవరం నుంచి హారిక హరికృష్ణ మెసేజ్ పంపించారు కానీ రాంగ్ అండి.

సో ఇంతకీ ఇంకా మెసేజ్లు ఎవరు పంపించారో చూసేద్దాం. మోహన్ గారు ఫ్రమ్ నీలగిరి గుడివాడ. మోహన్ నీలగిరి ఫ్రమ్ గుడివాడ విష్ణుమూర్తి అంటున్నారు. కాదు, కేదర్ వీరేష్ గారు రాజనమండ్రి నుంచి కరెక్ట్ ఆన్సర్. వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి రాంగ్ ఆన్సర్. రేణుకా దీప్తి ఆదిత్య అనూష కేవీ స్కూల్ ఫ్రమ్ గుంతకల్ రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ తో దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా పంపించారు కరెక్ట్ గా. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవనిపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. హరీష్ అయ్యవారిపల్లి అనంతపురం జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. నా పేరు పూజారి ధనంజయ, అనంతపూర్ జిల్లా సిండికేట్ నగర్ నుంచి అని చెప్తూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు. ఇక బిజిలీ వెంకటేష్ శ్యామల రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండయ్య అలాగే లక్ష్మి మెసేజ్ చేశారు కరెక్ట్ గా. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్. మురారి మహేష్ అని చెప్తూ మురారి మహేష్ మెసేజ్ చేశారు. ఇంద్రుడు అంటున్నారా? కాదండి, రఫీ గారు ఫ్రమ్ పీలేరు. కాదు, రాంగ్ ఆన్సర్. నల్లమ్మ పాపినేపాల నుంచి రాంగ్ ఆన్సర్. మలాంబి గారు కర్నూలు బాలాజీ నగర్ నుంచి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. మను గారు ఫ్రమ్ నెల్లూర్. ఓకే, కొంచెం కరెక్ట్ ఆన్సరే పెట్టారు మీరు. ఇక కృష్ణా జిల్లా కాజనూరు టీవీ సుబ్బారావు గారు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఇక దర్శన్ నుంచి వెంకటేశ్వర్లు గారు సగం ఆన్సర్ అయితే కరెక్టే. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, మాకు ఇలాంటి ప్రశ్నలే కావాలి అండి అంటున్నారా? లాజిక్ ప్రశ్నలే కావాలి. ఎస్, థ్యాంక్ యూ. అండ్ అదే చాలా మంది ఈజీగా అడిగితే ఇంత ఈజీనా అంటారు. ఒకవేళ లాజిక్తో ఉంటే మేడం చాలా కష్టంగా ఉంది మేడం, ఈజీగా ఇవ్వండి అంటారు. ఒకవేళ ఇలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే క్వశ్చన్స్ అయితే కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉందండి, అసలు అర్థం అవ్వట్లేదు అంటారు. సో ఏదైనా మనం అలా అనుకోకుండా ఏ క్వశ్చన్ అడిగినా రెడీగా ఆన్సర్ చెప్పేటట్టుగా ఉండాలి. ఎనీహౌ, ది రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. ఇంకొకటి, మహమ్మద్ జైనుద్దీన్ స్నేహమాన జైనుద్దీన్ మెసేజ్ పంపించారు, గుణవంతుడు అంట. కాదండి. ఇక నరసింహ అంటున్నారు, గడ్డం మంకాయ్ గారు. కాదు. మంగళగిరి నుంచి యశోద గారు, శ్రీహరి గారు మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావరి గారు పంపించారు, వైభవ్ సూర్యవంశీ అంటున్నారా? ఇంత పెద్ద పేరు ఎందుకు వచ్చింది మీకు? కాదండి. సైనిక్పురి కాలనీ హైదరాబాద్ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్ ఆన్సర్, మహారాజు అంటున్నారు. కాదు. రేణుకా దీప్తి ఆదిత్య ఫ్రమ్ గుంతకల్ రాంగ్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ముస్తాబాద్ నుంచి సావిత్రి గారు చిన్ని గారు కరెక్ట్ ఆన్సర్. ఇనమడుగు నుంచి సేవరోలు రామకృష్ణయ్య సుభాషిణి శ్రీవిష్ణు కైలాష్ మనోజ్ ధనోజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో వచ్చిన మెసేజెస్ అన్ని కూడా చదివేశాను. ఇంతకీ విన్న తర్వాత ఇంత సింపుల్ ఆన్సర్ అనిపిస్తుంది. ఆన్సర్ నిజంగా క్వశ్చన్ లోనే ఉంది. సో భార్య పేరు లక్ష్మి, కొడుకు పేరు రాజు, కూతురు పేరు సీత. అయితే భర్త పేరు ఏంటి అన్నాను. చాలా మంది భర్త పేరు ఏంటి అంటే ఏంటి అనేదే ఆన్సర్ అయ్యి ఉండొచ్చు అని ఏంటి అనేది పెట్టారు, కానీ అది కూడా కాదు నేను ఇప్పుడు అడిగిన లాజిక్. సో భార్య పేరు లక్ష్మి, కొడుకు పేరు రాజు, కూతురు పేరు సీత. అయితే భర్త పేరేంటి? లక్ష్మీపతి. అంతే కదా, లక్ష్మి గారి పతిని ఏ పేరుతో పిలుస్తారు? లక్ష్మీపతి అని పిలవచ్చు కదా, అదనమాట విషయం. లక్ష్మీపతి ఇస్ ద ఆన్సర్. నేను అడిగిన క్వశ్చన్ కి లాజిక్ ఇదే అనమాట ఇవాళ. ఎనీహౌ, చాలా ఓపికగా అన్ని గెస్ చేసి పేర్లు చాలా మంది పేర్లు పెట్టేస్తూ వచ్చారు. రాముడు, లక్ష్మణుడు అని, భరతుడు అని, విష్ణుమూర్తి అని, శ్రీనివాసుడు అని చాలా ఓపికగా మెసేజ్ చేశారండి. సో మొత్తానికి ఆన్సర్ అయితే లక్ష్మీపతి. అదనమాట, ఇక్కడతో ఈ క్వశ్చన్ ఇక్కడతో ఎండ్ చేసేద్దాం. నెక్స్ట్ ఒక సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తాను. అండ్ ఈ సాంగ్ ని మీరు గెస్ చేసి ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో నాకు పెట్టాలి. ఓకేనా? సో పాట అయితే వినిపిస్తాను ఫస్ట్, ఆ తర్వాత ఆ పాటని ఎవరు మ్యూజిక్ కంపోజ్ చేశారు అనేది మాత్రం మీరు విని నాకు మెసేజ్ చేయండి. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

నా సాంగ్ ని జస్ట్ కొంచెమే ఒక వన్ లైన్ అలా వినిపిస్తాను అండ్ కట్ చేస్తాను. సో జాగ్రత్తగా వినేసి మ్యూజిక్ ఎవరు కంపోజ్ చేసి ఉండొచ్చు ఆ పాటకి గెస్ చేయండి, నాకు ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి.

చాలు, ఇంకొంచెం వినిపించేస్తే ఇంక మీకు పూర్తిగా అర్థమైపోతుంది కాబట్టి. జస్ట్ కొంచెం చిన్న ట్యూన్ అయితే వినిపించేశాను. ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి మీ ఆన్సర్స్ ని 8662438114 నెంబర్ కి. అండ్ ఇక నేను నెక్స్ట్ ఇంకొక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తాను ఆ పాట అయిపోయిన తర్వాత. ఇప్పుడు నేను వినిపించిన పాట మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది నేను మీ మెసేజెస్ అన్ని కూడా చదువుతాను. అండ్ ఇప్పుడు వినిపించిన పాట మళ్ళీ వేస్తా. సో ఓకేనా, వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

FM 101.3. అయ్యో పాపం అంటే సాంగ్ వినేశారు. మీరు విన్న పాట ఎవడో ఫిల్మ్ నుంచి అనమాట. మరి ఈ పాటకి పాడింది ఎవరు? రంజిత్ అండ్ మమతా శర్మ. రామజోగే శాస్త్రి గారు లిరిక్స్ అందించారు. మరి ఎవడి నుంచి సాంగ్ విన్న తర్వాత టైం ఎగ్జాక్ట్లీ 3:48 అయిపోయింది. మనం ఉన్నాం సందేశం ఈ ప్రోగ్రామ్ లో. మరి ఏదైనా ఫిల్మ్స్ రిలేటెడ్ క్వశ్చన్ జరిగితే మాత్రం టక్క టక్క మెసేజ్లు వచ్చేస్తాయి, అంతే కదా? మరి వచ్చేసాయి, ఏమాత్రం తగ్గేది లేదనుకుంటూ. సో ఫస్ట్ ఇంతకుముందు ఒక సాంగ్ అయితే వినిపించాను కదా, చిలకలూరి అంటూ వచ్చింది ఆ వాయిస్ తో. ఆ పాటకి మ్యూజిక్ కంపోజ్ చేసింది ఎవరు అని అడిగాను. మరి ఆన్సర్స్ పంపించండి అన్నాను. మరి చూద్దాం. హాయ్ మేడం, ఐఎమ్ శివప్రసాద్ ఫ్రమ్ విజయవాడ అంటూ కరెక్ట్ ఆన్సర్ పెట్టేశారు. మంగళూరు నుంచి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. ఏ మాత్రం కన్ఫ్యూజన్ లేకుండా బాగానే పెట్టేస్తున్నారే. మంగళూరు నుంచి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. ఇక శ్రీ గారు ఫ్రమ్ విశాఖపట్నం కరెక్ట్ ఆన్సర్. మామ ఓహో పేరు ఇలా పెట్టారా. మోహన్ గారు నీలగిరి, మోహన్ నీలగిరి ఫ్రమ్ గుడివాడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కాదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజోలి మండలం కరెక్ట్ ఆన్సర్. సో ఇక అందరూ కరెక్ట్ గానే పెట్టేశారు కాబట్టి మీ నేమ్స్ అని కూడా అనౌన్స్ చేస్తాను. ఒకవేళ రాంగ్ ఎవరైనా పెడితే రాంగ్ అని చెప్తా. ఇక కౌస్తుభా ఫ్రమ్ ఆత్మకూర్, తర్వాత డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి. నెక్స్ట్ గౌస్ గారు ఫ్రమ్ పమిడి. మంగళగిరి నుంచి నరసింహస్వామి గారు. ప్రీవియస్ క్వశ్చన్ కి లక్ష్మీపతి అంటూ కరెక్ట్ ఆన్సర్ తో రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచి గ్రామం నుంచి మెసేజ్ పంపించారు వేముల అండ్ పరశురాములు పద్మ. కనకారావు గారు ఫ్రమ్ పెడన. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కరెక్ట్ గా గెస్ట్ చేశారు. మాదగుండు రాజేష్ చరణ్ సౌమ్య అంజలి. ఓకే కరెక్ట్ ఆన్సర్. దుర్గారావు గారు, ఎంఎస్ దుర్గారావు గారు. ఓకే కరెక్ట్ ఆన్సర్. తర్వాత కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, రాంగ్ ఆన్సర్ అండి. దేవసేన ఫ్రమ్ తిరుపతి. ఓకే కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. కామతి శంకర్ గారు ఫ్రమ్ రాజోలి. నేను అడిగాను డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ పేరు, సినిమా పేరు కాదు. ఓకే ఉమా శ్రీనివాస్ గారు ఫ్రమ్ నెల్లూరు కరెక్ట్ ఆన్సర్. అశోక్ గారు ఫ్రమ్ గన్నవరం కరెక్ట్ ఆన్సర్. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య. ఓకే సో అందరు కరెక్ట్ గానే పెట్టారు కదా, నేమ్స్ చెప్తున్నాను. ఇంకా రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా. గురుస్వామి నాయుడు ధనలక్ష్మి రొంపిచెర్ల నుంచి రాంగ్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుండి. తర్వాత నెక్స్ట్ మురారి గారు ఫ్రమ్ మురారి మహేష్ ఫ్రమ్ వేదంచెర్ల గౌరీపేట నంద్యాల జిల్లా. భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండేయ అండ్ లక్ష్మి. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు. నాసికా వేణు గారు ఫ్రమ్ దేశాయిపేట. వీర కనకారావు గారు ఫ్రమ్ వీరభద్రాపురం. అనంతపురం నుంచి సునంద గారు. నెక్స్ట్ మెసేజ్ వినకొండ నుంచి సోడా సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి. రెండు ఆప్షన్స్ పెట్టారండి, నన్నే చూస్ చేసుకోమంటున్నారా? రెండు రెండిట్లో ఒకటైతే కరెక్ట్ ఆన్సరే. వేదంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద, జానకిరాజు. రాజశేఖర రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం. డోన్ నుంచి రాజ్ గారు. సైనిక్పురి కాలనీ హైదరాబాద్ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్ గారు. గౌతమ్ చౌడేపల్లి మండలం అన్నమయ్య జిల్లా సినిమా నుంచి, అన్నమయ్య జిల్లా నుంచి. సినిమా పేరు గుంటూరు కారం అనుకుంటున్నాను అంటున్నారు. సినిమా పేరు అయితే రాంగ్. ఓకే మ్యూజిక్ డైరెక్టర్ అయితే కరెక్ట్ గానే పెట్టారు. గుంటూరు జిల్లా దాసరి కాలనీ నుంచి పోలు శివదాసురెడ్డి, తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. క్రాంతికుమార్ మధుసూదన రెడ్డి పాపినేపాలెం నుంచి మెసేజ్ చేశారు. నంద్యాల జిల్లా నుంచి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు. చిలకలూరు సింధామణి అంటే ఆహా, సాంగ్ టైటిల్ కూడా పెట్టేశారా, సూపర్. ఇక కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు. తర్వాత గుడ్ ఈవినింగ్ మేడం అంటూ ఆన్సర్ పెట్టారు కరెక్ట్ గా ఎవరు, ఎక్కడ మీ పేరు అయితే మెన్షన్ చేయలేదు.

కొల్ల రమణ గారా? ఓకే. ఏకలవ్య నగర్ రంగారెడ్డి జిల్లా నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల గారు. నెక్స్ట్ వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ నుంచి కొమ్మల పవన్ కుమార్ అండ్ లక్ష్మి. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రం వడియంపేట అనంతపూర్ డిస్టిక్. వర్ణిక గ్రేడ్ 2 దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ నుంచి. రాజోలు నుంచి జయన్న గారు. సులోచన గారు ఫ్రం కరీంనగర్. కలమందిరపాలు గ్రామం నుంచి ఖాసీ ముత్తుజావలి గారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు సులోచన గారు ఫ్రం కరీంనగర్. కర్నూలు సీను దేవిశ్రీ ప్రసాద్ అంటున్నారా? రాంగ్ ఆన్సర్. ఇంకా లాస్ట్ వచ్చేసాయి మెసేజెస్ అయితే. నరసింహారావు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెం నుంచి మెసేజ్ చేశారు. సత్యం సినిమా సత్యమా? కాదండి. విజయవాడ నుంచి అర్జున్ మోటపర్తి. రాంగ్ ఆన్సర్. కోల నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి. కరెక్ట్ ఆన్సర్. దోనాల బాలాజీ గారు ఫ్రం వనస్థలిపురం హైదరాబాద్. కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్. కరెక్ట్ ఆన్సర్. చదివారు కానీ కరెక్ట్ అని చెప్పలేదు అంటారా? సో అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారు కాబట్టి ఓన్లీ పేర్లు చదువుతూ వెళ్తున్నాను. ఒకవేళ రాంగ్ పెట్టిన వాళ్ళని మాత్రమే రాంగ్ అంటున్నాను. సో మనం టైం సేవ్ చేసుకుందాం అందుకని. ఎనీహౌ మీరు కరెక్టే పెట్టారు. ఓకేనా? సో ఇంకా లాస్ట్ మెసేజ్. ఎస్ కరెక్ట్ ఆన్సర్తో కేవి భూమిక మార్కాపురం నుంచి మెసేజ్ పంపించారు. సూపర్. సో మనకి సరైనోడు సినిమా నుంచి బ్లాక్ బస్టర్ సాంగ్ అయితే మీరు విన్నారు ఇందాక చిన్న ట్యూన్. అండ్ ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కాంపొజిషన్ లో వచ్చిన పాట అది. అందరూ కూడా కరెక్ట్ గా గెస్ట్ చేశారు ఎస్ఎస్ తమన్ అని చెప్పేసి. ఇక సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లి టౌన్ నుంచి మెసేజ్ పంపించారు ఎస్ఎస్ తమన్ అని చెప్తూ. వెంకటేశ్వర్లు గారు ఫ్రం దర్శి. కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనుమరుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు మెసేజ్ పంపించారు. అలాగే శ్రీ విష్ణు, కైలాష్ అండ్ మనోజ్ తనోజ్. ఓకే. సో ఫైనల్ గా మీ అందరి కోసం ఈ పాట అయితే వినిపిస్తున్నాను సరైనోడు సినిమా నుంచి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నెక్స్ట్ వివిధ ప్రోగ్రామ్ లో కలుసుకుందాం. స్టే ట్యూన్. ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు కూడా పంపించారు. తర్వాత జగదీష్ గారు బ్రహ్మగిరి హిల్స్ నుంచి పంపించారు. సూపర్. థ్యాంక్ యూ.

0: అమ్మా, ఈరోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావు నాకు?
1: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
0: నాకు వేడివేడిగా గారెలు తినాలనుంది డాడీ.
2: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
1: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్స్ట్రా.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. సుప్రీంకోర్టుకు ఇండియా కూటమి నేతల మహాపాదయాత్ర ప్రారంభమైంది. బారాఖంబా రోడ్డు నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రజాస్వామ్యం కోసం పాదయాత్ర పేరుతో విపక్షాలు ఈ యాత్రను చేపట్టాయి. శ్రీవారి భక్తులకు సౌకర్యాలు కల్పించేలా ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్షిప్, టీటీడీ ఉద్యోగుల సొంతింటికల సాకారానికి నివాస లేఅవుట్ అభివృద్దికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు శంకుస్థాపన చేశారు. రాష్టంలోని 17 కార్పొరేషన్లలో మేయర్ రిజర్వేషన్లకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం కాకినాడ, మచిలీపట్నం బీసీ మహిళలకు, ఏలూరు, అనంతపురం, చిత్తూరు బీసీ జనరల్కు కేటాయించారు. కర్నూలు, రాజమండ్రి ఎస్సీలకు, మంగళగిరి, తాడేపల్లి ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కడప, విశాఖపట్నం మహిళలకు జనరల్ కేటాయించగా తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు అన్ రిజర్వ్గా ప్రకటించారు. ఆర్థిక శాస్త్రంలో 2026 సంవత్సరానికి గాను ఇద్దరు అమెరికా శాస్త్రవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ ఫోర్డ్లకు నోబెల్ బహుమతి ప్రకటించారు. కృత్రిమ మీద ఏఐ సాంకేతికత అభివృద్ది చెందుతున్న కొద్దీ దానివల్ల కలిగే ముప్పులపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఏఐ సూపర్ ఇంటెలిజెన్స్పై కఠినమైన నియంత్రణలు, భద్రతా ప్రమాణాలు అవసరమని మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకులు బిల్గేట్స్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని ఆకాశవాణి ద్వారా అందిస్తున్నామని ఆకాశవాణి తిరుపతి కేంద్ర సహాయ సంచాలకులు ఎం సుధాకర్ మోహన్ ఈ రోజు ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం శ్రీవారి వాహన సేవలు జరిగే సమయంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుందని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రాఘవాపురం గ్రామంలో శాశ్వత కేంద్రీయ విశ్వవిద్యాలయ భవనం నిర్మాణానికి సంబంధించి జరుగుతున్న పనుల పురోగతిని ఏపీ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. బాపట్ల జిల్లా బట్టిప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓలేరు గ్రామంలో పోలీసు అధికారులు, సిబ్బంది కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. శిరోరక్ష, ప్రాణరక్ష కార్యక్రమం

సైబర్ నేరాల నివారణ తదితర అంశాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. 100% సబ్సిడీతో ప్రభుత్వం చేప పిల్లల పెంపకాన్ని ప్రోత్సహిస్తుందని, దానిని సద్వినియోగం చేసుకుని మంచి లాభాలు సాధించాలని పార్వతీపురం మన్యం జిల్లా బీజేపీ అధ్యకులు ద్వారపరెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. IIIT ఢిల్లీ SBI ల్యాబ్లో తాత్కాలిక ప్రతిపాదన రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సంబంధిత విభాగంలో పీజీ లేదా 4 ఏళ్ల బీటెక్ బీఏ అర్హతతో పాటు కోడింగ్ నైపుణ్యాలు అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ ద్వారా ఈ నెల 25 తారీఖులోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: ఫైవ్ థౌజండ్?
4: ఏంట్రా 5000?
3: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
4: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
3: అవునా, అదెలాగా?
4: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
3: హే, సూపర్ ఐడియా రా.
5: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

వింటూ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజు. ఇక టైం ఎగ్జాక్ట్లీ 4:35 అయిపోయింది కదా, వివిధ ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం మనం. మరి ఈ రోజు వివిధలో థీమ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్. సో ఏ మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ వినబోతున్నామో తెలుసా? ఎంఎం కీరవాణి గారు. మరి ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే మీ అందరి కోసం అల్లరి ప్రియుడు నుంచి వచ్చేస్తోంది సాంగ్స్, ఆ తర్వాత మగధీర నుంచి కూడా ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: 5,000?
1: ఏంట్రా 5,000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదేలాగా?
1: సింపుల్ రా, ఎలాగూ ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: అమ్మా, ఈరోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావు? నాకు
1: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
0: నాకు వేడివేడిగా గారెలు తినాలనుంది డాడీ.
2: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
1: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
2: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
1: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా మెహూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
2: అయితే ఓకే, ఎస్, అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.

ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. 4:29 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి ఈ రోజు మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ ఎంఎం కీరవాణి గారి సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. మరి నెక్స్ట్ బాహుబలి 2, బొంబాయి ప్రియుడు, బావనచ్చాడు, సో ఈ మూవీస్ నుంచి మీకోసం వరుసగా ప్లే చేస్తాను సాంగ్స్. వింటూ ఉండండి, స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

మీరు వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఇప్పటి వరకు ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన సాంగ్స్ అన్ని కూడా విని ఎంజాయ్ చేశారు కదా. టైం ఎగ్జాక్ట్లీ 4 గంటలు దాటి 50 నిమిషాలు కావస్తుంది. ఇప్పుడు వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్ వింటారు.

0: హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనలా ప్రోగ్రామ్. దిస్ ఇస్ ఆర్జే చేతన్. ప్రస్తుతం చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకు కారణాలను వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. సరైన పోషకాలు లేని ఆహారం కారణంగా, బలహీనమైన జీవనశైలి కావచ్చు, కానీ అలాంటి కొన్ని విషయాల వల్ల చిన్న వయసులోనే గుండెపోటు రావచ్చు. వైద్య పరిభాషలో గుండెపోటుని మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటారు. ఇందులో మయో అంటే కండరాలు, కార్డియల్ అంటే గుండె. ఈ ఇన్ఫెక్షన్ తగినంత రక్త సరఫరాతో సంబంధం కలిగి ఉంటుంది. చిన్న వయసులో గుండెపోటు రావడానికి గల కారణాలేంటో, ఇలాంటి కేసులు ఎందుకు ఎక్కువ అవుతున్నాయో చెప్తున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. చిన్న వయసులో గుండెపోటుకి కారణాలు, లెట్స్ చెక్ అవుట్ ఇన్ వెనిలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522730. నంబర్ మరోసారి 0951522730. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

గుండె కండరాలకు ఆక్సిజన్, రక్తం రెండు అవసరం. కానీ వాటిలో అడ్డంకులుంటే అప్పుడు గుండెపోటు సంభవించవచ్చు. ధమనుల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తీవ్ర ప్రభావం చూపి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. ఇలాంటి సమయంలో సకాలంలో చికిత్స చేయకపోతే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా తరచుగా రక్తపోటు ఎక్కువగా ఉంటే గుండెపోటు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరంలో పేరుకుపోయిన చెడ్డ కొలెస్ట్రాల్ అధిక బీపీకి కారణం కావచ్చు. ప్రస్తుతం మధుమేహం అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. అయితే దీని కారణంగా బాధిత వ్యక్తికి గుండెపోటు కూడా రావచ్చు. శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోకపోవడం వల్ల మధుమేహం బారిన పడాల్సి వస్తుందని, మధుమేహం నిర్మూలించబడకపోవచ్చు. కానీ ఆరోగ్యకరం

0: ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా నియంత్రించవచ్చు. ఒత్తిడి, పనిభారం, ఇంటికి సంబంధించిన ఒత్తిడికి గురవుతున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం చిన్న వయసులో గుండెపోటు కేసులు పెరగడానికి ఒత్తిడి కూడా ఒక ముఖ్యమైన కారణం. మహిళల కంటే పురుషులే ఎక్కువగా గుండెపోటుకి గురవుతున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. దీని వెనుక కారణం ఒత్తిడి. ఈ వయసులో ఎవరైనా రాత్రిపూట నిద్రపోలేకపోతే ఆందోళనగా ఉన్నా గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజుల్లో ప్రజలు సరైన జీవన శైలిని అనుసరిస్తున్నారు. జీవన శైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి. కొంతమంది బలవంతంగా ఇలా చేస్తుంటే కొందరు ఉద్దేశపూర్వకంగా తమను తాము ప్రమాదంలో వేసుకుంటున్నారు. ఇంట్లో కాకుండా హోటల్లో, రెస్టారెంట్స్ లో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో భోజనం చేయడం, తగినంత నిద్ర లేకపోవడం, ఇంట్లో ఫుడ్ ఉన్నా కూడా చేసుకునే పరిస్థితి ఉన్నా కూడా బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేయడం, ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉన్నారు. అవంతా స్లోగా వచ్చి సడన్ గా ఒక రోజు వాల్కనీ లాగా బర్స్ట్ అయ్యి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని బయటకు వస్తాయి. మీరు తీవ్రమైన శారీరక సమస్య నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే ముందుగా వైద్య పరీక్షలు చేయించుకోండి. దీంతో పాటు ఆహారం నియమాలు మార్చడం తప్పనిసరి. దీనికోసం ఆహారంలో పండ్లు, కూరగాయలు చేర్చండి. రోజుకోసారి ప్లేట్ లో సాలడ్ ని కూడా చేర్చండి. అలాగే మీరు రన్నింగ్ లేదా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇలాంటి జీవన శైలి మార్పుల కారణంగా గుండెపోటు నుంచి రక్షించుకోవచ్చు. సుఖవంతమైన జీవనం కోసం సమకూర్చుకుంటున్న సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానాలే మనిషి ఆయువుని తగ్గించేస్తున్నాయి. ఓవైపు టెక్నాలజీ పెరుగుతుంది, వైద్య రంగం కొత్త పుంతలు తొక్కుతుంది, మరోవైపు మనిషి ఆరోగ్యం మాత్రం అపసవ్య దిశలో పరిగెడుతుంది. ఒకప్పుడు 60 పైబడిన వారిలు మాత్రమే గుండె సమస్యలు కనిపించేవి. నేడు 40 ఏళ్లలోపు వారిని హృద్రోగం మింగేస్తుంది. అంతెందుకు, 30 ఇయర్స్ లో స్టార్ట్ అయిపోతుంది. చిన్న వయసులో గుండె సమస్యలకు అనేక కారణాలున్నాయి. గుండెకు శత్రువులు రక్తపోటు, మధుమేహం. కానీ ఇటీవల కాలంలో ఈ రెండు సమస్యలు లేకపోయినా గుండెపోటు బారిన పడుతున్నారు చాలా మంది. దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం, ఎక్సర్సైజ్ లేకపోవడం, కొన్నిసార్లు మితిమీరిన కసరత్తు ఓ కారణం కావచ్చు. యువతరం గుండె చుట్టూ కాపు కాసిన శత్రువులివే. గుండెపోటుకు గురవుతున్న ప్రతి 5 గురిలో ఒకరు ధూమపాన ప్రియులే. పొగ వల్ల రక్తం చిక్కబడుతుంది, ఫలితంగా గడ్డకట్టే తత్వం పెరిగిపోతుంది. మృదువుగా ఉండాల్సిన రక్తనాళాలు కఠినంగా మారతాయి, ఫలితంగా రక్తపోటు అధికంగా అవుతుంది. మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోయి చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. రోగి పీల్చిన పొగ నేరుగా రక్తనాళాలను దెబ్బతీయడం వల్ల తక్షణమే రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. స్మోకింగ్ చేసే వారికి గుండెపోటు వస్తే కనుక మందులు కూడా సమర్థవంతంగా పనిచేయవు. స్మోకింగ్ మానేసిన తరువాత అయినా గుండెపోటు రిస్క్ తగ్గాలంటే కనీసం 2 ఇయర్స్ అయినా పడుతుంది. అసలు పొగ తాగడం అంటే ఏమిటో తెలియని వారి స్థాయికి గుండె ఆరోగ్యం చేరాలంటే 10 నుండి 15 ఏండ్ల సమయం పడుతుందట. ఇతరులు తాగిన పొగని పీల్చడం ద్వారా కూడా గుండెపోటు రిస్క్ 20 నుంచి 30% పెరుగుతుందని, దీన్నే ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. గుండెపోటు వంశ పారంపర్యంగా వచ్చే ఆస్కారాలున్నాయి. తండ్రికి 55 ఏండ్ల లోపే గుండెపోటు వచ్చినా, తల్లికి 65 ఏండ్ల లోపు గుండెపోటు వచ్చినా వారి సంతానానికి చిన్న వయసులోనే గుండెపోటు వచ్చే ఆస్కారం ఉంది. నాణ్యత లేని ఆహారంతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఆ మేరకు చెడు కొలెస్ట్రాల్ అధికమవుతుంది. గుండెపై భారం పడుతుంది. రక్త పరీక్షల ద్వారా మాత్రమే కొలెస్ట్రాల్ స్థాయి నిర్ధారణ అవుతుంది. ఊబకాయల్లోనే అధిక కొలెస్ట్రాల్ ఉంటుందనేది ఒక అపోహ మాత్రమే. సన్నగా ఉన్న వారిలోనూ అధిక కొలెస్ట్రాల్ ఉండొచ్చు. కాబట్టి తరచూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఆహారంలో మార్పు చేర్పులు కూడా అవసరమే. గత 10 ఏండ్లలో ఆహారపు అలవాట్లు చాలా మారిపోయాయి. తాజా కూరగాయలు, పండ్లు తీసుకునే అలవాటు తగ్గిపోయింది. డీప్ ఫ్రై చేసిన పదార్థాలు, బేకరీ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్ ఆరగించడం ఫ్యాషన్ గా మారింది. దీనివల్ల బరువు పెరుగుతుంది, కొలెస్ట్రాల్, షుగర్ స్థాయిలు హద్దు మీరుతున్నాయి. అధిక రక్తపోటు, మధుమేహం, చెడు కొలెస్ట్రాల్ కు ప్రధాన కారణం బరువు పెరగడమే. ఒక వ్యక్తి సాధారణ స్థాయి కంటే ఎక్కువ బరువు ఉన్నాడంటే దాన్ని బీపీ, షుగర్లకు ప్రారంభ దశగా భావించాలి. ఒబేసిటీ హఠాత్తుగా రాదు, బరువు క్రమంగానే పెరుగుతుంది. తొలి దశలోనే నియంత్రించడం ఉత్తమం. శారీరక శ్రమ తగ్గిపోయింది. వర్క్ ఫ్రం హోమ్ వల్ల చాలా మంది గంటల తరబడి కదలకుండా పనిచేస్తున్నారు. సమయాభావం సాకులతో హెల్త్ చెకప్లకు దూరం అవుతున్నారు. దీంతో యువతలో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతున్నాయి, అంతిమంగా గుండెపోటుకు దారి తీస్తున్నాయి. డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అ వెరీ థాట్ ప్రొవోకింగ్ ఇన్ఫర్మేషన్. ఎంతో మంది హెల్తీగా ఉన్నామనుకుంటారు, చిన్న చిన్న సమస్యలే కదా అని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అందుకే తెలిసింది కదా హెల్త్ చెకప్ ఎంత ఇంపార్టెంటో మీకు. మీకు అలాంటి సమస్య గానీ డౌట్స్ గానీ ఉన్నా మీ డాక్టర్ని సంప్రదించి అన్ని హెల్త్ చెకప్స్ చేయించుకోండి. ఏదన్నా ఉన్నా గానీ మీకు ముందే తెలుస్తుంది, లేకుంటే మరీ మంచిది. ఒకవేళ ఉంటే దాన్ని ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్ లోనే అరికట్టొచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో విత్ దిస్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ యా ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ కమ్ బ్యాక్ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. టిల్ దెన్ బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

లేపాక్షి కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుండి శ్రోతలు భారతీలాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలీబాయి, రాజనందిని, రమేష్లోద్, అజయ్లోద్, ఆదిత్యలోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరందరూ కోరుతున్నారు. అమరశిల్పి జక్కన్న చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట, దాశరథి గీతరచన, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just Rs. 12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
1: Kia, movement that inspires.
2: CP Grams, Centralized Public Grievance Redressal and Monitoring System.
3: ये है हर भारतीय नागरिक की शिकायत पर त्वरित कार्यवाही की गारंटी का पोर्टल. CP Grams, एक ऐसी विश्वसनीय प्रणाली जो प्रत्येक नागरिक को सशक्त बनाती है
2: और सुशासन के हर स्तर पर अधिकारियों के जवाबदेही सुनिश्चित करती है. CP Grams, संवेदनशील, असरदार, जवाबदेह. आज ही लॉगिन करें CP Grams.
4: రహస్యం చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తులు గుప్త, మాణిక్యాలరావు, పాలెం పోలయ్య, బాబురావు, రజని, రాజశేఖర్, రవికుమార్, కస్తూరి, రాముడు, బ్రహ్మయ్య, వెంకటేష్, నరసింగరావు, కోటి, రాము, పైడితల్లి, సుధీర్, పువ్వల ఈశ్వరరావు వీరు కోరుతున్నారు. రహస్యం చిత్రం నుంచి పాటను వినిపించమని తప్పకుండా వినిపిస్తామండి. గానం ఘంటసాల పి సుశీల, గీతరచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం ఘంటసాల.

0: అభినందన చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ఇది. గీతరచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా. ఈ పాటను కోరిన శ్రోతలు తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, రాజేశ్వర్, మీనా, లోకేష్, విక్రాంత్ బాబు, సత్తయ్య, దుర్గమ్మ, జగన్ స్వామి, రాజ్కోటి, మీనా, లావణ్య. ఈ ఉత్తరం కర్నూలు జిల్లా వెల్లుర్తి మండలం నుండి శ్రోతలు దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వీరందరూ కోరుతున్నారు సమరసింహారెడ్డి చిత్రం నుంచి పాటను వినిపించమని. చిత్రంలోని పాటకు గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర, భువనచంద్ర గీతరచన, సంగీతం మణిశర్మ. శ్రోతల కోరిక మేరకు సమరసింహారెడ్డి చిత్రం నుంచి ఈ పాట వినబోయే ముందుగా
1: One car for the ones who drive, for the ones who love more room, for the ones who enjoy the sky above, and for the ones who bring their world along. With a sporty SUV design, spacious and flexible interiors, Kia Connects 2.0, and a 5-star Bharat NCAP safety rating, there's a car built for all. The 2026 Kia Seros, something for everyone. Price starts at ₹8,39,900. Bring your family. Take it for a test drive today.
2: Kia, movement that inspires.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: ఈ ఉత్తరం అనంతపురం సింగరమల నుండి శ్రోతలు ఎం లక్ష్మీనారాయణ, నాగమణి, నవీన్ కుమార్, రవికుమార్, భారతి వీరు కోరుతున్నారు. చదరంగం చిత్రం నుంచి పాటను వినిపించమని. గానం ఘంటసాల, గీతరచన దాశరథి, సంగీతం టీవీ రాజు. వీరందరి కోసం చదరంగం చిత్రం నుంచి ఈ పాట.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: అల్లూరి సీతారామరాజు చిత్రం నుంచి పాటను వినిపించమని హైదరాబాద్ మల్లాపూర్ నుంచి శ్రోతలు అనుమల్ల మహేష్, రజనీ రాజేశ్వరి, నాగరాజు, అన్మల్ల హాసిని, నయన మోక్షిత్ హాసిని, రాజేష్, లలిత, సుధీర్, రజిత, మణిద్వీప్, మణిచంద్ర వీరందరూ కోరుతున్నారు. గానం పి సుశీల, గీతరచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం ఆదినారాయణరావు. వీరందరి కోసం అల్లూరి సీతారామరాజు చిత్రం నుంచి ఈ పాట.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం విను వినిపించు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. కార్యక్రమ సమన్వయం శ్రీ ఏ హేమంతరాజు.
1: హాయ్, హలో, అందరికీ నమస్కారం, అందరికీ శుభ సాయంత్రం. నేను మీ హేమంతరాజు. విని వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి శ్రోతలందరికీ దేవీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. మరి మొదలైపోయే శరన్నవరాత్రి మరి అందరూ బాగుండాలని అందరినీ కోరుకుందాం. మరి శ్రోతలు, ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటలు వినగటం మా ఫోన్ నంబర్ 2255333, అనంతపురం ఎస్టీడీ కోడ్ 0855 54. ఆకాశవాణి ఎఫ్ఎం అనంతపురం కేంద్రం 101.7 MHz పై కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. అందరూ వినండి, అందరికీ వినిపించండి. ఎవరో శ్రోత లైన్లో ఉన్నారో పలకరిద్దాం. హలో హలో హలో హలో చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సుధాకర్ గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? లేపాక్షి. లేపాక్షి ఊరా పక్కన పల్లెనా?
2: పల్లె సార్, బసన్నపల్లె.
1: ఓహో, మీ ఊర్లో పెద్ద శివాలయం ఉంది కదా?
2: సార్,
1: బసంపల్లి.
2: బసవనపల్లి.
1: బసవనపల్లె
2: సార్, కంచసముద్రం దగ్గర, లేపాక్షి అతికి దగ్గర.
1: అవునవునవునవును. ఏ పాట వినిపించమంటారు మరి?
2: సార్, శుభమస్తుల గల్గల్లని చిరుగజ్జల స్వరం ఆ పాట సార్.
1: శుభమస్సు సినిమా నుంచి పాట కావాలి మీకు. ఏం చేస్తుంటారండి మీరు?
2: ఖాళీ ఉంటాను సార్.
1: అవునా, వింటా ఉంటారా కార్యక్రమాలు రేడియో?
2: సార్, ఎక్కువ రేడియో వింటా ఉంటాం సార్.
1: అవునా
2: సార్,
1: ఎట్లా, యాప్లోనా?
2: మామూలు సెల్లులోనే సార్.
1: సెల్లులో యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు?
2: సార్,
1: యాప్ డౌన్లోడ్ చేసుకుని వింటా ఉన్నారు.
2: సార్,
1: ఏ పాట కావాలి శుభమస్సు నుంచి?
2: గల్గల్లని చిరుగజ్జల స్వరం ఆ పాట.
1: గల్గల్లని చిరుగజ్జల స్వరమా?
2: సార్,
1: సరేనండి, మీకోసం మీరు కోరిన పాట వస్తుంది, వినండి. కాల్ చేసినందుకు నమస్తే, ధన్యవాదాలు. నమస్తే నమస్తే.

0: నమస్తే, చెప్పండి. విని వినిపించే కార్యక్రమం ఇది. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: పివిఆర్ నగర్ నుంచి రాధా సార్.
0: బాగున్నారండి?
1: బాగున్నాం సార్, మీరు బాగున్నారా సార్?
0: బాగున్నాము. ఏ పాట వినిపించమంటారు మరి ఈరోజు?
1: ఈరోజు ఏం పాట అంటే ఏం పాట గుర్తు రావట్లేదు, బాగాలేదు సార్. అది కాల్ చేసిన
0: ప్రిపేర్ కాలేదు మీరు పాటకి.
1: కాలేదు, రింగ్ కాల్ కలుస్తుంది అనుకోలేదు సార్ వెంటనే.
0: అనుకోని జరగడమే మన పని.
1: ఉందా
0: జీవితం అంటే అదే కదా, అనుకోకుండా జరిగేటివి అన్నీ, అనుకుంటే జరిగేటివి కాదు.
1: అదే సార్, లవ్ క్వశ్చన్ లేదని వచ్చేసాను.
0: లవ్ క్వశ్చనా?
1: ఏ నిమిషానికి జరిగిన పాట
0: ఏం అట్లా పాట అడుగుతుంది?
1: ఏమో సార్, బాగాలేదు సార్, కొంచెం ఫీవర్ వచ్చింది.
0: అట్లనా? అందుకనే యాప్ట్గా అడుగుతున్నారా ఏ నిమిషానికి ఏం జరుగునని? ఇప్పుడు కూడా ఎవరు ఊహించకుండా మీకు కాల్ తగిలింది కాబట్టి ఆ పాట అంటారా?
1: అది కూడా
0: బాగున్నారా మీ
1: బాగుంది,
0: వారు?
1: బాగున్నారు సార్? అది కూడా బాగుంది కదా సార్ పాట.
0: బాగుంది, అది యాప్ట్ కదా, జీవితానికి సంబంధించింది అది.
1: అదే అదే సార్,
0: ఓకే రాధా గారు, మీరు అడిగిన పాట
1: అదే లాస్ట్
0: వస్తుంది.
1: టైం కూడా మీరు వచ్చిన వాళ్ళు కాల్ చేసిన సార్ కలవలే.
0: అదే చెప్తే కదా, అనుకున్నామన్నా జరగవన్నీ, అనుకోలేదు నాగవు కొన్ని.
1: అవును సార్,
0: ఈరోజు అనుకోలేదు, ఆగలేదు కదా.
1: వెంటనే కాల్ చేస్తే ఇంకా పాట వస్తుంది కదా.

0: శక్తి.
1: అవును సార్,
0: ఏ పాట కావాలండి శక్తిలో?
1: దాంట్లో బత్తిపాటు ఒకటి ఉంటుంది సార్, ఓంకార్ అనే ఏదో సాంగ్ వస్తుంది.
0: శక్తి అంటే జూనియర్ ఎన్టీఆర్దే.
1: అవును సార్, అవును సార్.

0: శ్రోతలు వింటున్నారు విను వినిపించు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటలు అనగా మా ఫోన్ నంబర్ 2255533, అనంతపురం ఎస్టేట్ కోడ్ 0854. ఆకాశవాణి ఎఫ్ఎం అనంతపురం కేంద్రం 101.7 మెగాహెర్ట్స్పై కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. అందరూ వినండి, అందరికీ వినిపించండి. ఇప్పుడు ఆకాశవాణి కార్యక్రమంలో యాప్ ద్వారా కూడా వస్తూ ఉన్నాయి. చాలామంది శ్రోతలు యాప్ డౌన్లోడ్ చేసుకుని వింటూ ఉన్నారు. ఇంకా ఎవరైనా చేసుకోకపోతే దయచేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి న్యూస్ ఆన్ ఎయిర్ ప్రసార భారతి అని టైప్ చేస్తే యాప్ వస్తుంది. దాన్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే లైవ్ రేడియో కడితే అక్కడ చాలా రేడియో స్టేషన్లు మీకు కనిపిస్తాయి. అందులో ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఉంటుంది, లేపాక్షి నందిమమ్మ కలిగి ఉండేది. లైవ్ రేడియో కాబట్టి మీరు ఏ సమయానికి దాన్ని ఆన్ చేస్తారో ఆ సమయంలో వచ్చే కార్యక్రమం వినడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని వింటే వితౌట్ ఇయర్ ఫోన్స్ మీరు కార్యక్రమాలు వినవచ్చు. అలాగే ఎక్కడున్నా సరే ప్రపంచంలో ఈ యాప్ ఉంటే కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. మరి కార్యక్రమం కొనసాగుతుంది, విని వినిపించు. శ్రోతలు మంచి మంచి పాటలు అడుగుతూ ఉన్నారు. ఎవరో లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. శుభ సాయంత్రం, చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్, పాప నేపాల్ నుంచి మధుసూదన్ రెడ్డి సార్.
0: మధుసూదన్ రెడ్డి గారు ఎలా ఉన్నారండి?
1: ఏం బాగా సార్, మా బాగా రైతులు చెప్పేగాలు.
0: ఏం చేస్తాం, అందరిది అట్లే అయిపోయింది వర్షాలు లేక ఎల్నినో ప్రభావం వల్ల.
1: అదే కదా సార్, ఈ అసలుకి ఇప్పుడు ఎట్ట జల్ అనేది కూడా అర్థం కాకుండా అయిపోతాం సార్. తర్వాత ఎలా బతకాలి అనేది కూడా అర్థం కాలేదు.
0: ఏం చేస్తాం, మనం అనుకున్నామన్నీ జరగవు కదా.
1: అదే కదా, అనుకున్నామన్నీ జరగవు,
0: అనుకోలేదని ఆగవు,
1: ఆగవు కొన్ని
0: తప్పదు. ఇంకా మనం మూవ్ ఆన్ అయిపోవాల్సిందే, ఎట్లా జరిగేది అట్లా జరుగుతూ ఉంటుంది. ఏదో ఇప్పుడు ప్రభావం కూడా ఉందంటే 2-3 రోజుల్లో వర్షాలు రావచ్చని చెప్తా ఉన్నారు వాతావరణం. మరి ఎంతవరకు చూడాలి, ఒకవేళ ఇప్పుడు వచ్చినా కూడా ఏదో రబీలో ఏదన్నా పప్పుశనగ అట్లాంటి వేసుకోవచ్చు, కానీ మెయిన్ పంటలు వేసుకోవడానికి లేదు కదా.
1: రబీ పంట అనేది ఏం కాదు సార్, ఒకవేళ పదులు అయినా గానీ ఏదో ఫసల్కి మేపులు పడతాయి,
0: నీళ్లు దొరుకుతాయి,
1: భూగర్భ జలాలు రెండు పెరిగే అవకాశాలు కనపడతాయి కదా,
0: పెరుగుతాయి, ప్లస్ బోర్లు రీఛార్జ్ అవుతాయి.
1: అయితే సార్ చెప్పబట్టలేదు సార్, మా ఊరు అయితే కనీసం అంటే 8,000 చిన్న చెట్లు ఎండి పోయినాయి సార్.
0: అవునవును, కొద్దిగా అంతా మీ ఊరు అక్కడ లాస్ట్ లో ఉంటుంది కదా. చెప్పండి, మరి ఏ పాట వింటారు?
1: అదే సార్, మురళీకృష్ణ.
0: మురళీకృష్ణ కూడా 2-3 సినిమాలు ఉన్నాయనుకుంటా, తండ్రిది కొడుకుది.
1: ఓల్డ్ మూవీ సార్.
0: అంటే తండ్రిది.
1: నాగేశ్వరరావు ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమే కోరుకున్నా.
0: ఎవరు సుఖం కోరుకుంటున్నారు?
1: జరగవు కొన్ని, అదే సాంగ్లోనే అదే వస్తాయి.
0: మీరెవరు సుఖం కోరుకుంటున్నారు?
1: కోరుకున్నా కూడా ఏం ప్రయోజనాలు లేవు.
0: అందరు సుఖం కోరుకుంటున్నారా?
1: అంతే కదా సార్, మళ్ళీ అందరం కోరుకుంటేనే కదా సార్.
0: ఏదేలేండి, మొత్తానికి చాంద్రాలో అయింది మీతో మాట్లాడక సంతోషము.
1: కనీసం అంటే ఇప్పుడు దొరికే కష్టంగా అయింది సార్. అనంతపూర్ స్టేషన్
0: ఏమట్లంటారా?
1: 10 సంవత్సరాల క్రితము అని దొరుకుతాండ, ఇప్పుడు తిరుపతి సంకేశం దర్శనం అని నవ్వుతున్నాం కానీ అనంతపురం స్టేషన్ దర్శనం అవ్వాలంటే కష్టం సార్.
0: టైం తక్కువ ఉంటుంది కదా, 1/2 అవర్లో ఎంతమందితో మాట్లాడలేమో, చాలా మంది చేస్తూ ఉంటారు కదా.
1: అవును సార్, అవును.
0: ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్, మరి మీ పాట వస్తుంది వినండి. మరి థ్యాంక్ యూ.
1: ఓకే సార్,
0: నమస్తే అండి, ధన్యవాదాలు.

0: కార్యక్రమం ఇది. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు ఓబలేష్ సార్, మామల్లపల్లి.
0: ఓబలేష్ గారు, ఏ సినిమా పాట కావాలో తొందరగా చెప్తే వినిపించేస్తా, సమయం అయిపోతుంది.
1: సార్, దేవి నవరాత్రి ఉత్సవాలు కదా, ఏదైనా మంచి పాట ఏంటి దేవి అమ్మవారిది?
0: మీరే అడగాలి, ఇంకా అమ్మవారిది వేయాలంటే నేను వెతకలేను కదా, టైం లేదు కదా.
1: ఎదుకలే. హలో,
0: చెప్పండి.
1: అదే దేవి నవరాత్రి కదా, దాని పాటలు ఏంటి సార్ మంచి పాటలు?
0: దేవి నవరాత్రి గురించి ఏదో పాట కావాలంటున్నారు మీరు.
1: అవునవునవును,
0: అట్లా పాటలు అడిగితే కొద్దిగా వెతికేది కష్టం, సినిమా చెప్పినారనుకో తొందరగా వెతికేస్తాం అట్లా.
1: అవునా సార్?
0: సర్లేండి, ఏదో శివరామరాజులో ఒక పాట ఉంది, దాన్ని వినిపించేస్తాం మీకు.
1: మంచి పాటండి సార్.
0: ఓకేనండి,
1: సార్
0: ధన్యవాదాలు, నమస్తే.
1: ధన్యవాదాలు. దేవి నవరాత్రి.

ఈరోజు కార్యక్రమానికి ఫోన్ చేసిన శ్రోతలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆకాశవాణి కార్యక్రమాలు వినండి, అందరికీ వినిపించండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మీ ముందుంటాను. అందాక మీ హేమంతరాజుకు సెలవు మరి, నమస్తే. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం.

లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: Defense Minister Rajnath Singh has said that over the past few years, the government has focused on achieving self-reliance and modernization across all sectors, from weaponry and technology to clothing, equipment and training. The Defense Minister was speaking during the signing of MOU between the Indian Army and the Food Corporation of India in New Delhi today. The centre has urged all states and union territories to ensure the prominent display of rates charged for services and facilities offered by clinical establishments. The move aims to empower patients to make informed healthcare decisions. The 2026 Nobel Prize in Economics has been awarded to American economists Robert E. Hall and Michael Woodford for developing macroeconomic models that help policymakers stabilize economies during booms and recessions. The Royal Swedish Academy of Sciences said their work has strengthened the theoretical basis for fiscal and monetary policies. And that is the end of this news bulletin.
1: డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి
2: బిల్ ఇచ్చే ముందేనే వస్తుందంటారా?
3: సో గర్ల్స్, ఏంటటా సంగతి?
4: బిల్లట సంగతి
1: ఏది? నీ కాడి పిన్ని
5: ఆర్బిఐ అంటుంది మీ పెన్, ఓటిపి, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికి ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
2: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
5: ఆర్బిఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. తిరుపతిలో 3,222 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా సహకరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్టంలో మేయర్ మున్సిపల్ చైర్మన్ పదవులకు ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసింది. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తుల భద్రత కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు హోంమంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తులకు సౌకర్యాలు కల్పించేలా 2,750 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్షిప్ ను 2 ఏళ్ల వ్యవధిలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో 3,222 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు అమరావతి సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ముఖ్యమంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా భక్తులకు సమాచారం అందించేలా వెంకటాద్రి యాప్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలో పవిత్రమైన వాతావరణం ఉండాలని పేర్కొన్నారు. తిరుపతి నుంచి రేణిగుంట వరకు విద్య, వైద్యం, పరిశ్రమలతో క్లీన్ గ్రీన్ సిటీగా అద్భుతమైన దివ్యక్షేత్రంగా రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
2: శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సమగ్ర సౌకర్యాలు కల్పించే విధంగా ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్షిప్ నిర్మాణం చేస్తున్నాం. అక్కడనే మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ కూడా తయారు చేస్తున్నారు. తిరుపతికి అవసరమైంది ఎక్కడికక్కడ రోడ్లన్నీ డెవలప్ చేయాలి. దానికోసం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తరఫున 9 మాస్టర్ ప్లాన్ రోడ్లు కూడా ఈరోజు శ్రీకారం చుట్టాం. ఒక పక్క సెమీ కండక్టర్, ఒక పక్క స్పిరిచువాలిటీ, టెక్నాలజీ రెండు కూడా కలిసి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది.
1: పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా సహకరించేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ జేఎన్టీయులో ఈరోజు జరిగిన సిఐఐ ప్రాంతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రానికి గడిచిన 2 ఏళ్ల కాలంలో 714 ప్రాజెక్టుల రూపంలో 22.6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. వీటి వల్ల 7,10,000 ఉద్యోగాలు యువతకు రానున్నాయని తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ సిఎస్ఆర్ ద్వారా సమాజానికి మేలు చేయాలనే ఆలోచన పారిశ్రామికవేత్తలకు ఉండాలని, పర్యావరణ హితమైన పారిశ్రామిక అభివృద్ది అనే కోణంలోనే ముందడుగు వేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. రాష్టంలో 17 మున్సిపల్ కార్పొరేషన్ల

0: మేయర్ పదవులకు ప్రభుత్వం రిజర్వేషన్లను ఈరోజు ఖరారు చేసింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ది శాఖ జీవో నెంబర్ 252ను జారీ చేసింది. ఎస్టీలకు ఒకటి, ఎస్సీలకు రెండు మేయర్ పదవులు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే బీసీలకు ఐదు మేయర్ పదవులను రిజర్వ్ చేసింది. జనరల్ మహిళలకు ఐదు మేయర్ పదవులను కేటాయించగా నాలుగు కార్పొరేషన్ల మేయర్ పదవులను అన్రిజర్వ్డ్గా ప్రకటించింది. అదేవిధంగా 106 మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ పదవులకు కూడా రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఎస్టీ కేటగిరీలో మొత్తం 3 స్థానాలు కేటాయించింది. అందులో 2 జనరల్, 1 మహిళలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఎస్సీ కేటగిరీలో మొత్తం 14 స్థానాలు కేటాయించింది. వాటిలో 7 జనరల్, 7 మహిళలకు కేటాయించింది. బీసీ కేటగిరీలో మొత్తం 36 స్థానాలు కేటాయించింది. అందులో 18 జనరల్, 18 మహిళలకు కేటాయించింది. ఇక మహిళా కేటగిరీలో మొత్తం 27 చైర్పర్సన్ స్థానాలు నిర్ణయించింది. అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీలో మొత్తం 26 చైర్పర్సన్ స్థానాలు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపుదలకు సంబంధించిన 12వ వేతన సవరణ సంఘం చైర్మన్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ అమరావతిలోని సచివాలయంలో ఈరోజు పదవీ బాధ్యతలను స్వీకరించారు. వేతనాల పెంపుదలకు సంబంధించి ఏడాది గడువులోగా పీఆర్సీ నివేదికను దినేష్ కుమార్ ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి శరణ్ నవరాత్రుల ఉత్సవాల్లో భక్తుల భద్రత కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు హోంశాఖ మంత్రి వంగులపూడి అనిత తెలిపారు. ఉత్సవాల భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులతో హోంమంత్రి ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా విజయవాడ మోడల్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఆమె సందర్శించారు. ఈ కంట్రోల్ రూమ్ పనితీరును మంత్రికి అధికారులు వివరించారు. 30 అధునాతన డాష్ బోర్డుల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవాసే దేశ్ సేవ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2021 గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించడానికి, దేశాన్ని గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ను ప్రారంభించింది. 2021 డిసెంబర్లో సెమీకండక్టర్ మిషన్ను ప్రారంభించారు. తొలి దశలో 76,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. ఈ ఏడాది జూలైలో సెమికాన్ 2.0గా కేంద్ర ప్రభుత్వం దీనిని మరింత విస్తరించింది. దీనికోసం 127,500 కోట్ల రూపాయలు కేటాయించారు. దేశంలో చిప్ డిజైన్, ఫ్యాబ్రికేషన్, డిస్ప్లే తయారీ, అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్, ప్రత్యేక రసాయనాలు, పరిశోధన అభివృద్ది రంగాలను బలపరచడం వంటివి లక్ష్యాలుగా ఉన్నాయి. భారతదేశ సెమీకండక్టర్ మార్కెట్ 2030 నాటికి $100 బిలియన్లకు పైగా చేరుకుంటుందని అంచనా వేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ సందర్భంలో ఇలా పేర్కొన్నారు.
1: आप जानते हैं कि सेमीकंडक्टर इकोसिस्टम का मतलब सिर्फ एक फैक्ट्री नहीं होता है. ये इकोसिस्टम मशीन बनाने वाले, डिजाइन इंजीनियर, रिसर्च इंस्टीट्यूशंस, लॉजिस्टिक नेटवर्क और स्किल टेक्नीशियंस, ऐसे अनेक लेयर के से मिलकर के बनता है. सबके तालमेल से एक चिप तैयार होता है. भारत भी सेमीकंडक्टर इकोसिस्टम की पूरी वैल्यू चेन पर फोकस कर रहा है.
0: ఆంధ్రప్రదేశ్ను ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. కాకినాడ జేఎన్టీయూ వేదికగా ఈరోజు నిర్వహించిన 31వ సీఐఐ ప్రాంతీయ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన పర్యాటక పాలసీ 2024-29 పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం ద్వారా గత 2.5 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించగలిగామని వెల్లడించారు. పీపీపీ విధానంలో రాష్టానికి ప్రముఖ స్టార్ హోటళ్లు వస్తున్నాయన్నారు. క్యార్వాన్ టూరిజం, హోంస్టే, భూ కేటాయింపుల కోసం నూతన పాలసీలు అమల్లోకి తీసుకువచ్చామని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా P4 మోడల్లో బీసీ నిరుద్యోగ యువతకు ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇవ్వనున్నట్లు రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి సవిత సమక్షంలో డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీ ప్రతినిధులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు పరస్పర ఒప్పంద పత్రాలను ఈరోజు మార్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శిక్షణ సందర్భంగా మెటీరియల్ ఉచితంగా ఇవ్వడంతో పాటు అభ్యర్థులకు నిష్ణాతులైన అధ్యాపకులు బోధించనున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని ఆకాశవాణి ద్వారా అందిస్తున్నామని ఆకాశవాణి తిరుపతి కేంద్ర సహాయ సంచాలకులు ఎం సుధాకర్ మోహన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం శ్రీవారి వాహన సేవలు జరిగే సమయంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారం కానుందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి.

0: తిరుపతిలో 3,222 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా సహకరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్టంలో మేయర్ మున్సిపల్ చైర్మన్ పదవులకు ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసింది. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తుల భద్రత కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు హోంమంత్రి మంగళపూడి అనిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: గిఫ్ట్ వచ్చింది.
2: వారే వా, లెజెండ్ బ్యాట్. ఇది
3: దీంతో నేను ఆడతాను.
2: అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ ని నేను.
1: దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది.
2: అరే యార్,
1: చూసారా, దీని మీద నా పేరు రాసుండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ అంటుంది, బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికి అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 6:30 చిత్రసీమ సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 పల్లె ప్రాంతాల కార్యక్రమంలో జైమిని భారతం హరికథ వింటారు కథకులు శ్రీమతి ఎం వాణి భాగవతారిణి. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 2026 సంవత్సరంలో తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది ఈ రాత్రి 8:00. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:40 సినీ పాట, 8:45 చిత్ర జగత్ హిందీ సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంల వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 9:16 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమ సినిమా పాటలు, 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమం. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.
5: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
6: Kia, movement that inspires.
4: రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:10 భక్తిరంజని. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా 3వ రోజు అమ్మవారి అవతారం శ్రీ అన్నపూర్ణాదేవి. 6:30 వినదగుమాట వింటారు వ్యాఖ్యాత శ్రీమతి కె సౌదామిని. 6:35 సేద్యపు శుద్ధుల కార్యక్రమంలో రబీలో సాగు చేసుకోదగ్గ పంటలు వ్యవసాయ అధికారిణి శ్రీమతి బి ఉమామహేశ్వరి గారు అందిస్తున్న వివరాలు. 6:45 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 6:55 ప్రసార వివరాలు. 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. రేపు ఉదయం 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన నిమ్మలో ఔషధ గుణాలు డాక్టర్ జిఎస్ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ప్రసంగం. అనంతరం రసని కుంజం ప్రత్యేక కార్యక్రమం వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంల వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచారం.

0: సరళేఖ వింటారు. రచన శ్రీ కె నవీన్ కుమార్. 8:35 2026 సంవత్సరంలో తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 8:05 9:05 పర్యావరణ కాలుష్యాన్ని నివారించడమేలా శ్రీ వై నంజిరెడ్డి గారి ప్రసంగం వింటారు. 9:30 అభిలాష శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 ప్రజాసేవతో దేశసేవలో భాగంగా కార్మిక చట్టాలు 2025 ప్రత్యేక కార్యక్రమం. కార్యక్రమ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. అతిథి పారిశ్రామిక నిపుణులు శ్రీ పిఎస్ ఠాగూర్. పరిచయకర్త రావల సాయి గిరీష్. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగ సమర్పణ. 10:27 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:30 దార్శనిక భారత్ ప్రధానమంత్రి ముద్ర యోజన. అనంతపురం ఎస్బీఐ రీజనల్ ఆఫీస్ యొక్క డిప్యూటీ మేనేజర్ శ్రీ ఎం మారుతిరెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు. నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపుర కేంద్ర సమర్పణ. 10:45 వాణిజ్య ప్రకటనలు. 10:48 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు. 1:20 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 1:30 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్నం 2:00 ఆంగ్లంలోను, 2:15 హిందీలోను వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 2:30 నుంచి సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు. సాయంత్ర ప్రసారంలో 5:00 లేపాక్షి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 మీ హాస్యం మా గీతం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ సినిమా పాటలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. రేపు రాత్రి 7:15 కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 2026 సంవత్సరంలో తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:40 సినీ గీతం. 8:45 భలే విందు నాటిక రచన శ్రీమతి జోష్ మేరీ. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 9:16 స్పాట్ లైట్. 9:30 చిత్రసీమ సినిమా పాటలు. 10:00 హరికథ. ఇవి రేపటి మా ప్రసార వివరాలు.
1: Sometimes all you need is one final reason. Sometimes all you need is one final reason. Here it is. The all-new Certos scores the highest in B and Gap with a 5-star safety rating. Add to that ADAS Level 2 with 21 autonomous safety features and a robust safety package that comes standard. The all-new Certos is truly built to protect you and your loved ones. Think ahead for you and give you the confidence to go further. So now, the only thing that remains is for you to book it today. The all-new Kia Certos.
2: Kia. Movement that inspires.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ సినిమా పాటలు. కరెక్ట్ల ముందుగా వీరాంజనేయ చిత్రంలో ఘంటసాల పాడిన పాట.

0: శ్రోతల 101.7 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: పెద్దలు మారాలి. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి. సంగీతం బి గోపాలం.

0: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just Rs. 12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
1: Kia, movement that inspires.
2: నువ్వు వస్తావని ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన చంద్రబోస్ గీతం. సంగీతం ఎస్ రాజ్కుమార్.

మాయదారి మల్లిగాడు. ఈ చిత్రంలో పి సుశీల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం కెవి మహాదేవన్.

0: వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: చిత్రసీమ కార్యక్రమం తర్వాత మూగ ప్రేమ. ఈ చిత్రంలో పి సుశీల ఎల్ల రీశ్వరి పాడిన పాట. గీత రచన సివి రమణ, సంగీతం చక్రవర్తి.

మీరింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడు విందాం కంటిరెప్ప వాలినప్పుడు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన లలిత గీతం.

లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. 2030 నాటికి భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. క్రీడాకారులకు మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనల జాబితా నుంచి జంతర్ మంతర్ను తొలగించి కొత్తగా 3 ప్రదేశాలను ఖరారు చేస్తూ ఢిల్లీ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికన్ ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైకేల్ ఉడ్ఫోర్డ్లు సంయుక్తంగా ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. 2030 నాటికి భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 16వ భారత్ యూకే సంయుక్త ఆర్థిక వాణిజ్య కమిటీ సమాపేశంలో గోయల్ మాట్లాడుతూ నిరంతర సంప్రదింపులు, బలమైన వ్యవస్థాగత యంత్రాంగాలు, మెరుగైన సహకారం ద్వారా ఉభయ దేశాల ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. ఇది ఇరు దేశాల వ్యాపార వర్గాలకు నూతన అవకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించిన అవకాశాలను అందిపుచ్చుకుని వాణిజ్యాన్ని, పెట్టుబడులను విస్తృతం చేయాలని, నూతన ఉద్యోగాలను సృష్టించాలని కోరారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఎగుమతులకు బ్రిటన్ మార్కెట్లో సుంకాలు లేని ప్రవేశం లభిస్తుందని చెప్పారు. భారత్ నుంచి స్మార్ట్ ఫోన్లు, ఫార్మాస్యూటికల్స్, ఆభరణాలు, వస్త్రాలు ఎగుమతవుతుండగా బ్రిటన్ నుంచి పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ దిగుమతులకు మంచి అవకాశాలు ఉన్నాయని పీయూష్ గోయల్ తెలిపారు. జపాన్లో ముగిసిన ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన త్రివిధ దళాల క్రీడాకారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సత్కరించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ క్రీడాకారుల క్రమశిక్షణ, కృషితో పాటు టీమ్ స్పిరిట్ను కొనియాడారు. క్రీడా ప్రతిభను గుర్తించి వారిని తీర్చిదిద్దడంలో మిషన్ ఒలింపిక్ వింగ్ కోచ్లు, సహాయక సిబ్బంది అందించిన సేవలను ప్రశంసించారు.
1: ఏక్ మెడల్ కే పీచే బహుత్ సారీ కహానియా హోతీ హై, బహుత్ సారే సంఘర్ష్ భీ హోతే హై. కిత్నీ కఠినాయియో కా ఆప్కో సామ్నా కర్నా పడతా హై, ఫిర్ భీ ఆప్కా హౌసలా, ఆప్కా జజ్బా బరాబర్ బులంద్ రహతా హై. ఆప్కే పూరే సంఘర్ష్ కే పీచే ఆప్కే కోచ్ కీ భీ బహుత్ మహత్వపూర్ణ భూమికా హై. ఆప్కే సపోర్ట్ స్టాఫ్, ఆప్కే ఫిజియో ఔర్ జో న్యూట్రిషనిస్ట్ హై ఔర్ పరివార్ సభీ కా యోగ్దాన్ హై. మై ఉన్ సభీ కా ఆజ్ అప్నీ తరఫ్ సే అభినందన్.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయక్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ క్రీడా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యంగా మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు లక్ష్యంగా క్రీడాకారులు, శిక్షకులు మరింత ఏకాగ్రతతో కృషి చేయాలని రక్షణ మంత్రి పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో రేపు జరిగే మొట్టమొదటి బిమ్స్టెక్ దేశాల హోంమంత్రుల సమావేశానికి హాజరవుతున్న ప్రతినిధుల బృందాలకు, మంత్రులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సాదర స్వాగతం పలికారు. ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, తీవ్రవాదం, ఆర్థిక నేరాలు, సైబర్ ముప్పులను ఎదుర్కోవడంలో బిమ్స్టెక్ దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉక్కు విధానం విజన్ 2047ను, ముసాయిదాను సిద్దం చేసింది. ప్రపంచస్థాయి పోటీతత్వాన్ని తట్టుకునేలా సాంకేతికంగా పురోగమించే పర్యావరణ రహిత సమర్థవంతమైన ఉక్కు రంగాన్ని తీర్చిదిద్దడమే ఈ విధానం ప్రధాన లక్ష్యం. దేశీయంగా పెరుగుతున్న ఉక్కు అవసరాలను తీర్చడంతో పాటు అంతర్జాతీయంగా భారత స్థానాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఈ విధానం దోహదపడుతుంది. ప్రస్తుతం మన దేశంలో తలసరి ఉక్కు వినియోగం 116 కిలోగ్రాములు కాగా 2047 నాటికి దీనిని 302 కిలోగ్రాములకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. జనసేవసే దేశ సేవ అనే నినాదంతో, అంకిత భావంతో ప్రధానమంత్రి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. సేవ సుపరిపాలన అనే మార్గదర్శకత్వంతో 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్దత ప్రజల జీవితాలను మారుస్తోంది. గత దశాబ్ద కాలంలో భారతదేశ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో పెద్ద ఎత్తున సంస్కరణలు వచ్చాయి. దేశంలోకి విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించారు.

0: దానికి ప్రభుత్వం రంగాల వారీగా నిబంధనలను సరళీకృతం చేసింది. రక్షణ, టెలికాం, బీమా, అంతరిక్షం వంటి కీలక రంగాల్లో ఎఫ్డీఐ నిబంధనలను ప్రభుత్వం క్రమంగా సడలించింది. రక్షణ రంగంలో 74% వరకు, టెలికాం, బీమా, అంతరిక్ష రంగంలో 100% వరకు విదేశీ పెట్టుబడులకు అనుమతి లభించింది. 2014 నుంచి 2025 మధ్యకాలంలో భారతదేశం రికార్డు స్థాయిలో 748 బిలియన్ యుఎస్ డాలర్లకు పైగా ఎఫ్డీఐలు వచ్చాయి. మన దేశంలో పెట్టుబడులు పెడుతున్న దేశాల సంఖ్య 89 నుంచి 112కు పెరిగింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANR News_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనల నిర్వహణకు కొత్తగా 3 ప్రదేశాలను ఢిల్లీ పోలీసులు ఖరారు చేశారు. రామ్లీలా మైదానము, బురారీ మైదానము, తూర్పు ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్స్లో ఇకపై ఆందోళనలకు అనుమతి ఉంటుంది. అదే సమయంలో జంతర్ మంతర్ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగించినట్లు పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఉత్తర్వులు ప్రకటించారు. పౌరుల నిరసన హక్కుకు తగిన ప్రత్యామ్నాయ వేదికలను గుర్తించేందుకు కేంద్ర హోంశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా జంతర్ మంతర్ను జాబితా నుంచి తొలగించారు. దేశాభివృద్దిలో యువత కొత్త ఆలోచనలతో, వినూత్న ఆవిష్కరణలతో, బలమైన లక్ష్యంతో భాగస్వాములు కావాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఢిల్లీ డైలాగ్ 2026 సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ మాత్రం ఆశ్చర్యకరమైన వృద్దిని, పటిష్టతను కనబరుస్తోందని అన్నారు. అనేక దేశాలు వృద్ధాప్య జనాభాతో సతమతమవుతుంటే భారత్లో జనాభా సగటు వయస్సు 30 సంవత్సరాలలోపే ఉందని, రాబోయే 3 దశాబ్దాల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని పేర్కొన్నారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
1: All we have to do is to demonstrate the strength of 1.4 billion people. So you are an aging population, I am a young population. My average age is below 30 years. For the next 30 years, I will remain below 30. So from now until 2047, I will become a $30 trillion economy and the fastest growing large economy. I tell every minister, this is a paper, you put any growth rate you want. And calculate your GDP in the next 22 years, up to 2047. Let's put the two numbers side by side and then realize.
0: యువత శక్తి సామర్థ్యాలపై, వారి ఆకాంక్షలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని మంత్రి పేర్కొన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రాంతంలో ప్రాంతీయ కాలుష్య నియంత్రణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం ఆంక్షలు విధించడం కంటే ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారానే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఏ ఒక్కరి మనోభావాలను దెబ్బతీయకుండా పర్యావరణ పరిరక్షణలో సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోమాలియా బాగ్చి, జస్టిస్ వి మోహన్లు స్పష్టం చేశారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని టపాసుల వినియోగాన్ని పరిమిత సమయానికి కుదించాలని, ప్రజలందరూ స్వచ్ఛందంగా దీనికి సహకరించాలని కోర్టు విజ్ఞప్తి చేసింది. వాయు శబ్ద కాలుష్యాల వల్ల జరిగే నష్టాలపై విస్తృతంగా ప్రచార సామగ్రిని ముద్రించి అవగాహన కల్పించాలని సూచించింది. అదేవిధంగా మార్కెట్లో కాలుష్యాన్ని ఎక్కువగా వెదజల్లే టపాసుల విక్రయాలను నియంత్రించి తక్కువ హానికరమైన రకాలను మాత్రమే అనుమతించే అంశాలను పరిశీలించాలని సూచించింది. కాగా తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అమెరికన్ ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ ఉడ్ఫోర్ట్లు సంయుక్తంగా గెలుచుకున్నారు. ఆర్థిక వ్యవస్థల్లో వచ్చే హెచ్చుతగ్గులను అదుపు చేస్తూ స్థిరత్వాన్ని సాధించేందుకు ఉపయోగపడే అర్థశాస్త్ర నమూనాలను రూపొందించినందుకు గాను వీరిద్దరికీ ఈ పురస్కారం లభించింది. కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు అనుసరించే ఆర్థిక ద్రవ్య విధానాలకు వీరి పరిశోధనలు బలమైన పునాదిగా నిలిచాయని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. భవిష్యత్తు ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గృహాలు, వ్యాపార సంస్థలు ఖర్చులు, పొదుపు, పెట్టుబడులు, ధర నిర్ణయాలు ఎలా తీసుకుంటాయో తెలియచేసే నమూనాలను వీరు అభివృద్ది చేశారు. వైద్య సేవల ధరల విషయంలో మరింత పారదర్శకతను తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రులు, క్లినిక్లు తాము అందించే వైద్య సేవలు, సదుపాయాలకు వసూలు చేసే ధరలను అందరికీ కనిపించేలా స్పష్టంగా ప్రదర్శించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ లేఖ రాశారు. చికిత్సా ఖర్చులను రోగులు ముందే అంచనా వేసుకోవడానికి, బిల్లుల వివాదాలను నివారించడానికి ఇది దోహదపడుతుందని తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ NHRC 33వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు న్యూఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఉత్పన్నమవుతున్న సాంకేతిక సవాళ్ల నేపథ్యంలో మానవ హక్కుల పరిరక్షణను మరింతగా బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను కమిషన్ ఈ

0: సందర్భంగా స్పష్టం చేసింది. ముఖ్యాంశాలు. 2030 నాటికి భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. క్రీడాకారులకు మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనల జాబితా నుంచి జంతర్ మంతర్ను తొలగించి కొత్తగా 3 ప్రదేశాలను ఖరారు చేస్తూ ఢిల్లీ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం పల్లె ప్రాంతాలు. ఈనాటి పల్లె ప్రాంతాల కార్యక్రమంలో జైమిని భారతం హరికథ వింటారు కథకులు శ్రీమతి ఎం వాణి భాగవతారిణి. వినండి జైమిని భారతం హరికథ.

విజ్ఞులైన ఆకాశవాణి శ్రోతలకు నా హృదయపూర్వక వందన చందన మందారాలు సమర్పించుకుంటున్నాను. కౌరవ పాండవ మహాసంగ్రామం సరస్వతీ నదీ తీరంలో గల కురుక్షేత్రంలో 18 అక్షోహిణీల సైన్య బలంతో ఇరుపక్షాల వారు 18 రోజులు పోరాడినారు. యతో ధర్మ సతో జయ అన్న సూక్తిని విశిష్ట నిదర్శనంగా ధర్మమూర్తులైన దైవభక్తులకు పాండవులకు అఖండ విజయం కలిగింది. శ్రీకృష్ణ పరమాత్మ దివ్యానుగ్రహ పాత్రుడైన పాండవాగ్రజుడైన ధర్మరాజు సాక్షాత్ ధర్మదేవతలాగా హస్తినాపుర సింహాసనం అలంకరించాడు. నాడు వనంలో ఉన్న, నేడు భవనంలో ఉన్న ధర్మరాజు హృదయం సర్వదా సర్వేశ్వర చరణ సేవాసక్త. ఆయన రాజ్యభోగముల మధ్య నున్న గోవింద పదారవింద నిష్ఠుడైన పరమయోగి ఇట్లు భగవతోత్తముడైన ధర్మరాజు రాజ్యమేల్చున్నాడు. కురుక్షేత్రంలో వీరస్వర్గ మలంకరించిన వీరాభిమన్యుని భార్య విరటుని కుమార్తె ఉత్తర గర్భవతిగా ఉన్నది. ద్రోణపుత్రుడైన అశ్వత్థామ పాండవ వంశం లేకుండా అపాండవం చేయుటకు గల ద్రోణి బాణాగ్ని ఉత్తర గర్భం విచ్ఛిన్నం గావించాలని అస్త్రం ప్రయోగించాడు. వెంటనే ఉత్తర కుమార్తె పరమాత్మను ప్రార్థింప అండపిండ బ్రహ్మాండ నాయకుడు ఆత్రత్రాణ పరాయణుడు ఆది మధ్యాంతరహితుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తర గర్భాన్ని కాపాడి పాండవ వంశాన్ని కాపాడినాడు. అంత ఒకనాడు సుముహూర్తంలో ఉత్తర ఒక కుమారుని కన్నది శుభ సూచిక.

ఉత్తర కన్యకు చందమామ వంటి కుమారుడు జన్మించాడు. పాండవుల ఆనందానికి అంతులేదు. రాజపురోహితులు ధర్మరాజును చూసి, ధర్మనందన, ఈ బాలుడు మాతృగర్భముతో తానీక్షించి పుండరీకాక్షుని యావద్విశ్వంలో పరీక్షించాడు కాన ఇతడు పరీక్షన్ నామధేయమున పరీక్షిత్ అను పేరుతో లోకమును పిలుస్తారు. ఇతడు సకల సద్గుణ సంపన్నుడై ఆదర్శ మహిపాలుడై పరమ భాగవతోత్తముడై సురముని జన సమస్తుల్యుడవుతాడు. జగద్గీత కర్ముడై అఖండ కీర్తి వహించి జీవన్ముక్తుడై కడకు మహానిర్యాణ పదము అధిష్ఠించగలడు. విధివశాన తుదకి ఇతడొక ఘోర శాపమునకు గురి అయినా ఆ శాపమును కూడా ముక్తికి సోపానంగా చేసుకొని వాసుదేవుని భక్తి మహిమచే స్థిత ప్రజ్ఞుడై ముకుందైక్య సిద్ధి నందగలడు. జనన మరణ తుచ్చపుచ్చ శిరోకరాళ సంసార సర్వభీతులైన మానవులందరికీ ఈ పరీక్షిత్తు తక్షణ రక్షణోపాయం చూపించగలడు. పరంపరాగతమైన మీ కురువంశం పుణ్యఫలం చేతనే గాక యావత్ పృథ్విశ్వమానవ సుకృత ఫలం చేత ఈ బాలుడు అవతరించినట్లు మేము భావిస్తున్నాం. సాక్షాత్ కృపామూర్తి అయిన ఈ పరీక్షిత్తు

మహాతపస్సులైన బ్రాహ్మణోత్తములు తెలిపిన పరీక్షిత రాజకుమారుని శుభోదయం అందరికీ ఆనందదాయకమైనది. వంశాన్ని నిలిపినందుకు, తమ వంశాన్ని నిలిపినందుకు కుంతీదేవి పురుషోత్తముడైన కృష్ణ భగవానుని ఇలా ప్రార్థిస్తున్నది.

సర్వేక్షణ రూపాల బాలుడు దినదిన ప్రవర్ధమానుడై పెరిగి పెద్దవాడుగుచున్నాడు. ధర్మరాజు ధర్మనిరతుడై

ప్రజా పరిపాలన చేస్తున్నాడు. వాసుదేవుని అనుగ్రహంతో 3 అశ్వమేధ యాగాలు చేసి వారి తాతల తండ్రుల ఆత్మలకు శాంతి కలిగించాడు. పెద్దవారికి, చనిపోయిన వారికి, స్వర్గస్థులైన వారికి సద్గతులు కలిగించి వారిని పుణ్యలోకాలకు పంపించాడు ధర్మరాజు. అనంతరం కుంతి, గాంధారి, ధృతరాష్ట్రులని నిర్యాణం శ్రీకృష్ణ పరమాత్మ అవతారం చాలించాడు. విదురుడు నిర్గమించాడు. అయిన వాళ్ళు, పెద్దలు, బంధువులు దూరమైన కృష్ణ పరమాత్మ లేని లోటు ధర్మరాజుకి జీవితం పైన విరక్తి కలిగింది. కలుష స్వరూప కలిపురుష ప్రవేశాలు జరిగాయి. ధర్మరాజు గమనించి దేవకీ నందనుడు లేని ఈ భూమిపైన ఉండలేకపోయాడు. ధర్మరాజు మనుమడైన పరీక్షిత్తునకు పట్టాభిషేకం, యువరాజ్యాభిషేకం చేసి ద్రౌపదీ సోదరులను అనుగమింపగా మహాప్రస్థాన యాత్రోత్యుక్తులై ముక్కు పచ్చలారని ముద్దు మనమని చేరదీసి ముద్దాడి ఇలా అంటున్నారు. నాయన పర్షిన్ మహారాజా, జన

నాయన పరీక్షిత్ కుమార మనుమడ, మాకు సెలవిప్పించు తండ్రి. మీ తండ్రి గారు లేరని, మీ తాతలు లేరని ఏమాత్రం కూడా దిగులు పడవద్దు తల్లి. తండ్రి నీవు ధైర్యం వహించు, ఆ వాసుదేవుడే నీకు తాత తండ్రి, నీకు దిక్కు వారి తల్లిదండ్రి సర్వం అతడి. ఈ సామ్రాజ్య భారం నీ భుజస్కంధాల పైన పెట్టి వెళుతున్నామని ధర్మరాజు పరీక్షన్ మహారాజుకి దివ్యోపదేశములు చేసి అనునయించి ఓదార్చి అతన్ని ముద్దాడి ధౌమ్య కృపాచార్యాది బ్రాహ్మణోత్తములు అప్పగించి ద్రౌపదీ సోదరులు అనుగమింప పరమపదం చేరుకున్నారు. అంటే స్వర్గస్థులైనారు. పరీక్షిత్తుడి పట్టాభిషిక్తుడి ధౌమ్య కృపాచార్యులు కన్నుల కనుసన్నలలో పెరిగి పెద్దవాడైనాడు. పెండి వయసు వచ్చింది. తన మేనమామ ఉత్తరుని కుమార్తె ఇలాదేని వివాహమాడి ఆమె వలన జనమేజయాది కొడుకులను కన్నాడు. అతడు పూర్వ మహామహీపతుల మరపించే విధంగా మహీశ్వరోత్తముల ఆజ్ఞ ప్రాజ్ఞల శిరసావహించి పరిపాలన చేస్తూ వీరుడై గంగానదీ తీరంలో 3 అశ్వమేధ యాగాలు చేసి కురువంశ కీర్తి నిలబెట్టాడు. యుద్ధాలతో పని లేకుండా శాంతియుత పరిపాలన చేస్తూ అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్ మహారాజు ఇలా ఉండగా ఒకనాడు సరస్వతీ నది తీరాన వింత దృశ్యం గోచరించి గోరూపమున భూదేవి కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నది. ఏకపాద వశిష్ఠయై నిలచియున్న ధర్మదేవత ఆమె చెంతనే వృషభ రూపమున నుండి ఆమెనిట్లు ప్రశ్నించుచున్నది. అట్లడిగిన వృషభ రూప ధర్మదేవతతో గోరూపమునున్న భూదేవి ఇలా పలికింది. నాయన ధర్మదేవత, నీకు తెలియనిదేమున్నది తండ్రి? సమస్త కళ్యాణ గుణాకరుడు వాసుదేవుని పాదార విందాలకు దూరమైన నేను దుఃఖం ఆపుకోలేకపోతున్నాను. ఆ శ్రీకృష్ణ స్పర్శలేని అందువలన నీ కదా 3 పాదాలు కోల్పోయి ఏక పాదంతో కుందుచున్నావు అని

సంభాషించుకొనుచు కొనుచున్న సమయంలో మన పరీక్షిత్ మహారాజు సమీపించే సమయానికి ఒక దుర్మార్గుడు ఎద్దును ఆవును కాలితో, భూదేవిని ధర్మదేవతను కూడా కాలితో తన్నాడు. అది చూసిన అభిమన్యుని సుతుడు కోపంతో కళ్ళెర్ర చేసి, ఎవడవరా నీవు అహంకారి, సాధు జంతువులైనా ఆ రెంటిని కూడా తన్నావు నీవు, అకారణంగా సాధు జంతువులను బాధ పెట్టావు అని వాడికి విల్లు ఎక్కుబెట్టి చంపబోయాడు. వెంటనే పరీక్షిత్ కాళ్లపైన పడి చంపవద్దని అతడు వేడుకున్నాడు. వాడి కలిపురుషుడని గమనించాడు పరీక్షిత్ మహారాజు. అర్జున పౌత్రుడు కలిపురుషుని దేశం వదిలి వెళ్ళిపోమ్మన్నాడు. ఎక్కడకు వెళ్ళి తలదాచుకోమంటావు ప్రభు అనా, ప్రాణివధ చేసే జరిగే దగ్గర, స్త్రీ దగ్గర, మధుపానంలో, జూదంలో దాగి ఉండమనా మహారాజా? నాకు ఇచ్చిన 4 స్థానాలు నీచ స్థానాలి, కొంతసేపైనా నేను సుఖంగా ఉండే భాగ్యం లేదా నాకు అని కలి అడగ్గానే, అయితే సువర్ణంలో కూడా ఉండమన్నాడు. కలిపురుషుడు సంతోషించాడు, వెళ్ళిపోయాడు. గౌరవృషభ రూపంలో ఉన్న ధర్మదేవతను భూదేవికి అభయమిచ్చి పంపించాడు పరీక్షిత్ మహారాజు. కలిపురుషుడు ప్రభు మీద కోపంతో ఎప్పుడెప్పుడా పగ తీర్చుకోవాలని మహారాజును వంచడానికి ఎదురు చూస్తున్నాడు. ఒకనాడు మహారాజు అరణ్యానికి సైన్య సమేతంగా వేటకు వెళ్ళాడు. జనులను మునులను బాధ పెడుతున్న క్రూర మృగాలను వేటాడి దప్పిక గొని అలసిపోయి వచ్చి శమిక మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు. ఆశ్రమంలో ఎవరూ కనిపించలేదు. లోపలికి వెళ్ళి చూడ, శమికుడు తపసమాధిలో ఉన్నాడు. పరీక్షిత్ దాహానికి నీళ్లు ఇవ్వమని అడిగాడు. అప్పటికే కలిపురుషుడు పరీక్షిత్ మహారాజులో ప్రవేశించాడు. సమాధి నిష్టలో ఉన్న శమికుడు పలుకలేదు. వెంటనే మహారాజు కోపంతో పరీక్షిత్ ముని వైఖరికి అపార్థవశుడై కోపోద్రిక్తుడై ఇట్లు భావించాడు. అవురా, ఇతడు నిజంగానే తపస్సు చేస్తున్నాడా లేక దొంగ సన్యాసి అయ్యతడు అని ఇలా

ఎట్లు అకారణంగా క్రోధవశుడు కాగా కాగానే కలి మహారాజులో బాగా ప్రవేశించాడు. దొరికిన అవకాశాన్ని విడిచిపెట్టుకోలేదు ఆ కలి. రవ్వంత తావు దొరికినా చాలనుకున్నాడు. కపట ధ్యాన నిమగ్నుడై నిమగ్నుడని ఆ శముకుని భావించినటువంటి మహారాజు కోపంతో కళ్ళర చేసి, అవురా, ఏమి కపటమునికి

అహంకారము నాలుక పిడచగట్టిపోతున్నది. దాహబాధ భరించలేకపోతున్నాను. నీళ్లు ఇవ్వమని ఎంత అడిగినా కూడా ఇతడికి లెక్క జమ లేదు. ఇతడు ఏమాత్రం కూడా చెల్లించటం లేదు. ఇది మంచిది కాదు ఇతనికి అని ఎన్నడూ కూడా క్రోధం లేని ధర్మమూర్తి అయినటువంటి ధర్మపరియపాలన చేస్తూ ప్రజలను కన్నబిడ్డలను జనులను మునులను కూడా ఎంతో ప్రేమగా ఆదరణగా చూసే మహారాజు ఎంతగా మారిపోయాడు. అలా కోపంతో ఇతన్ని మన్నించకూడదు. ఇతనికి తగిన ప్రాయశ్చిత్తం చేయాలనుకున్నాడు పరీక్షన్ మహారాజు. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక చచ్చిన పామును విల్లు లేవనెత్తి ముని మెడలో వేసి తాను హస్తినానగరానికి వెళ్ళిపోయాడు. ఆశ్రమంలో ఫలపుష్పాదుల కోసం వెళ్ళి తిరిగి వచ్చిన శముకుని కుమారుడు తపస్సంపన్నుడైన శృంగి తండ్రి మెడలో సర్ప కళేబరాన్ని చూసి ఆశ్రమవాసుల వలన సర్వము కూడా తెలుసుకున్నాడు. హస్తినాపురవాసుడైనటువంటి ధర్మ పరిపాలన చేస్తున్నటువంటి అభిమన్యు కుమారుడైన పరీక్షన్ మహారాజు వేటకు వచ్చి ఆశ్రమానికి వచ్చిన విషయాన్ని అక్కడ ఆశ్రమంలో ఉన్న ఆశ్రమవాసులైన మునీశ్వరులు తెలుసుకున్నారు. కనుకనే ముందుగానే అది తెలుసుకొని శృంగి కోపంతో తన తండ్రి మెడలో చచ్చిన పామును వేసిన పరీక్షిత్ మహారాజు 7 రోజులలో తక్షక విషాగ్ని జ్వాలలకు, తక్షకుడు అంటే పాము అండి, ఆ సర్పం తక్షక సర్ప విషాగ్ని జ్వాలలకు గురి అయి మరణించుగాక అని మహత్తరమైన గొప్ప శాపాన్ని ఇచ్చాడండి. శమికుడు యోగం నుండి లేచి కుమారుని చూసి, ఎంత పని చేశావు కుమార, ఎంత పని చేశావు నాయన, నీ శాపం మళ్ళించమన్నా మన్నాడు. కుమారుడు, వీల్లేదు తండ్రి, నిన్ను ఇంత పరాభవించిన ఆ దుర్మార్గుడైన రాజు కానీ పేద కానీ నేను సహించను. విజ్ఞానం లేకుండా, ఏమాత్రం కూడా ఆలోచన లేకుండా, మహాతపస్సంపన్నుడు అయిన నిన్ను ఇంతటి పరాభవించిన వాణిని క్షమించమంటావా అనగాని, కాదు నాయన, ధర్మ పరిపాలన చేసే రాజు రాజ్యానికి లేకపోతే రాజ్యం అరాచకమైపోతుంది. అందుకే నీ శాపాన్ని మళ్ళించుకోమంటున్నాను తండ్రి, తొందరపడి శపించావు. అతడు అరణ్యానికి వచ్చి వేటాడి క్రూర సింహాలతో పోరాడి వేటాడి అలసిపోయాడు. దాహబాధ భరించలేక మన ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమంలో పిలిచాడు. నేను ఒక్కడినే తపస్సు చేసుకుంటూ ఉంటే అతడు అపార్థం చేసుకొని ఇలా ఏదో ఎగతాళిగా, నాకతడు స్నేహితుడు కూడాను, ఎందుకు అలా చేశాడో నాకు బొత్తిగా బోధపట్టం లేదు కుమార, దేశాన్ని అరాచకం చేయవద్దు, కనుకని నీ శాపాన్ని మళ్ళించుకో, అతడు కోపంతో ఇలా చేశాడనుకుందాం. బ్రాహ్మణులకు శాంతం చాలా అవసరం. నీకు శాంతం ఉన్నదా? నీవు మహారాజుని వెనక ముందు లేకుండా, ఆలోచన చేయకుండా, విజ్ఞానం నశించి నీవు శపించావే, ఇది మేలనుకున్నావా కుమారా నీకు అని చెప్పి ఇలా ఎప్పుడైతే అన్నాడో బాధపడుతూ ఉన్నటువంటి మహారాజు దగ్గరకు, కుమారుని ఎంత చెప్పినా వినలేదు గనక మహారాజు దగ్గరకు విచారించి ఒక మనిషిని తన శిష్యుని పంపించాడు ఇలా శాపాన్ని మళ్ళించుకోమని. కానీ వీలు పడలేదు. మహారాజు చాలా బాధపడుతూ ఉన్నాడు. అలా బాధపడుతూ గంగానదీ ప్రాంతం చేరుకొని విధి వైపరీత్యం అనుకుని విచారించి పరీక్షిత్ నరేంద్రుడు పెద్ద కుమారునికి ప్రజా సమక్షంలో రాజ్యాభిషిక్తుని చేసి భార్యాబిడ్డలను రాజ్యాన్ని వదిలి విరాగే గంగా జలాల మధ్య కూర్చొని ధ్యానం చేస్తూ నిమగ్నుడైనాడు. అతని భక్తికి మెచ్చి తీర్థంకరులు మహానుభావులకు విశ్వామిత్ర, మైత్రేయ, భృగు, వశిష్ఠ, పరాశర, చవన, భరద్వాజ, పరశురామ, దేవల, గౌతమ, కశ్యప, కపిల, కణ్మ, కలశ సంభవ, వ్యాస, పర్వత, నారదాది ప్రముఖులకు బ్రహ్మర్షి, దేవర్షి, రాజర్షి పొంగవులు, కాండవర్షులకు అరుణాదులు నానా గోత్రోద్భవులకు మహామునులు శిష్య ప్రశిక్ష సమేతులై వారందరూ పరీక్షన్ మహారాజును చూడాలని
మహాభక్తుడైన

పరీక్షిత్ మహారాజు ధర్మనిరుతుడై పరీక్షిత్ మహారాజు దగ్గరకు దర్శించడానికి వచ్చారు. ఇంతలో సుఖ మహర్షి కూడా ప్రవేశించి మహారాజుకి వేదాంత బోధ భగవద్బోధ చేసి భగవద్ధ్యానంలో ఉండా మన రాజు భగవద్ధ్యానంలో నిమగ్నుడైనాడు. తక్షకుడు పరీక్షిత్ కాటు వేయటానికి ప్రయాణమై శృంగి శాపానికి గురి అయిన నేటి 7వ రోజు అనుకొని వస్తుండగా మార్గ మధ్యంలో సర్ప విషహరణ సమర్థుడగు కశ్యపుడను ఒక బ్రాహ్మణుడు కలిశాడు. మాటల సందర్భంలో అతడు హస్తినకు రాజుగారి ఆపద తొలగించాలని పోతున్నానని చెప్పగా, రాజుగారి ఆపద నీవు తొలగించలేవు, శృంగి శాపాన్ని నీవు తొలగించలేవు, నీకు ధనమే కదా కావలసింది అని అతనికి కావలసిన ధనం ఇచ్చి అతన్ని వెనక్కు పంపించి ఒక జామ పండులో లీనమైనాడు తక్షకుడు. అతనికి కావలసిన ధనమిచ్చి ప్రయత్నం రింప చేసిను వెనుకకు పంపించి వేశాడు. జంబీర ఫలమున చేరి అంటే నిమ్మకాయలో చేరి పరీక్షిత్ మహారాజు నిజరూపము ధరించి తక్షకుడు పడగ విప్పి బుసలు కొడుతున్నాడు. అందరూ జయజ్వన్లు చేస్తున్నారు. పరీక్షిత్ మహారాజు తక్షక బుసలకు రుసరుసలకు ఏమాత్రం భయపడలేదు. దేహగేహాల పైన మొహాన్ని విడిచిపెట్టి పరమాత్మ అయినటువంటి వసుదేవనందనుడైన జగద్రక్షకుడైనటువంటి వాసుదేవునిలో లీనమైనాడు. జగన్నాథుని ధ్యానంలో మృత్యువుని చూడగలిగాడు కానీ ఏమాత్రం భయపడలేదు. పరమాత్మ ధ్యానంలో నే ప్రాణత్యాగం చేసి వైకుంఠవాసుని చేరుకున్నాడు. మోక్షాన్ని పొందాడు. పరీక్షిత్ మోక్షం

మీరింతవరకు పల్లె ప్రాంతాల కార్యక్రమంలో జైమిని భారతం హరికథ విన్నారు. కథకులు శ్రీమతి ఎం వాణి భాగవతారిణి. ఇప్పుడు విందాం ఒక జానపద గీతం.

గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:45 కావస్తోంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వికసిత భారత్.
1: ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకం గురించి నిజామాబాద్ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీమతి సంగీత గారు అందించే వివరాలు విందాం.
2: పిఎంఎఫ్ఎంఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసిన స్కీము ఇది. ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ అని అంటారు దీన్ని. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ సౌజన్యంతో ఇద్దరి షేర్తో రన్ అవుతున్న స్కీము. 2020-21 ఇయర్ నుంచి 2024-25 సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా ఈ స్కీమ్ రన్నింగ్ లో ఉంది. రీసెంట్ గా 30th September 2026 మొన్న మనకి మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు స్కీమ్ కి. అప్ టు 31st March 2027 దాకా కూడా మనకి ఈ స్కీమ్ ని ఎక్స్టెన్షన్ ఇచ్చారు. కాకపోతే చాలా మందికి స్కీమ్ ఉన్నట్టుగా తెలియదు, వాళ్ల కోసమే మనం ఈరోజు వివరంగా క్లుప్తంగా చెప్పాలని నేను స్టూడియో దాకా రావడం జరిగింది. పిలిచినందుకు చాలా ధన్యవాదాలు. నా పేరు సంగీత, నేను జనరల్ మేనేజర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ నిజామాబాద్. అండ్ నిర్మల్ కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నాను. ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అంటే మన ఆహార సంబంధిత పరిశ్రమలు ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఆల్రెడీ పెట్టుకుని ఉన్నారో లేకపోతే ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అది ఎలా అప్లై చేయాలి, దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎంతవరకు సబ్సిడీ పొందొచ్చు అనేది నేను మీకు వివరంగా తెలియజేస్తాను. మనకి ప్రతి జిల్లా గానీ రాష్ట్రం గాని ఎక్కడ కూడా మనకేంటంటే విలేజ్ లెవెల్లోనే ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. లైక్ మనం చిన్న హోటల్స్ చూస్తాము, కర్రీ సెంటర్స్ చూస్తాము, లేకపోతే అక్కడ పండే పంటలను బట్టి అక్కడ బేస్ ఏదైతే ఉందో రా మెటీరియల్ బట్టి అక్కడ ఇండస్ట్రీస్ అనేవి పెడతారు. మన జిల్లాకు సంబంధించినంత వరకు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అంటే ఒక జిల్లా ఒక ప్రొడక్ట్ అనేది ఎప్పటి నుంచో మనకి నేషనల్ వైడ్ గా వింటున్నాము. మన జిల్లా నిజామాబాద్ కు సంబంధించి ODOP వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ లో పసుపు అనేది మనం చూస్ చేసాం. ఎందుకంటే ఇక్కడ పండే పసుపు అనేది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశ వ్యాప్తంగానే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా మంచి గిరాకీ ఉంది. వాటికి సంబంధించిన పరిశ్రమలు ఏమన్నా ఉంటే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే మొట్టమొదటి ప్రాధాన్యత వాటికి ఇస్తాం. అది కాకుండా ఇంకేదైనా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ లైక్ మీరు ఆహార సంబంధిత పరిశ్రమ అంటే చిన్న హోటల్ పెట్టుకున్నా అది కూడా ఆహార సంబంధిత సేవ పరిశ్రమ అంటాం దాన్ని మనం. సేవ అనేది ఏంటంటే ప్రొడక్షన్ అనేది ఉండదు, విల్ ప్రిపేర్ అంటే మనం తయారు చేయడానికి వాడే సామాగ్రి ఏదైతే ఉందో అది మనము ఈ లోన్ ద్వారా ఈ స్కీమ్ ద్వారా మనం పొందుతాం. అందుకనే మనం సేవ అంటాం. ఉత్పత్తి సంబంధించిన పరిశ్రమ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. ఇప్పుడు పసుపు ఉందనుకోండి, మనం పసుపు కొంటాం, దాన్ని మనం పాలిష్ చేసి గ్రైండింగ్ చేసి దాన్ని ప్యాకేజ్ చేసి దానికి ఒక ప్రొడక్ట్ కి ఒక బ్రాండింగ్ ఇచ్చి మనము మార్కెట్ లోకి తీసుకొస్తాం. దాన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఉత్పత్తి సంబంధించిన పరిశ్రమ అంటాం. ఇవి రెండు వేరు వేరు రకాల పరిశ్రమలు. అయితే దీంట్లో ఏంటంటే ఈ లక్ష్యంలో ఉండాలని ఏం లేదు. అంటే పరిశ్రమ అనగానే చాలా మందికి ఏం గుర్తొస్తుందంటే మనం చిన్నప్పటి నుంచి ఏదో ఫోటోలు మనం చూస్తూ ఉంటాం కదా, ఇండస్ట్రీ పొగలు వెదలు చల్లడము లేకపోతే ఏదో మసిబారిన ఇట్లా అంటే మనం అంటే చిన్నప్పటి నుంచి మనం చూసే ఇమేజెస్ అవే గుర్తొస్తాయి. పరిశ్రమ అంటే ఏం లేదు, శ్రమించి చేసేదే కూడా పరిశ్రమ కిందే వస్తుంది. దాంట్లో మెయిన్ రూరల్ ఏరియాస్ లో ఏంటంటే మనకి వాళ్ళకి చిన్న చిన్నగా చేసుకుంటూ ఉంటారు. 1 లక్ష రూపాయలు స్టార్ట్ చేసి దాంట్లో ఇప్పుడు బాయిలరే ఉందనుకోండి, దానికి 10 లక్షల వరకు మీకు స్కీమ్ లో అప్లై చేసుకోవచ్చు. బాయిలర్స్ ఉంటాయి, పాలిషర్స్ ఉంటాయి, మొత్తంగా కలిపి మీకు 10 లక్షల లో మీకు ఆ రెండు కూడా ఈ పసుపు రైతులకు చాలా పనికొచ్చే యంత్రాలు అన్నమాట. యంత్రాలు అనొచ్చు, ఒక ఎక్విప్మెంట్ అనొచ్చు. వీటిని ఏంటంటే మీరు డైరెక్ట్ గా కొంటే మీకు ఎక్కువ కాస్ట్ పడుతుంది, రైతులంతా భరించలేరు కాబట్టి. ఇది కూడా ఫుడ్ ప్రాసెసింగ్ లో భాగంగా మేము పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ లోనే మీరు అప్లై చేసి 35% వరకు సబ్సిడీ, మాక్సిమం 35 అండి, యూనిట్ కాస్ట్ అంటూ ఇంత లేదు, మాక్సిమం 35% వరకు మీరు సబ్సిడీ గ్రాంట్ కింద మీరు పొందొచ్చు. అది కూడా 3 ఇయర్స్ వరకు కూడా మీరు అది గ్రాంట్ డైరెక్ట్ గా మీకు అకౌంట్ లో డిపాజిట్ చేయడం జరగదు. 3 ఇయర్స్ వరకు మీరు దాన్ని పరిశ్రమని నీట్ గా ఈఎంఐస్ కడుతూ మళ్ళీ మనకు సంబంధించిన మెషినరీ అంతా కూడా బాగా మెయింటైన్ చేస్తూ ప్రొడక్షన్ అంతా కూడా మార్కెట్ లో బాగా అమ్ముకోవడం గానీ బ్రాండింగ్ చేయడం గానీ అట్లాంటివన్నీ కూడా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో పెట్టిందనమాట. అయితే ఈ స్కీమ్ వల్ల ఉపయోగం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉందన్నాం గానీ దానికి ఎవరు అర్హులు అనేది మనకి చాలా మందికి తెలియదు. ఈ విషయంలో ఏంటంటే లోకల్ ఎవరైనా ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో అప్లై చేసుకోవాలనుకుంటే నిజామాబాద్ జిల్లా వాస్తవ్యులే ఉండాలి. 18 ఇయర్స్ ఎబో ఉన్నవాళ్ళు అప్ టు ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మినిమం ధృవపత్రాలు ఏంటంటే క్యాస్ట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్. ఎందుకంటే మనము అక్కడ బ్యాంక్ పంపిణీకి

అసలు వీళ్ళకి అకౌంట్ ఉందా లేదా చూస్తామన్నమాట. మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ప్రాజెక్ట్ రిపోర్టులో ఏముంటుందనేది కూడా చాలా మందికి ఐడియా ఉండదు. దాంట్లో మనకు సంబంధించినంత వరకు రా మెటీరియల్ ముడి సరుకులు ఎక్కడ దొరుకుతాయి, అది ఎంతవరకు మేము తీసుకోగలుగుతాము, దానికి సంబంధించిన మెషినరీ ఏంటి, ప్రొడక్షన్ ఎంత వస్తుంది, టర్న్ ఓవర్ ఎంత అవుతుంది, అది ఎన్ని సంవత్సరాల్లో ఈఎంఐస్ నేను పే చేసుకోగలుగుతాను, ఫ్యూచర్ రాబోయే కాలంలో ఆ పరిశ్రమ ఎంతవరకు నడవగలుగుతుంది, ఎలా పనిచేస్తుంది, దానివల్ల లాభాలేంటి, అన్ని కూడా మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో మనం పొందుపరుస్తాం. పల్లెటూరులో ఉండే చాలా మంది రైతులకు కానీ లేకపోతే అదర్ చదువుకున్న వాళ్ళకి కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం అనేది వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అది మనం చార్టెడ్ అకౌంటెంట్స్ గానీ లేకపోతే కొంచెం అకౌంటెంట్స్ తెలిసిన వాళ్ళు మాత్రమే తయారు చేయగలుగుతారు. ఇలాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం ఏంటంటే డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్ వాళ్ళని అపాయింట్ చేసింది. వాళ్ళు కూడా మా ఆఫీస్ లో భాగంగానే వాళ్ళు పనిచేస్తారు. ఎవరికైనా అవసరం ఉంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తారు, వాళ్ళకి ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలో గైడెన్స్ చేస్తారు. ఒకవేళ పరిశ్రమ కొంచెం పెద్ద ఎత్తున వాళ్ళకి ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన లైసెన్స్ ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటాము, ఆ లైసెన్స్లు గానీ ఉద్యమాధారం అంటే పరిశ్రమ ఎక్కడుంది, ఎంత టర్న్ ఓవర్, ఎంత కెపాసిటీ, ఎంతమంది పనిచేస్తారని సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది ఉద్యమ రిజిస్ట్రేషన్ అని, అది ఎలా అప్లై చేయాలి, అవన్నీ కూడా మీకు డిఆర్పీస్ డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ గైడ్ చేస్తారు. ఇదంతా తెలియాలంటే ఖచ్చితంగా మీరు డిఆర్డీఏని గానీ డిఆర్డీఏ డిపార్ట్మెంట్ లో ఏంటంటే ఎస్ఎస్జీస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి, దాంట్లో ఇండివిజువల్ కూడా అప్లై చేసుకోవచ్చు, గ్రూప్స్ గా కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే రెండు విధాలుగా ఉంటుంది అనమాట స్కీమ్. పిఎంఎఫ్ఎంఏ అనేది ఇండివిజువల్ గా చేసుకోవచ్చు, గ్రూప్ లో కూడా చేసుకోవచ్చు. డిఆర్డీఏ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు, అక్కడ కూడా రిసోర్స్ పర్సన్స్ ఉంటారు. మా దగ్గర అదర్ దాన్ సపోజ్ జెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఏ హెల్ప్ గ్రూప్ లో కూడా ఉండరు. వాళ్ళు ఒక పరిశ్రమ పెట్టాలంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, డిఆర్డీఏకి వెళ్లకుండా డైరెక్ట్ గా మా దగ్గరకు వచ్చినా కూడా మా దగ్గర డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ ఉంటారు, ఎలా అప్లై చేయాలి, ఏంటి, ఎలా డిపిఆర్స్ డీటెయిల్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలనే విషయం కూడా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఇది ఒక విధానం. దీన్ని బట్టి ఒకవేళ వాళ్ళు మీకు అన్ని తెలుసున్నారు, కొంతమంది గ్రూప్ ఉంది మాకు డిఆర్పీస్ అవసరం లేదు మేమే చేసుకుంటామన్నా కూడా గ్రూప్స్ వాళ్ళకు వాళ్ళుగా కూడా అదర్ అప్లికేషన్స్ కూడా వాళ్ళు చేసుకోవచ్చు. అయితే గ్రూప్ సంబంధించిన అప్లికేషన్ వచ్చేసి స్టేట్ లెవెల్ నోడల్ ఏజెన్సీకి వెళ్తుంది. ఫస్ట్ వాళ్ళు ఎఫ్ఎంఈ పోర్టల్లో అప్లై చేసుకున్న తర్వాత ఎలాంగ్ విత్ ఆల్ డాక్యుమెంట్స్ అంటే అక్కడికి సంబంధించిన ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది కూడా పోర్టల్లో మీకు అప్లికేషన్తో సహా మీకు కనిపిస్తుంది. అన్ని సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు అటాచ్ చేస్తూ పోతూ ఉంటే ఆ సబ్మిషన్ అనేది అయిన తర్వాత అది గ్రూప్ అయి ఉంటే స్టేట్ లెవెల్కి ఫార్వర్డ్ స్టేట్ లెవెల్ ఏజెన్సీకి డిఆర్పీలు ఫార్వర్డ్ చేస్తారు. లేదు అది ఇండివిజువల్ అప్లికేషన్ డిస్టిక్ లెవెల్లోనే జిఎండిఏసి అంటే జనరల్ మేనేజర్ డిస్టిక్ ఇండస్ట్రీ సెంటర్ వాళ్ళు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తారు. జిఎండిఏసి ఇస్ ద నోడల్ ఆఫీసర్, వాళ్ళ లాగిన్లోకి అప్లికేషన్ కనిపిస్తుంది. అప్పుడు అప్లికేషన్ సంబంధించిన స్టేటస్ అంటే పెట్టుకున్న ప్రదేశం ఏంటి, అక్కడ సంబంధించిన నడుస్తుందా లేదా ఇండస్ట్రీ, దానికి సంబంధించి జెన్యున్ గా ఉందా లేదా, డిపిఆర్ కరెక్ట్ గా ఉందా లేదా, పర్సన్ జిల్లా వాస్తవుడే కాదా, ఇవన్నీ చూసి కరెక్ట్ గా ఉంది అనుకుని అంటే వీళ్ళు ప్రాపర్ గానే అప్లై చేశారని స్క్రూటినీ చేసిన తర్వాత మేము దాన్ని బ్యాంక్ కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అయితే కొన్నిసార్లు ఏం చేస్తారంటే వీళ్ళు ఆల్రెడీ ఉండి కూడా లేదని ఫెమిలీలో అప్లై చేయడము, దానివల్ల లబ్ధి పొందాలని కొంతమంది ఫేక్ సంబంధించినవి కొటేషన్స్ పెడతా ఉంటారు, జిఎస్టీ లేనివి లేకపోతే మెషినరీ సప్లయర్స్ ఏదో ఫేక్ గా పెట్టడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా మేము స్క్రూటనీ లెవెల్లో వాటిని డిలీట్ చేస్తాము. అయితే డిఆర్పీకి మీరు ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి, కొటేషన్స్ అన్ని కూడా మీరే సబ్మిట్ చేస్తారు కాబట్టి మెషినరీ సప్లైస్ దగ్గర మీరు జిఎస్టీ ఉన్న కొటేషన్స్ తీసుకోవాలి. అండ్ మెషినరీ వాల్యూస్ కూడా సపోజ్ ఇప్పుడు 8 లక్షల వాల్యూ ఉన్నదాన్ని మీరు 12-13 చూపించారనుకోండి, మాకేమనిపిస్తుందంటే ఇది కొంచెం వైయబుల్ అవ్వదేమో, వీళ్ళు ఇంటెన్షనల్లీ సబ్సిడీ కోసం అప్లై చేశారేమో అనే దగ్గర స్క్రూటనీ దగ్గర మీకు రిజెక్షన్ అయ్యే ప్రమాదం ఉంది, అంటే మేము దరఖాస్తుని తిరస్కరిస్తాం. ఇలాంటి జరగకుండా ఉండాలంటే ముందుగానే మీరు ఒక 10 లక్షలతో అయ్యేదాన్ని 50-100 లక్ష అటు ఇటుగా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోండి. ఎందుకంటే ప్రీ ఎక్స్పెన్సెస్ లైక్ ఇప్పుడు మడుగులకి మనం ముందే అడ్వాన్స్ ఇవ్వడం కానీ ఎంతో కొంత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇవన్నీ అవుతూ ఉంటాయి, అది పర్వాలేదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే చాలా ఎక్కువగా చూపించేస్తారు డిపిఆర్లో, అలాంటి ఏమన్నా ఉంటే ముందే మీరు జాగ్రత్త పడాలి. ఎందుకంటే అప్లై చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్కి వచ్చిన తర్వాత అప్పుడు తిరస్కరణకు గురైతే మీరు బాధపడతారు, రీజన్స్ మీకు ఐడియా ఉండదు, మళ్ళీ మీరు రీఅప్లికేషన్ చేసుకోవాలి. ఇదంతా అవాయిడ్ చేయాలంటే మీరు కరెక్ట్గా డీటెయిల్స్ ఇవ్వండి డిఆర్పీకి, డిఆర్పీ కూడా వాళ్ళు కరెక్ట్గా చూసి అన్ని చేసుకుని మా దగ్గర పంపిస్తారు, మేము బ్యాంకు వెళ్తుంది అప్లికేషన్. వేరేజ్ బ్యాంకర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఎట్లాగూ అకౌంట్ వాళ్ళ బ్యాంకులో ఉంటుంది కాబట్టి, మీరు ఆల్రెడీ కాంటాక్ట్ పర్సనే కాబట్టి మీకు ఎక్కువగా రిజెక్షన్ అనేది అక్కడ ఏం జరగదు.
కాకపోతే మీరు డాక్యుమెంటేషన్ విధానంలో ఈ రేపు మెషినరీ అనేది మీరు కొటేషన్ సబ్మిట్ చేసిన తర్వాత బ్యాంకర్స్ వాళ్ళు దానికి చెక్ గానీ ఆర్టీజీఎస్ ద్వారా గానీ డబ్బులు ఇస్తారు, మెషినరీ వస్తుంది. కొంతమంది ఏం చేస్తారు, డబ్బులు వెళ్తాయి గానీ మెషినరీ తీసుకోరు, ఆల్రెడీ ఉన్న దాంతోనే నడిపిస్తారు.

0: ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుద్దంటే డిఆర్పీస్ ఫ్యూచర్లో ఇన్స్పెక్షన్కి వెళ్తారు, బ్యాంకర్ కూడా ఇన్స్పెక్షన్కి రావచ్చు, మెషినరీ ఉందా లేదా అనేది కూడా చూస్తారు. మెషినరీ కనుక కొత్తదై ఉండి బాగా పనిచేస్తుందంటే వెళ్ళని కూడా మీరు, మీకు 35% అనేది సబ్సిడీ హ్యాపీగా జమ అవుతుంది. కాకపోతే 90% కరెక్ట్గానే ఉంటాయి, ఏ 10% కొంత తెలిసి మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారనేది నా ఉద్దేశం. అందరూ అలా ఉండరు. కాకపోతే ఇవన్నీ డాక్యుమెంటేషన్ లెవెల్లో మీరు డిఆర్పీకి ఎగ్జాక్ట్ డాక్యుమెంటేషన్స్ ఇవ్వండి, డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ లెవెల్లో మేము మీకు హెల్ప్ చేస్తాం. ఈ 3 ఇయర్స్ అనేది స్టాగ్నేషన్ పీరియడ్ అనేది అంటాం, ఎందుకంటే 3 ఇయర్స్ సబ్సిడీ 35% రాగానే మీ ఖాతాలో జమ చేయడం జరగదు. దీనికి ఎప్పుడు ఇస్తారంటే మీ ఇండస్ట్రీ పెట్టిన పర్పస్ ఏంటి, మీరు ఉపాధి పొందాలి, ఒక 4 ఉపాధి దొరుకుతుంది మీ వల్ల. అది ఎప్పుడు జరుగుతుంది, మీ పరిశ్రమ అనేది కంటిన్యూస్ గా మినిమం 3 ఇయర్స్ నడిచిన తర్వాత. ఈ పరిశ్రమకి సంబంధించినంత వరకు మీరు అప్లై చేసింది మేము డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ గా మేము బ్యాంక్ కి పంపించిన తర్వాత మీకు 35% సబ్సిడీ క్లెయిమ్ అనేది బ్యాంకర్స్ పొందుపరుస్తారు. కాకపోతే అది ఎప్పుడు వస్తుంది అంటే ఆ క్లెయిమ్ అయిన తర్వాత ట్రాన్సిట్ అకౌంట్ లోకి వచ్చి మీకు జమ అవుతుంది, అంటే బ్యాంక్ సంబంధించిన మిర్రర్ అకౌంట్ అంటాము, దాంట్లో జమ చేస్తారు. ఆ డబ్బులు పరిశ్రమకి ఎప్పుడు ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు కరెక్ట్ గా 3 సంవత్సరాలు రీపేమెంట్ ఈఎంఐ చక్కగా కట్టుకుని ఆ రీపేమెంట్ అంతా కూడా బ్యాంకర్స్ కి టైం కట్టి మీ సిబిల్ స్కోర్ బాగా ఉండి మీరు అన్ని విధాలుగా లబ్ధి పొందితే అప్పుడు మా బ్యాంకరు డిఆర్పీలు ఇన్స్పెక్షన్ చేసి 3 ఇయర్స్ వరకు పరిశ్రమ ఇంకా రన్నింగ్ లోనే ఉంది, బాగా నడుపుకుంటున్నారని తెలిసిన తర్వాత ట్రాన్సిట్ అకౌంట్ లో ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో 35% సబ్సిడీ గ్రాంట్ మీ అకౌంట్ లోకి జమ చేస్తారు. ఈఎంఐలు కంప్లీట్ అయి ఉంటే మీ సేవింగ్స్ అకౌంట్ లోకి ఇస్తారు, లేదంటే మీ అకౌంట్ లోకి జమ చేస్తారు లోన్ అకౌంట్ లోకి. ఇది మొత్తంగా ప్రాసెస్ అండి. పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ఎలా అప్లై చేయాలి, బ్యాంక్ ఎలా వెళ్తుంది. అయితే ఇప్పుడు ఎలిజిబిలిటీ గురించి మనము మాట్లాడాం కదా. ఎలిజిబిలిటీ అంటే ఇండివిజువల్ అన్నాము, గ్రూప్ అన్నాము. ఇండివిజువల్ వాళ్ళకి మాక్సిమం 10 లాక్స్ వరకు గ్రాంట్ దొరుకుతుంది, 35% ఆర్ 10 లాక్స్ విచ్ ఎవర్ ఇస్ లెస్. అంటే సపోజ్ ఒకరు 1 crore రూపాయలు పెట్టుకున్నారు, 35% 35 లాక్స్ అవుతుంది. అండ్ 35 లాక్స్ ఇవ్వరు ఇండివిజువల్ కి, 10 లాక్స్ మాత్రమే మీకు అర్హత ఉంటుంది. ఎందుకంటే 35% ఆర్ 10 లాక్స్ ఇది మాక్సిమం లిమిట్ ఇండివిజువల్ యూనిట్ కి. కానీ మాక్సిమం ప్రాజెక్ట్ లిమిట్ ఏం లేదు, 35% మార్జిన్ అనేది సబ్సిడీ లిమిట్ మాత్రమే ఉంటుంది. సబ్సిడీ లిమిట్ 35. అండ్ దీంట్లో ఇంకోటి అండి, మీరు టోటల్ పెట్టే ప్రాజెక్ట్ లో 10% మార్జిన్ కింద మీరు జమ చేయాలి. అంటే ఇప్పుడు 10 లక్షలు లోన్ తీసుకుంటున్నారు, 10% 1 lakh rupees మార్జిన్ అంటే యూనిట్ హోల్డర్ జమ చేయాల్సి ఉంటుంది. తర్వాత 90% బ్యాంకర్ లోన్ ఇస్తారు. ఈ రెండు కలిపిన తర్వాత శాంక్షనింగ్ అయిన తర్వాత 35% గ్రాంట్ వస్తుంది, అది పక్కన ట్రాన్సిట్ అకౌంట్ లో పెడతారు. ఇదంతా కూడా ఒక ప్రాసెస్, కానీ ముందే మీకు 35% అనేది ఇవ్వరు. 35% మైనస్ చేసి 65% లోన్ అట్లా వస్తుందని అనుకోవద్దు. ఇది ఎప్పుడైనా 3 ఇయర్స్ తర్వాత మనకు వస్తుంది అనేది మనము ముందే ఆలోచించుకొని పెట్టాలి. ఇది ఇండివిజువల్ సంబంధించిన విషయం నేను చెప్పింది. వేర్ యాజ్ ఇంకా కొంత గ్రూప్స్ ఉంటాయి, ఎస్ఎస్జీస్ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు 10 మంది కలిసి పెద్ద ఎత్తున ఒక ప్రాసెసింగ్ యూనిట్ లైక్ పసుపు ఉందనుకోండి, పెద్ద ఎత్తున మెషినరీ కొని దాన్ని పాలిష్ చేసి ఒక బ్రాండింగ్ చేసి మార్కెట్ చేసుకుందామని 10 crore ఇండస్ట్రీ అయింది అనుకోండి, మాక్సిమం 35% ఆర్ 3 crore గ్రూప్స్ కి. ఈ గ్రూప్ అప్లికేషన్స్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మన డిఆర్పీస్ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు డీటెయిల్ ప్రాజెక్ట్ ఎప్పుడు తయారు చేయడంలో. స్టేట్ లో ఉండే వాళ్ళ కమిటీ వాళ్ళు అంతా స్క్రూటినీ చేసి బ్యాంక్కి పంపిస్తారు అప్లికేషన్ శాంక్షనింగ్ కి. ఇది ఇండివిజువల్ అండ్ గ్రూప్ సంబంధించిన రెండు విషయాలు. ఇంకా ఏంటంటే కొంతమంది గ్రూప్ సభ్యులు ఉన్నారు, కొంతమందికి ట్రైనింగ్ అవసరం ఉందనుకోండి, వీళ్ళు డిఆర్పీకి చెప్తే దానికి సంబంధించి కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాళ్ళు స్టేట్ ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ కొన్ని ఆఫీసెస్ మనకు హైదరాబాద్ లో కూడా ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే మీకు ట్రైనింగ్ కూడా పంపిస్తారు. అది మీరు గ్రూప్ గా వెళ్ళొచ్చు, ఇండివిజువల్ గా వెళ్ళొచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు డిఆర్పీస్ చెప్తారు, లేదంటే జనరల్ మేనేజర్ ఆఫీస్కి వస్తే మీకు మిగతా సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుంది. మా కార్యాలయం అడ్రస్ వచ్చేసి జనరల్ మేనేజర్ వారి కార్యాలయము న్యూ కలెక్టరేట్ లో ఉంటుంది, 214 215 రూమ్ నంబర్లు. మీరు పిఎంఎఫ్ఎంఈలో దరఖాస్తులు పెట్టుకోవడానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మీకు ఒకసారి చెప్తున్నాను, pmfme.mofpi.gov.in. ధన్యవాదాలు.
1: ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం గురించి నిజామాబాద్ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీమతి సంగీత గారు తెలియజేసిన వివరాలు విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది.
2: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన్ రావు, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. వినండి పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, సప్తశైలాద్రివాస గోవింద గోవింద. ఈనాడు తిరుమల గిరులలో అద్భుతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి మహోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా ఆరంభమైంది. శ్రీ శేషశైలేంద్ర శిఖావతం శ్రీ తింత్రిణి కీటక గేహజాతం శ్రీరామకృష్ణామృత రమ్య రూపం లక్ష్మీ విశిష్టం ప్రణమామి మూర్ధ్నం. శేషశైల శిఖరాలలో స్వయం వ్యక్తమైనటువంటి దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని కనులారా దర్శించాలి అని, అలాగ దర్శించలేనటువంటి వారికి చెవులారా ఆ వైభవాన్ని వినాలి అనిపిస్తోంది కదా. అందువల్లనే ఆకాశవాణి ద్వారా ఈ అద్భుతమైనటువంటి వాచిక కైంకర్యాన్ని భగవానుడు శ్రవణం ద్వారా 9 రకాలైనటువంటి భక్తి మార్గాలలో శ్రవణం మొదటిది, చక్కగా వినడం ద్వారా మనకు చెవుల ద్వారా స్వామి మన హృదయంలోకి ప్రవేశిస్తాడు, అక్కడ చక్కని శుభమైనటువంటి పరిణామాన్ని కలిగిస్తాడు అని. శ్రవణ మంగళం శ్రీమదాతతం అని వినడం చేతనే శుభం కలిగిస్తాడట ఆ దేవదేవుడు. అందుతోనూ కూడా స్వామికి చాలా ప్రియమైనటువంటి వాడు శేషుడు. ఆ వైకుంఠంలో నిరంతరం అనుక్షణం కూడా వెన్నంటి ఉంటాడు, సేవ చేస్తూ ఉంటాడు. పాదుకలుగా అవ్వాలి అనుకుంటే పాదుకలవుతాడు, ఛత్రం కావాలంటే ఛత్రం అవుతాడు, గొడుగు కావాలి అనుకుంటే గొడుగు. ఇలాగా పాదుకలు ఉపధానం అనేక రకాలుగా భగవంతుని యొక్క సంకల్పానికి అనుగుణంగా తనను తాను మలుచుకుంటాడట. యథేష్ట వినియోగార్హం శేష శబ్దేన కథ్యతే అని, అంటే భగవంతుని యొక్క నారాయణుని సంకల్పానికి అనుగుణంగా నడుస్తాడు ఆ భగవద్దాసుడాయ. తను భేదమ్ముల శయ్యగా గొడుగుగా ధామమ్ముగా దిండుగా ఘనపీఠమ్ముగా పాదుకా ద్వయముగా కౌసేయ వస్త్రమ్ముగా నిన్ను సేవించడు శేషభోగిపై నెంతే వేర్కను రేగు నీ కనక నీ కనయంబు జయమంగళం మగుట దేవా వెంకటాద్రీశ్వరా. మహానుభావు ఆ శ్రీనివాస విలాసంలో అంటారు ముదివర్తి వారు ముచ్చటగా, శయ్యగా గొడుగుగా ధామంగా అనేక విధాలుగా స్వామికి సేవ చేసే భాగ్యం మనకందరికీ సందేశం ఇస్తున్నారు. దాస్య భక్తికి ప్రతీకగా నిలుస్తున్నాడు శేషుడు, ఆయనను వెన్నంటి ఉంటాడు. అందువలనే శేషశాయి శేషస్థుత్యగ ఆ శేషసేనుడు అశేషమైన భక్తజనుల యొక్క దివ్య ఆ భావాల్ని స్వామికి విన్నవిస్తాడు. ఆయనే పతంజలిగా వచ్చాడు, భగవద్ రామానుజాచార్యులుగా వచ్చారు. అనేకమైనటువంటి జ్ఞాన భక్తి వైరాగ్య విశేషాలని అనుగ్రహించారు. వ్యాకరణ భాష్యాన్ని బ్రహ్మసూత్ర భాష్యాన్ని అనుగ్రహించారు. ఇలాగ మానవులకు అందరికీ కూడా 1000 పడగల శేషుడు ఆ ఆదిశేషుడు, 1000 పడగల మీద ఉండేటువంటి ఆ శేషుడు 7 పడగలుగా వచ్చే ఆ రామావతారంలో లక్ష్మణుడుగా వచ్చాడు, కృష్ణావతారంలో బలరాముడయ్యాడు. ఇలాగా భగవంతుని నిరంతరం వెన్నంటి ఉండేటువంటి పరమ భాగవతోత్తముడు 1000 నోళ్లతో స్వామిని కీర్తిస్తారట. భగవత్కీర్తనం అనేటువంటిది ఒక చక్కని అద్భుతమైనటువంటి విశేషమైన

0: భక్తి సంప్రదాయం, స్తుతి అనేటువంటిది వేద వాంగ్మయం దగ్గర నుంచి ఆ భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను స్తోత్రం చేయడం, తద్వారా మనలో గుణ వికాసం కలుగుతోంది. అందువలనే ఆ భగవత్ స్తోత్రం అనేది విశేషంగా ఉంటోంది అని. ఈనాడు నవరాత్ర బ్రహ్మోత్సవాలు మనం పోయిన మాసంలోనే వీక్షించాం, దర్శించాం, విన్నాం. ఈ కాలాన్ని అనుసరించి సౌరమానము చాంద్రమానము అని చంద్రుని అనుసరించి సూర్యుడిని అనుసరించి కూడా మనం కాలాన్ని లెక్కించడం జరుగుతుంది. దీనిలో చాంద్రమానంలో అధిక మాసం అని వస్తుంది, దాన్ని సర్దుబాటు చేస్తూ అధిక మాసం అంటారు. అప్పుడు 2 సంవత్సరాలకొక్కసారి ఈ బ్రహ్మోత్సవాలు, 2 బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. భగవద్ అనుగ్రహం ఒకనొక కాలంలో ప్రతి మాసంలో కూడా దాదాపు 10 మాసాలు కూడా జరిగేవి అని కూడా చరిత్ర మనకు చెప్తోంది. భగవంతుణ్ణి సర్వకాల సర్వావస్థలలో దర్శించడం, భావించడం, సేవించడం, కీర్తించడం, స్తుతించడం ద్వారా మానవుని యొక్క మనస్సు క్షాళితమవుతోంది, పవిత్రమవుతోంది. దృష్టి, మన దృష్టి కానీ, మన శ్రవణేంద్రియం కానీ, మన శారీరకమైనటువంటి సర్వ అవయవాలన్నీ కూడా పరమాత్మయందే అభిముఖమై సాగాలట. అందువలనే మనకు అనేక ఉత్సవాలను ఏర్పాటు చేశారు మహానుభావులు. ఆ తిరుమల మాడ వీధులలో స్వామివారు తూర్పు దక్షిణ మాడ వీధుల నుంచి క్రమంగా పశ్చిమ మాడ వీధి చివరికి వెళ్తూ ఉన్నారు. ఆ విశేషాలని ఇక్కడ అనేక మంది భాగవతోత్తములు నిరంతరం స్వామిని సేవిస్తుంటారు. ఆ విశేషాలని మన మధుసూదన్ గారు మరింత గొప్పగా అభివర్ణిస్తారు. వీక్షిద్దాం, శ్రవణం చేద్దాం. గోవింద.
1: ఓం నమో వెంకటేశాయ. అఖిల భువన జన్మస్థేమ భంగాది లీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆశ్రిత పరిపాలకుడైనటువంటి శ్రీవారు ఈరోజు నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉభయ దేవేరులతో స్వామి పెద్దశేష వాహనాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో స్వామి విహరిస్తూ ఉన్నారు. సర్పరాజ నమస్తుభ్యం ఆదిశేష నమోస్తుతే శయ్యాసనాది రూపైశ్చ స్వామినం సేవితే భవానని భక్తులంతా కూడా ఆదిశేషుని గురించి చక్కగా వర్ణిస్తూ ఉన్నారు. ఆహా, ఏమి భాగ్యము, ఎంత సుకృతము, ఎన్ని జన్మల్లో తమరు చేసుకున్నటువంటి పుణ్యము స్వామిని తమ పైన వేయించేయించుకొని ఉభయ దేవేరులతో ఆయన మోస్తూ ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా స్వామి భాగ్యాన్ని, దర్శన భాగ్యాన్ని ఆదిశేషుడు కల్పిస్తూ ఉన్నారు. స్వామి వేదాలలో విహరించేటువంటి స్వామి ఈ కలియుగంలో శ్రీవారి ఆలయానికి 4 వైపులా 4 మాడవీధులు ఉన్నాయి. అందులో తూర్పున ఉన్నటువంటిది ఋగ్వేదంగా, దక్షిణాన ఉన్నటువంటిది యజుర్వేదంగా, పరమట వైపు ఉన్నటువంటిది సామవేదంగా, ఉత్తరం వైపు ఉన్నటువంటి అథర్వణవేదంగా మనకు వేదాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి, పురాణాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. పదకవిత పితామహుడు అన్నమాచార్యులు వారు కూడా వేదములే శిలలై వెలసనిది కొండ అని ఆయన చక్కగా స్తుతించినారు. దివ్య దృష్టితో పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి ఆ దర్శన భాగ్యాన్ని పొంది వారు చక్కగా కీర్తించి ఉన్నారు. అందుకేనేమో స్వామి ప్రతి నిత్యము కూడా ఉభయ దేవేరులతో ఈ మాడవీధులలో విహరిస్తూ ఉంటారు. అయితే ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో విశేషం ఏమిటా అంటే, స్వామిని ఆశ్వీజ మాసంలో జరిగేటువంటి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో సాక్షాత్ బ్రహ్మదేవుడే స్వయంగా తాను ఉండి స్వామివారి యొక్క ఉత్సవాలు నిర్వహిస్తారట. ఈ విధంగా అనాది కాలం నుండి కూడా వారు ముందు ఉండి స్వామివారి యొక్క కైంకర్యం నిర్వహిస్తూ ఉంటారు. అందుకే ఈరోజు పెద్దశేష వాహన వైభవాన్ని వీక్షించడానికి తండోపతండాలుగా భక్తులంతా కూడా విచ్చేసి స్వామి యొక్క ఆ దర్శన భాగ్యం పొంది తరిస్తూ ఉన్నారు. అందుకే చెప్తారు, స్వామివారి యొక్క అనేక ఉత్సవాలలో కూడా స్వామికి కంకణం కడుతూ ఉంటారు. ఆ కంకణంలో ఈ ఆదిశేషుని ఆవాహనం చేస్తూ ఉంటారు. అనంత శిరసే నిత్యం అనంతాక్షాయి తీరమ అనంత చరణాయాధ శ్రీశీల నిలయాయిచ. స్వామికి

జరిగేటువంటి ప్రతి కైంకర్యంలో ఆదిశేషుడు లేకుండా ఉండరు. అంటే ఆదిశేషుడు అనగా అర్థమేందంటే ఆది అంటే మొదట, శేషుడు అంటే దాసుడు. వైకుంఠంలో కానీ భూలోకంలో కానీ భగవంతుడికి ఉండేటువంటి భక్తుల యొక్క గుంపులో మొట్టమొదటి వారు ఎవరన్నా ఉండారంటే అది ఆదిశేషుడే అని చెప్తూ ఉంటారు. అందుకే స్వామిని నిత్యము సేవించుకుంటూ తరిస్తూ ఉంటాడు. ఈ కొండకే శేషాచలము అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఈ పర్వతం యొక్క స్వరూపం కూడా మనం చూస్తూ ఉంటే ఆదిశేషుడు అవతారంగా ఒక పెద్ద పాము పడుకొని ఉంటే ఎలా ఉంటుందో అలా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. వైకుంఠంలో ఉన్నటువంటి ఆ క్రీడాచలమే ఇక్కడికి వచ్చి ఆదిశేషుడిగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఆదిశేషుడి పైన స్వామి ఆనంద నిలయాన్ని ఏర్పరచుకుని ఉభయదేవేరులతో ఉన్నారు. దివ్య చందన లిప్తాంగం, దివ్య మాలా విభూషితం, శ్రీభూమిభ్యాం సుఖాసీనం, రత్నసింహాసనే శుభే. ఆ స్వామి ఆనంద నిలయంలో నిత్యవాసం చేస్తూ తనను దర్శించడానికి వచ్చినటువంటి భక్తుల యొక్క ఆ కోరికలన్నీ నెరవేరుస్తూ ఉన్నారు. ఒకరా ఇద్దరా తండోపతండాలుగా అహరహ ఉపయాతై సేవ్యమాను అర్థి బృందై, గుంపులు గుంపులుగా స్వామిని దర్శించి ఆనంద నిలయంలోకి ప్రవేశించి గరుడాల వారి నుంచి రెండు చేతులు ఎత్తి శిరస్సున ఉంచుకుని గోవింద ఏడుకొండలవాడ మా కోరికలు నెరవేర్చమని ప్రతి ఒక్కరు కూడా మనం అడుగుతూ ఉంటాం. స్వామి అడగడమే ఆలస్యం, వెంటనే మన కోరికలను నెరవేర్చి పంపిస్తూ ఉంటారు. అందుకే భక్తులందరికీ కూడా స్వామి అంటే అంత ఇష్టం. ప్రియ ప్రజాన దాత ఇవ అంటారు. ప్రజలందరికీ భక్తులందరికీ ఇష్టమైన వాడు ఎవరు అంటే దాత. ఎవరైతే కోరిన వెంటనే మనకు ఆ అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటారో వారంటే స్వామికి భక్తులకి చాలా ఇష్టం. అందుకే స్వామి వారి యొక్క ఆ వాహనంగానే కాదు, పూర్వకాలంలో ఈ ఒక కథ ఉన్నది ఈ యొక్క శేషవాహనం గురించి. స్వామి వారి యొక్క ఆ నాభి దగ్గర ఉన్నటువంటి నాగాభరణం యొక్క చరిత్ర ఒకటి ఉన్నది. అంతకుముందు ఆదిశేషుడు నాగాభరణ రూపంలో స్వామి దగ్గర ఉండేవారు కాదంట. ఒకనొక దశలో విజయనగర సామ్రాజ్య రాజులు అనగా నరసింహ గజపతి రాజు అనుకుంటా, వారు తిరుమలకి విచ్చేసి స్వామివారిని దర్శించి ఇక్కడ ఉన్నటువంటి అర్చకులకి అధికారులకి కొంత సొమ్మును ఇచ్చి మా పేరు పైన తిరుమల క్షేత్రంలో ఒక మండపాన్ని నిర్మించండి అని చెప్పి వారు ఇక్కడ నుంచి బయలుదేరి తీర్థయాత్ర చేసుకుంటూ రామేశ్వరం వెళ్ళారట. రామేశ్వరం వెళ్ళిన వెంటనే ఆదిశేషుడు కలలో వచ్చి ఇంతటి భూమిని నేను మోస్తూ ఉన్నాను, ఎస్శేష సతతం సహస్ర ప్రణవాన్ ఏకేన మూర్ధనావహన్ బ్రహ్మాండాని బహువుని పంకజల ప్రాయేణ విభ్రాజితే తం శేషం దదతం స్వవామచరణే అని చెప్పినట్టుగా ఇంతటి భూమిని నేను మోస్తూ ఉన్నాను. ఓ రాజా, మళ్ళీ నా పైన గోపురం అవసరమా? నాకు నన్ను ఒక ఆభరణంగా చేసి స్వామికి సమర్పిస్తే ఆ స్వామిని నేను సేవించుకుంటాను కదా అని కోరుకున్నాడంట. వెంటనే వారు తిరిగి వచ్చి ఇక్కడికి విచ్చేసి నాగాభరణం తయారు చేసి భగవంతుని సమర్పించినారు. అప్పటి నుండి స్వామిని సేవించుకుంటూ నిత్యము కూడా ఒక క్షణకాలం కూడా విడిచిపెట్టకుండా స్వామి వారి యొక్క ఆ సేవలో మునిగి తరిస్తూ ఉన్నారు. అలా ఆదిశేషుడు ఎన్నో కాలాల నుండి అనాది కాలము నుండి, అందుకే అనంతుడు ఉన్నారు, నాస్తి ఆయనకు చివరి అనేటువంటిది ఉండదు. ఈ కలియుగంలో సూర్యచంద్రాదులు ప్రకాశించేంత వరకు, గంగాది నదులు ప్రవహించేంత వరకు, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ప్రకాశించేంత వరకు, అదేవిధంగా హిమాలయ పర్వతాలు అన్నీ కూడా ఉన్నంత వరకు స్వామివారు భూమిపైనే ఉంటారు. స్వామిని సేవించుకునేదానికి ఆదిశేషుడు గరుత్మంతుడు అదేవిధంగా ఆయన నమ్ముకున్న భక్తులంతా కూడా నిత్యము స్వామిని సేవించుకుంటూ ఉంటారు. కాబట్టి అంతటి మహావైభవంతో స్వామివారి యొక్క నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపున భక్తులంతా కూడా కోలాటాలు, కొంతమంది నృత్యము, కొంతమంది స్వామి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ గానం చేస్తూ ఉన్నారు, కొంతమంది వేద పారాయణం చేస్తూ ఉన్నారు. జీఎంగారులు వారి యొక్క శిష్య బృందం అంతా కలిసి నారాయణ దివ్య ప్రబంధాన్ని చక్కగా పాసురాలను పఠించి స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. మరోవైపున గోవింద నామాలతో తిరుమల గిరులన్నీ కూడా మారుమరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా గోవింద గోవింద గోవింద అనేటువంటి నామంతో మనకు వినిపిస్తూ ఉన్నది. ఈ సందర్భాన్ని చూస్తే ఆనాడు కృష్ణ పరమాత్మను గోపికలంతా కూడా చేరి గోవింద అనుచరాశ్చర్వే గోవిందాసక్త చేత సహా అన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ గోవింద అని చూసి అందులోనే చూసుకుంటూ ఉండే ప్రతి పదార్థంలోనూ, ప్రతి రాయిలోనూ, ప్రతి చెట్టులోనూ, ప్రతి జంతువులోనూ ఆ కృష్ణ పరమాత్మనే వారు

0: చూస్తూ ధరించారంట. అందుకే ఈనాటి కూడా ఆ గోపికలంతా కూడా దేవతాంశం కాబట్టి ఎప్పుడూ స్వామిని సేవించుకుంటూ ఉంటారు అని చెప్తున్నారు. వారంతా కూడా మరిత్యా మనుష్య భవనే మతిమాశ్రయంతే, ఈ భూలోకంలో మానవుల రూపంలో స్వామిని సేవించుకుంటూ ఉంటారంట. అందుకే కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమలలో నడిచేటువంటి ప్రతి భక్తుడు కూడా భగవంతుడి యొక్క ప్రతినిధి, వారిలో దైవతత్వం ఉంటుంది. కాబట్టి వారి పైన ప్రేమగా మన స్వామి ఏ విధంగా దయతో ఉంటారో మనం కూడా ప్రేమతో ఉండాలా. అందుకే స్వామి వారి యొక్క ఉత్సవాలను వీక్షించిన వారికి ఇహ మళ్ళీ జన్మ అనేటువంటిది లేకుండా శాశ్వతమైనటువంటి మోక్షం లభిస్తుంది అని చెప్పి మనకు బ్రహ్మాండ పురాణం చెప్తూ ఉన్నది. అలాంటి స్వామివారి యొక్క పెద్ద శేషణ వాహన వైభవాన్ని రామకృష్ణ శేషాయి గారి మాటల్లో విందాం.
1: చాలా చక్కని మనకు తెలియని విశేషాలు, ఆ ఆభరణం ఆ మహారాజుకి స్వప్నంలో కనిపించే విశేషాన్ని మనం అందరూ చక్కగా తెలుసుకున్నాము. ఈనాడు పెద్ద శేషవాహనంలో శ్రీదేవితో భూదేవితో కూడినటువంటి ఆ శ్రీనివాసుడు సవ్యం పాదం ప్రసార్య ఆశ్రిత దురితహరం దక్షిణం కుంచయిత్వా జానున్యాధాయ సవ్యేతరమితర భుజే నాగభోగే నిధాయ పశ్చాత్ బాహుద్వయేన ప్రతిఫల శమనే ధారయన్ శంఖచక్రే దేవీభూషాది దృష్టో సజయతి జగతాం శర్మ వైకుంఠనాథ అని ఆ వైకుంఠంలో ఉండేటువంటి స్వామిని నేనే అని ఇక్కడ మనకు సూచిస్తూ ఆ పరవ్యూహ విభవ అంతర్యామి అత్యాస్వరూపంగా ఉండేటువంటి ఆ పురుషోత్తముడు ఈనాడు మనకు సులభంగా దర్శనమిస్తూ ఇదే వైకుంఠం ఇదే ఈ నారాయణ తత్వాన్ని సూచిస్తూ ఉన్నారు. తయా సహాసీనమలంక భోగిన భోగిని ప్రకృష్ట విజ్ఞాన బలైక ధామని ఫణామణి వ్రాత మయూఖ మండల ప్రకాశమానోదర దివ్య ధామని నివాస శయ్యాసన పాదుకాంశుకోపధాన వర్షాత పవారణాదిభిః శరీర భేదైస్తవ శేషతాంగతైః యథోచితం శేష ఇతీరితే జనైః అని పెద్దల యొక్క మాట. విశేషమైన జ్ఞాన బల శక్తి స్థితులు కలిగినటువంటి వాడు తన ఫణామణి పంక్తుల చేత దివ్య వైకుంఠ విమానాన్ని ప్రకాశింపజేసేవాడు ఆ శేషుడైనటువంటి వాడు. అలాంటి ఆ ఆదిశేషుడు ఒకనొక సమయంలో వినతా కద్రువుల యొక్క సంతానంగా మనకు ఆ వైనతేయుడు గరుత్మంతుడు కనిపిస్తాడు. కద్రువ యొక్క సంతానంలో అనంతుడు వాసుకి ఇలాగా ఆదిశేషుడు వీరంతా ఉంటారు. ఒక సర్పము సర్పాన్ని సంతానంగా పొందటం ఏమిటి అనిపించవచ్చు, కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఒక మనుష్య స్త్రీ సర్పాన్ని కన్నది అని కూడా మనకు తెలియటం జరుగుతుంది. కాబట్టి ఈ సృష్టి ఆరంభంలో కద్రువ అనే ఆమె సంతానాన్ని కన్నది, సర్పాలను సరీసృపాలను. ఇలాగా వీరంతా కూడా లోకానికి ఉపద్రవం కలిగిస్తున్నారు అని అంటే ఆ జనమేదేవిని సర్పయాగంలో అయిపోతారు అని తపస్సు చేశాడు. మనస్సు బాగుండలేదని అలాగ వచ్చి తపస్సు చేసి నారాయణ సాక్షాత్కారం పొందాడని కూడా ఒక గాథ. ఆ శేషాద్రి అని ఆ శేషులు తపస్సు చేసి సర్పరూపంలో ఈ కొండంతా కూడా సర్పాకారంలో ఉంటోంది అని, శిరోస్థానంలో ఉంటాడు స్వామి, అలాగా నృసింహుడు వీరంతా ఉన్నారు అని కూడా మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. అందువలనే ఆ ఆదిశేషుడు ఆదినారాయణుణ్ణి ఆరాధ్య దైవంగా భావించి జ్ఞానాన్ని కూడా ప్రసరింపజేశాడు. 1000 భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను స్మరించడానికి 2004 ఉపయోగించాడట ఆదిశేషుడు. బ్రహ్మగారు 6 దిక్వలుతో స్తుతించాడు అని, చతుర్వేదాలని అందుకోసమే ఉపయోగించాడు అని, ఇలాగా అనేక రకాలుగా భగవంతు

0: భగవంతుణ్ణి స్తుతించేటువంటి ఆ పురుషోత్తముడి యొక్క నామస్మరణ పని శైలాధిపుడి ఇతడే కలియుగ ప్రత్యక్ష దైవంబు మాకును మా పూర్వజులెల్ల వారలకు నీ గోవుందుడే ప్రాణమై ధనమై దిక్కై ఉన్నవాడు జగదాధారుండు శ్రీ శ్రీనివాసుని నిర్వ్యాజ కృపామృతార్ద్ర శుభదృష్టుల్ మమ్ము రక్షించుతన్. ఈ ఫణిశైలాధిపం అంటే ఆ శేషాచల కొండలలో అపురూపమైనటువంటి ఆ వృక్షజాతులు అనేకమున్నాయి అని, ఇవన్నిటినీ కూడా మనం ఈనాడు ఈ కొండలలో ఏడు కొండలలో దేవతలు ఋషులు అందరూ కూడా ఇక్కడ వృక్షరూపంలో పర్వత రూపంలో ఉంటారు అని కూడా మనకు వెంకటాచల మహాత్మ్యం చెప్తోంది. వైఖానస భగవత్ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని 9 రోజుల పాటు నవాహిక బ్రహ్మోత్సవాలు, ఇందాక వారు చెప్పినట్లుగా బ్రహ్మదేవుడే ప్రార్థించి కలియుగ ఆరంభంలో ఈ ఉత్సవాలని నిర్వహించడం విఖనో మునీంద్రుల ద్వారా నిర్వహించారు అని కూడా మనకు పురాణాలు చెబుతాయి. దానిలో సంతోషాన్ని పొందిన స్వామి ఆ బ్రహ్మాది దేవతలంతా కూడా ప్రార్థిస్తే ఈ కలియుగంలో ఉన్నటువంటి వారందరినీ కూడా నీ దర్శన మాత్రం చేతనే అనుగ్రహించవయ్యా, శ్రవణాదిష్టవర్షిణం నీ నామాన్ని విన్నంత మాత్రం చేత, నీ కళ్యాణ గుణాలను స్తుతించినంత మాత్రం చేత వారికి సకల శుభాలను అనుగ్రహించు అని అగస్త్యాది మహర్షాదులు, బ్రహ్మాది దేవతలు, ఇలాగా మహాశంఖన మహారాజు అని ఇలాగ మహారాజులు అందరూ కూడా మేము ఎంతో తపస్సు చేసి ఎంతో గొప్ప సాధన చేస్తే కానీ నీ దర్శనం కాలేదయ్యా, కానీ ఈ అలసులు మందబుద్ధులు దీర్ఘరోగులు కలియుగంలో ఉన్నటువంటి వారి స్థితిని చెప్పారు. ఇలాంటి వారంతా కూడా ఉన్నతమైన స్థితిని పొందాలి అనంటే నీ నామ గుణ కీర్తనం చేత ఉత్తమ స్థితి కలుగుతోంది. హే దేవా, శ్రీనివాస, వెంకటేశ, ఇలాంటి దయా అమృత తరంగాలు వర గోవింద కథాసుధార సమహావర్షోరుధారా పరంపరలంగాక బుధేంద్ర చంద్ర ఇతరోపాజానురక్తిం ప్రవిస్తర దుర్దంత దుర్దన. మనకు భాగవతంలో అంటారు వర గోవింద కథాసుధార సమహావర్షోరుధారా పరంపరలంగాక, ఆ గోవింద నామ సంకీర్తన అనే అమృత వర్షం కురవాలట. నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని అని మనకు చెప్తారు కదా, అలాగ నోరు ఉన్నందుకు నారాయణుని యొక్క దివ్య నామ అక్షర స్మరణ చెయ్యాలి అని. అలాంటి భాగ్యాన్ని కలిగిస్తోంది ఈ బ్రహ్మోత్సవం. మనం ఎక్కడ ఉన్నా కూడా దూరం కాదు, దగ్గర కాదు, మన మనస్సులో భగవంతుని యొక్క ఆ రూపాన్ని ధ్యానం చేస్తూ ఆయన నామాన్ని నోరారా కీర్తన చేస్తూ ఉంటే అక్కడే పరమాత్మ ఉంటాడు అని మనకు అనేక మంది భక్తుల యొక్క చరిత్రలు ఈ తిరుమల క్షేత్రంతో సంబంధమైనటువంటివన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అలాంటి ఆ భక్తుల యొక్క విశేషాలు, భాగవతోత్తముల యొక్క విశేషాలని, దీనిలో ఉన్నటువంటి ఆ వైభవాన్ని కూడా మన మధుసూదన్ గారు అందిస్తారు. గోవింద.
1: ఓం నమో వెంకటేశాయ. స్వామివారు పెద్ద శేషవాహనంలో ఎలా కనిపిస్తున్నారంటే 7 పడగలు ధరించి ఉన్నాడు ఆ శేషుడు. రేపటి రోజున చిన్నశేషవాహనంలో వస్తారు. చిన్నశేషవాహనంలో 5 పడగలు మాత్రం ఉంటాయి. స్వామివారి యొక్క వైభవాన్ని ఎంతగానో కీర్తిస్తూ ఉభయ దేవేరులతో స్వామి వజ్ర వైడూర్య ఆభరణాలన్నీ కూడా ధరించి దేదీప్యమానంగా స్వామి ప్రకాశిస్తూ మాడవీధులలో విహరిస్తూ ఉన్నారు. స్వామి చెప్తూ ఉన్నారు, మత్పాదౌ శరణం వ్రజేతి శరణౌ సంసార సింధుస్తదా జానుం సంస్పృశతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియా అతిష్టత్ దయాసాగరః సశ్రేయాంసి చతుర్భుజః కలయితాం శ్రీ శ్రీనివాస ప్రభుః. స్వామి ఎందుకు ఈ కొండపైన వేంచేసి ఉన్నారు అంటే భక్త సంరక్షణ కోసమే. స్వామి చెప్తారు వైకుంఠం వా పరిత్యక్షేన భక్తాన్.

0: దిక్తుముచ్చహే, వైకుంఠాన్ని నేనే విడిచి ఉండగలను గాని నా భక్తులను నేను విడిచిపెట్టి ఉండలేను అని చెప్పి స్వామి స్వయంగా ప్రకటిస్తూ ఉన్నారు. అందుకే స్వామి తన యొక్క హస్తాన్ని అలా కాళ్ళ వైపు చూపిస్తున్నారు, పాదాల వైపున, మా నా యొక్క పాదాలను ఆశ్రయించండి, మిమ్మల్ని నేను రక్షిస్తాను అని చెప్తూ ఉన్నారు. మత్పాదౌ శరణం వ్రజేతి శరణౌ సంసార సింధుస్తత, మీకు నన్ను సేవించుకున్నట్లయితే ఈ యొక్క సంసారం అనేటువంటిది చిన్న కాలువగా తయారవుతుంది. నిజంగా సంసారం అనేటువంటిది సముద్రంగా మనం అంతా కూడా భావిస్తూ ఉంటాం. అందుకని స్వామిని నమ్ముకున్న వాళ్లకు ఎలాంటి కష్టాలు ఉండవు అని శాస్త్రం చెప్తూ ఉన్నది. ఇదే విషయాన్ని మనకు ఎందరో భాగవతోత్తములంతా కూడా చేసి దర్శింపజేసినారు. స్వాత్సల్యాద్ అభయప్రదాన సమయాద్ ఆర్తార్థి నిర్వాపణాద్ ఔదార్యాద్ అఘశోషణాద్ అగణిత శ్రేయ పద ప్రాపణాద్ సేవ్య శ్రీపతిరేక ఏవ జగతాం ఏతే అభవన్ సాక్షిణ ప్రహ్లాదస్య విభీషణస్య కరిరాటు పాంచాలి అహల్యా ధ్రువ. వీరంతా కూడా భాగవతోత్తములు పరమాత్మను సేవించి వారంతా కూడా తరించినారు. వాత్సల్యంలో ప్రహ్లాదుడికి స్వామి ఎంతో వాత్సల్యాన్ని ప్రదర్శించినారు నరసింహస్వామి. ఆ తర్వాత యుగంలో విభీషణుడికి శ్రీరామచంద్రుడు అభయాన్నిచ్చి ఆదుకొని ఆయన చక్రవర్తిని చేసినారు. ఆ తర్వాత కాలంలో ఆ యొక్క గజేంద్రుణ్ణి రక్షించడానికే స్వామి మహావిష్ణువే శంఖుచక్రాలు కూడా ధరించకుండా వేగంగా భూలోకానికి విచ్చేసి ముసల్ని సంహరించి ఆ గజేంద్రుణ్ణి రక్షించినారు. అదేవిధంగా పాంచాలి ఆవిడ్ని కూడా స్వామి రక్షించిన ఔదార్యం చేత అగశోషణాత్తు. అదేవిధంగా ఆ అహల్య యొక్క అపరిమితమైనటువంటి ఎంతో తీరనటువంటి ఆ పాపం నుండి ఆవిడను రక్షించినాడు శ్రీరామచంద్రుడిగా. ఆ తర్వాత అగణితమైనటువంటి పదాన్ని, ఉత్తమమైనటువంటి పదాన్ని స్వామి సమర్పించినారు ఆ మహావిష్ణువుగా ధ్రువుడికి. ఈ విధంగా స్వామిని సేవించుకున్న వాళ్ళకు ఎవరికీ కూడా లోటు ఉండదు. ఆ పరమాత్మే కలియుగంలో కల్పవృక్షంగా కామధేనువుగా మనకు సర్వస్వము స్వామి అయి తిరుమల క్షేత్రంలో నిత్యనివాసం చేస్తూ వచ్చిన భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. అమ్మవార్లు కూడా వారు తక్కువ కాదు. ఒకవైపున శ్రీదేవి అమ్మవారు, మరోవైపున భూదేవి అమ్మవార్లు, ఉభయ దేవేరులతో కూడుకున్నటువంటి ఆ పరమాత్మ పెద్దశేష వాహనంలో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ తరింపజేస్తూ ఉన్నారు. ఇలాంటి స్వామి యొక్క వైభవాన్ని చూసిన వాళ్లకు, ఆకాశవాణి ద్వారా విన్న వాళ్లకు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. శ్రియ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద గోవింద.
1: మీరింతవరకు పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన్ రావు, శ్రీ రామకృష్ణ శేషసాయి బాబు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు ఇ నాగమునయ్య, కె శ్రీనివాసులు, ఏ రమేష్. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 8:35 చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. సుప్రీంకోర్టు తలుపులు అందరి కోసం తెరిచే ఉంటాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. యువత నూతన ఆలోచనలతో దేశ అభివృద్ధికి దోహదపడాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ ను నిర్దేశిత నిరసన స్థలం జాబితా నుండి తొలగించినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ తెలిపారు. ఆసియా క్రీడల్లో 27 పతకాలు సాధించిన క్రీడాకారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. వార్తల వివరాలు. సుప్రీంకోర్టు తలుపులెల్లప్పుడూ అందరి కోసం తెరిచే ఉంటాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ మానవ హక్కుల కమిషన్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రధాన ఎన్నికల సంఘం విషయంలో వారు లేవనెత్తాలనుకున్న సమస్యలపై ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్లో ఉందని గుర్తు చేశారు. విచారణలో ఉన్న అంశాలపై సమావేశం కావడం అధికారాల విభజన సూత్రానికి విరుద్దమని తెలిపారు. ప్రభుత్వ పాలనకు సంబంధించిన విషయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోబోవని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేస్తూ,
1: सुप्रीम कोर्ट के द्वार सबके लिए खुले हैं. कोई भी पिटीशन कोई भी चाहे वो आम नागरिक है या कोई माननीय सदस्य है किसी इलेक्टेड बॉडी का, कोई भी है, भारत का हर नागरिक का उसका अधिकार है, वो हमारे पास आए. हम कानून की व्यवस्था और कानून के अनुरूप सुनवाई करेंगे और जो जिसको बनता है उसको जरूर उसका अधिकार वो देंगे.
0: యువత నూతన ఆలోచనలతో దేశ అభివృద్ధికి దోహదపడాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఢిల్లీ డైలాగ్ 2026 కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ 140 కోట్ల జనాభా కలిగిన భారత్లో యువత అధికంగా ఉందని గుర్తు చేశారు. అనేక దేశాలు వృద్ధాప్య జనాభా సమస్యను ఎదుర్కొంటుండగా భారత్లో సగటు వయసు 30 ఏళ్లలోపే ఉందన్నారు. రాబోయే 3 దశాబ్దాల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని కేంద్ర మంత్రి చెప్పారు.
2: All we have to do is to demonstrate the strength of 1.4 billion people. Look, you are an aging population, I am a young population. My average age is below 30 years. For the next 30 years, I will remain below. So, from now until 2047, I will become a $30 trillion economy and the fastest growing large economy. I tell every minister, this is a paper, you put any growth rate you want and calculate your GDP in the next 23 years, up to 2047. Let's put the two numbers side by side and then realize.
0: ఇదిలా ఉండగా 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ $30 trillion స్థాయికి చేరుకుంటుందనే నమ్మకాన్ని కూడా కేంద్ర మంత్రి వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ ను నిర్దేశిత నిరసన స్థలం జాబితా నుండి తొలగించినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జంతర్ మంతర్ ను నిరసనలు తెలిపే ప్రదేశం నుండి డీనోటిఫై చేస్తున్నామని పేర్కొన్నారు. ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు, బైఠాయింపులు వంటి కార్యక్రమాలు నిర్వహించడానికి 3 ప్రదేశాలను గుర్తించామని ఆయన వెల్లడించారు. అవి రామ్లీలా గ్రౌండ్, బురారి గ్రౌండ్, ఈస్ట్ ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్గా తెలిపారు. ఇక నుంచి ఆ 3 ప్రాంతాల్లోనే ఆందోళనలు, ప్రదర్శనలు, బైఠాయింపులు చేసుకోవాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ సూచించారు. ఇందుకోసం త్వరలోనే వేరువేరుగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను విడుదల చేస్తామని తెలిపారు. జపాన్లో ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లో 27 పతకాలు సాధించిన 3 సేవలకు చెందిన క్రీడాకారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. ఈ క్రీడాకారులు 6 స్వర్ణ పతకాలు, 11 రజత పతకాలు, 10 కాంస్య పతకాలు గెలుచుకుని భారతదేశం మొత్తం 85 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిపారు. క్రీడాకారుల క్రమశిక్షణ, కృషి, జట్టు స్ఫూర్తిని రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా ప్రశంసించారు. క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో మిషన్ ఒలింపిక్ వింగ్, కోచ్లు, సహాయక సిబ్బందిని కూడా ఆయన అభినందించారు.
3: एक मेडल के पीछे बहुत सारी कहानियां होती हैं, बहुत सारे संघर्ष भी होते हैं, कितनी कठिनाइयों का आपको सामना करना पड़ता है, फिर भी आपका हौसला, आपका जज्बा बराबर बुलंद रहता है. आपके पूरे संघर्ष के पीछे आपके कोच की भी बहुत महत्वपूर्ण भूमिका है, आपके सपोर्ट स्टाफ, आपके फिजियो और जो न्यूट्रिशनिस्ट हैं और परिवार, सभी का योगदान है. मैं उन सभी का आज अपनी तरफ से अभिनंदन करता हूं.
0: దేశీయ క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. అహ్మదాబాద్లోని వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడలు 2026ను ఆయన ఈరోజు ప్రారంభించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, గుజరాత్ ప్రభుత్వ సహకారంతో ఈ క్రీడలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఖేలో ఇండియా వంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు సుస్థిరమైన క్రీడా వ్యవస్థను రూపొందిస్తున్నాయని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.

0: ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ స్మారక పురస్కారం రాబర్ట్ ఈహాల్, మైకెల్ వుడ్ఫోర్డ్లకు లభించింది. స్థూల ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడంలో సూక్ష్మ ఆర్థిక శాస్త్ర పునాదులపై వారు చేసిన పరిశోధనలకు ఈ పురస్కారం ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించే విధానాలను మరింత సమర్థంగా రూపొందించేందుకు ఆర్థిక నమూనాలను పునర్నిర్మించవచ్చని ఈ ఇద్దరు పరిశోధకులు నిరూపించారు. ద్రవ్యోల్బణం, ఉత్పత్తి, వినియోగం వంటి స్థూల ఆర్థిక అంశాల మధ్య గణాంక సంబంధాల ఆధారంగా మాత్రమే నమూనాలను రూపొందించకుండా సూక్ష్మ ఆర్థిక శాస్త్ర పునాదులపై వాటిని నిర్మించడంపై వీరు దృష్టి సారించారు. గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఆయుధాలు, సాంకేతికత పరికరాలు వంటి అన్ని రంగాలలో స్వావలంబన, ఆధునీకరణ సాధించడంపై దృష్టి సారించిందనే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన భారత సైన్యం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ, భారతదేశం తన రక్షణ అవసరాలలో గణనీయమైన వాటాను దేశీయంగానే తయారు చేస్తోందని తెలిపారు. సైనికులకు మంచి ఆహారం, సరైన పరికరాలు, నాణ్యమైన శిక్షణ, తగిన సౌకర్యాలు కల్పించడం వంటివి వారి మనోధైర్యాన్ని పెంచడంలో సహాయపడతాయని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆకాంక్షించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన భారత్ యూకే సంయుక్త ఆర్థిక వాణిజ్య కమిటీ జెట్కో 16వ సమావేశం సందర్భంగా జెట్కో బిజినెస్ ప్లేనరీలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, నిరంతర సంప్రదింపులు, పటిష్టమైన సంస్థాగత యంత్రాంగాలు, మెరుగైన సహకారం ద్వారా భారత్ యూకే ఆర్థిక సహకారాన్ని మరింతగా పెంపొందించడానికి భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఇది ఇరు దేశాల వ్యాపారాలకు కొత్త అవకాశాలను అందిస్తుందన్నారు. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ ద్వారా లభించిన అవకాశాలను విస్తృత వాణిజ్యం, పెట్టుబడులు, భాగస్వామ్యాలు, ఉద్యోగ కల్పనగా మలుచుకోవాలని భారత్ యునైటెడ్ కింగ్డంలోని వ్యాపార సంస్థలకు కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. దేశంలోని ఆసుపత్రుల్లో అందించే సేవలు, సౌకర్యాలకు వసూలు చేసే ధరలను స్పష్టంగా ప్రదర్శించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. చికిత్సకు ముందే రోగులకు వారి వైద్య ఖర్చులను ప్రణాళిక చేసుకోవడానికి ఈ విధానం సహాయపడుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ్ పేర్కొన్నారు. ఈ విషయమై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఆరోగ్య సంరక్షణ సేవలను మరింత పారదర్శకంగా, జవాబుదారీగా, రోగుల అవసరాలకు అనుగుణంగా మార్చాలనే కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను ఈ విధానం బలపరుస్తుందన్నారు. ఆర్థికాభివృద్దిని పర్యావరణ భద్రతతో అనుసంధానించాలని కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ సూచించారు. న్యూఢిల్లీలో ఈరోజు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారుల కోసం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ, భారతదేశ అడవులు, వన్యప్రాణులు, పర్యావరణ వారసత్వాన్ని పరిరక్షించడంలో అధికారుల కృషిని అభినందించారు. పౌర భాగస్వామ్య కార్యక్రమాల ద్వారా వన్యప్రాణుల పరిరక్షణ, అటవీ వృక్ష విస్తీర్ణాన్ని పెంచడం, చిత్తడి నేలల పరిరక్షణ, ప్రకృతి దృశ్యాల పునరుద్ధరణలో భారతదేశం సాధించిన పురోగతిని మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. వాతావరణం. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఛత్తీస్గఢ్లలో రేపటి వరకు ఉరుములతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండి పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహేలలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా రాబోయే 2 రోజుల్లో తూర్పు భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాలు, ఉత్తర ద్వీపకల్పం, అలాగే ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాలు మరింతగా ఉపసంహరించుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని ఐఎండీ వెల్లడించింది. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సీఎస్ఎల్ నిర్మించిన 3వ జలాంతర్గామి ఐఎన్ఎస్ మంగ్రోల్ను భారత నౌకాదళం ముంబైలోని నేవల్ డాక్ యార్డ్లో ఈరోజు ప్రారంభించింది. ఈ స్వదేశీ యుద్ద నౌక తీర ప్రాంత నిస్సార జలాల్లో జలాంతర్గామి ముప్పులను గుర్తించి ఎదుర్కొనే నౌకాదళ సామర్థ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఒక కీలకమైన ముందడుగుగా అధికారులు పేర్కొంటున్నారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సుప్రీంకోర్టు తలుపులు అందరి కోసం తెరిచే ఉంటాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. యువత నూతన ఆలోచనలతో దేశ అభివృద్దికి దోహదపడాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ను నిర్దేశిత నిరసన స్థలం జాబితా నుండి తొలగించినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ తెలిపారు. ఆసియా క్రీడల్లో 27 పతకాలు సాధించిన క్రీడాకారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్ర జగత్, హిందీ సినిమా పాటలు. కరెక్ట్ ముందుగా ఆరాధన. ఈ చిత్రంలో కిషోర్ కుమార్ పాడిన పాట, సంగీతం ఎస్డి బర్మన్.

హాత్ కి సఫాయి. ఈ చిత్రంలో మొహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్ పాడిన పాట. గుల్షన్ బావ్రా గీతానికి సంగీతం కళ్యాణ్జీ ఆనంద్జీ.

కార్యక్రమం తర్వాత మంచలి ఈ చిత్రంలో కిషోర్ కుమార్ పాడిన ఆనంద్ భక్షి గీతం, సంగీతం లక్ష్మీకాంత్ పేరలాల్.

శ్రోతలు చిత్ర జగత్ కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 9 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

శ్రోతల 101.7 MHz పై చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత స్వాతి ముత్యం. ఈ చిత్రంలో పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం ఇళయరాజా.

సూత్రధారలు. ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడిన పాట. సీతారామ శాస్త్రి గీతానికి సంగీతం కెవి మహదేవన్.

చిత్రసీమ కార్యక్రమం తర్వాత సూర్యవంశం. ఈ చిత్రంలో హరిహరన్ పాడిన సామవేదం షణ్ముఖ శర్మ గీతానికి సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

శృతిలయల చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన అన్నమయ్య కీర్తన, సంగీతం కెవి మహదేవన్.

మనుషులు మట్టి బొమ్మలు. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం బి శంకర్.

మనశాంతికి. చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో కర్ణాటక సంగీత కార్యక్రమం.

కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి మండపాక శ్రీదేవి గారి వీణావాదనం వింటున్నారు. శ్రీ మండపాక రవి మృదంగం కార్యక్రమంలో పరాకేల నను పాలింప, కేదారగౌళ రాగం, ఆదితాళం, శ్రీ శ్యామశాస్త్రి కృతి.

0: ఈనాటి అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి మండపాక శ్రీదేవి గారి వీణావాదనం విన్నారు శ్రీ మండపాక రవి మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపటి మా ప్రసార వివరాలు. రేపు ఉదయం 6:10 భక్తిరంజన్ కార్యక్రమంలో దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా 3వ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ. 6:30 వినదగు మాట వింటారు వ్యాఖ్యాత శ్రీమతి కె సౌదామిని. 6:35 సేద్యపు శుద్ధుల కార్యక్రమంలో రబీలో సాగు చేసుకోదగ్గ పంటలు వ్యవసాయ అధికారిణి శ్రీమతి బి ఉమామహేశ్వరి గారు అందిస్తున్న వివరాలు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన నిమ్మలో ఔషధ గుణాలు డాక్టర్ జిఎస్ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ప్రసంగం. అనంతరం రసనికుంజం ప్రత్యేక కార్యక్రమం వింటారు. వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:35 2026 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నశేష వాహనం సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. 9:05 పర్యావరణ కాలుష్యాన్ని నివారించడమెలా శ్రీ వై నంజిరెడ్డి గారి ప్రసంగం. 9:30 అభిలాష శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 10:00 ప్రజాసేవతో దేశసేవలో భాగంగా కార్మిక చట్టాలు 2025 ప్రత్యేక కార్యక్రమం. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం అతిథి పిఎస్ ఠాగూర్, పారిశ్రామిక నిపుణులు, పరిచయకర్త రావలసాయి గిరీష్. 10:30 దార్శనిక భారత్, ప్రధానమంత్రి ముద్ర యోజన, అనంతపురం ఎస్బీఐ రీజనల్ ఆఫీస్ యొక్క డిప్యూటీ మేనేజర్ శ్రీ ఎం మారుతిరెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. 10:45 వాణిజ్య ప్రకటనలు. 14:00 ఇంగ్లీష్లోనూ, 2:15 హిందీలోనూ వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 5:00 లేపాక్షి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 మీ హాస్యం మా గీతం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. 6:30 చిత్రసీమ సినిమా పాటలు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్ర సమర్పణలు. 8:00 2026 తిలవ

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంస వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:45 భలే విందు నాటిక. రచన శ్రీమతి జోష్ మేరీ. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 చిత్రసీమ సినిమా పాటలు. 10:00 హరికథ. ఇవి రేపటి మా ప్రసార వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 11:02 దాటి 40 సెకండ్లు. ఇంతటితో ఈ ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 101.7 MHz ఉదయ ప్రసారంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటున్నది మీ లంకా ప్రసాద్. నమస్తే. జై హింద్.

సమయం 11:02 దాటి 40 సెకండ్లు. ఇంతటితో ఈ ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 101.7 MHz ఉదయ ప్రసారంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటున్నది మీ లంకా ప్రసాద్. నమస్తే, జై హింద్.